0: ఈనాటి కార్యక్రమంలో ఆదిత్య హృదయం విందాం.
1: శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం.

ఆదిత్యహృదయం పుణ్యం సర్వశత్రు వినాశనం జయావహం జపే నిత్యం అక్షయం పరమం శివం సర్వమంగళ మాంగళ్యం సర్వ పాప ప్రణాశనం చింతా శోక ప్రశమన ఆయుర్వర్ధనముత్తమం రశ్మిమంతం సముజ్జంతం దేవాసుర నమస్కృతం పూజయస్వ విభస్వంతం

హరిదస్వసహస్రార్చిః సప్తః సప్తిర్మరీచిమాన్ తిమిరోన్మథనశ్చంబుస్త్వష్టా మార్తాండ అంశుమాన్ హిరణ్యగర్భశిశిరోస్తపనో భాస్కరో రవిః అగ్నిగర్భోదిదే పుత్రశంఖశిశి

0: ఇది విష్ణు ఎఫ్ఎం 90.4.
1: అంటే ఎంత మందిని చావగొట్టి ఇబ్బంది పెట్టినవాడో మీరు ఆలోచించండి. కాబట్టి సతదా తద్గృహం దృష్ట్వా మహాహాటక తోరణం రాక్షసేంద్రస్య విఖ్యాతం అద్రిమూర్ధ్ని ప్రతిష్ఠితం. అది బంగారు పద్మాలతో చెక్కబడినటువంటి ఇల్లు. అక్కడ ఒక శిఖరం మీద, ఒక చిన్న కొండ శిఖరం మీద ఆ రావణాసురుని యొక్క అంతఃపురం ఉంది. పుండరీకావతం సాభిహి పరికాభిరలంకృతం ప్రాకారవృతమ అత్యంతం దదర్శస మహాకపిహి. అటువంటి ఆ గొప్ప భవనాన్ని ఆయన చూశారు. సైన్యం, గుర్రాలు, ఏనుగులు, రథాలు, విమానాలు, భూషణముల యొక్క చప్పుళ్ళు, గంధం తీసేవాళ్ళు, పువ్వులు కట్టేవాళ్ళు. అంత చీకటి పడిపోయింది. కానీ అసలు రావణాంతఃపురంలోకి ప్రవేశించడానికి వీలులేని రీతిలో ఇంకా కక్ష్యలన్నీ కూడా, కక్ష్యలు అంటారంటే లోపలికి వెళ్ళేటటువంటి భాగాలు అన్నీ కూడా అంత జాగ్రత్తగా రావణాంతఃపురాన్ని కాపలా కాస్తున్నాయి. కాబట్టి వీళ్ళు ఇంకొంచెం ఏమారితే తప్ప లోపలికి వెళ్ళడం కుదరదు అనుకున్నారు. అక్కడ సహేమ జంబూనద చక్రవాళం మహార్హముక్తామణిభూషితాంతం పారార్ధ్యకాలాగరు చందనాక్తం సరావణాంతఃపురమావివేశ. బాగా పుటం పెట్టి కాల్చినటువంటి బంగారముతో అక్కడ తల్పములు కూడా తయారు చేయబడ్డాయి. అసలు సృష్టిలో గొప్ప గొప్ప మణులు ఏమున్నాయో ఆ మణులన్నీ తాపడం చేశారు. ఆయన లోపలికి వెళ్ళేటటువంటి అంతఃపుర కక్ష్యలన్నీ కూడా గంధం కలిపినటువంటి చిక్కటి నీళ్లతో కల్లాపి చల్లారు. కాబట్టి నడిచి వెడుతుంటే గంధపు సువాసనలు రావాలన్నమాట. ఆయన అంతఃపురం అంటే ఆయన పడుకునే గదులు అంటే అలా ఉంటాయి. ముందు కక్ష్యలన్నీ సైన్యంతో ఉంటాయి. లోపలికి వెళ్ళే కొద్దీ ఒకదానికన్నా ఒకటి నిశ్శబ్దం ఉంటుంది. ముందు ఏనుగుల మీద ఉంటారు, తర్వాత గుర్రాల మీద ఉంటారు, తర్వాత ఒంటెల మీద ఉంటారు, తర్వాత కాలిబంట్లు ఉంటారు. ఆ వెనక గంధం తీసేవాళ్ళు, ఆ వెనక పువ్వులు తీసేవాళ్ళు, ఆ వెనక వీణ వాయించేవాళ్ళు, మధ్యలు మోగించేవాళ్ళు. ఆ లోపల స్త్రీలతో క్రీడిస్తూ రావణుడు ఉంటాడు. ఇన్ని ఏర్పాట్ల మధ్యలో ఉన్నాడు. ఒక్కసారి ఆ రావణుని డాబు చూశారు. ఇంత గొప్పగా తానున్నాడు. ఇంకొక తల్లి తన భర్తతో తాను ఉండకుండా చేసి తెచ్చి ఏడుస్తుండగా ఓ చెట్టు కింద పెట్టాడు. పైకి ఎంత డాబుంటే ఆవిడకి కావాలి, లోపల సంస్కారం దీనివాడు. మహర్షి ఏమి శ్లోకరచన ఇచ్చేశారు అనండి. నిజంగా చంద్రుణ్ణి చూసంటారు తతస్య

భ్రమంతం. గొప్ప కిరణములతో వెన్నెలని చిమ్ముతూ వెన్నెల చాందిని వేశాట చంద్రుడు. ఆయన గోశాలలో తిరుగుతున్నటువంటి తెల్లటి ఎద్దు ఎలా ఉంటుంది

ఉందో అలా ఉన్నట్టు ఆకాశంలో ఉన్నటువంటి ఆ చంద్రుడు. లోకస్య పాపాని వినాశయంతం మహోదధించాపి సమేధయంతం భూతాని సర్వాణి విరాజయంతం దదర్శ సీతాం సుమదాభియాంతం. హనుమ చూస్తున్నారు, లోకస్య పాపాని వినాశయంతం, లోకము యొక్క పాపములను పోగొట్టగలిగిన భగవానుడు చంద్రుడు ప్రకాశిస్తున్నాడు. శివస్వరూపం కదండి అది. ఆ చంద్రుణ్ణి దర్శనం చేస్తే చాలు. మొన్న వెళ్ళిపోయినటువంటి నెలలో కాంచీపురంలో ఆ ఏకాంబరేశ్వరుడికి చాలా గొప్ప కళ్యాణం జరుగుతుంది, అభిషేకం జరుగుతుంది. ఆ అభిషేకం జరిగినప్పుడు ఒక నియమం చెప్తారు, ఏకాంబరేశ్వరుడికి రాత్రి కళ్యాణం జరుగుతుంది. కాంచీ పట్టణంలో ఏకాంబరేశ్వరుడికి కళ్యాణం జరుగుతున్నప్పుడు ఇక ఎవరైనా పెళ్లి చేసుకోవడానికి ముహూర్తం ఉండదు. అప్పుడు చుట్టుపక్కల ఊళ్ళ నుంచి, జనపదాల నుంచి, పల్లెటూళ్ళ నుంచి వచ్చేసి పురోహితులు ఉండరు. కొన్ని వేల మంది దంపతులు మంటపాలు ఉండవు, కళ్యాణ మంటపాలు ఉండవు. చిన్న చిన్న దర్భాసనాలు, చాపలు వేసేసి కూర్చుంటారు. మొత్తం ఆలయ ప్రాంగణం చుట్టుపక్కల అంతా కూడా కూర్చుంటారు. లోపల సర్వేశ్వరుడు జీలకర్ర బెల్లం పెడుతున్నాడంటారు. ఇక్కడ జీలకర్ర బెల్లం పెట్టుకుంటారు, అన్ని చోట్ల మైక్రోఫోన్స్ మోగుతుంటాయి. ఆయన మంగళసూత్రం కడుతుంటారు, ఇక్కడ మంగళసూత్రం కడతారు. ఆయనకి దివ్య కళ్యాణానికి ముందు అభిషేకం జరుగుతుంది ఏకాంబరేశ్వరుడికి. ఆ అభిషేకం చూసి తీరాలంటారు. అది తదియనాడు జరుగుతుంది, శుద్ధ తదియ. ఆ తదియనాడు చైత్రమాసంలో చేస్తారు. చేసినప్పుడు మీరు ఇక్కడ ఆకాశంలో తదియనాటి చంద్రరేఖని చూస్తే కాంచీపురంలో అభిషేకం ఆనాడు జరుగుతున్నటువంటి ఏకాంబరేశ్వరుని యొక్క అనుగ్రహం కలుగుతుందని. ఎందుకంటే శివస్వరూపం చంద్రరేఖగా ఉంటుంది అని. కాంచీపురంలో మీకు ఎవరైనా బాగా తెలుసున్న వాళ్ళు ఉంటే ఆ అభిషేకం జరుగుతున్నప్పుడు ఫోన్ చేస్తారు, అయ్యా బయటికి వెళ్ళి చంద్రరేఖ చూడండి అని ఫోన్ చేస్తారు. నాకు ఈ సంవత్సరం అలా ఫోన్లు వచ్చాయి, అయ్యా అభిషేకం పూర్తవుతోంది, మీరు బయటికి వెళ్ళి చంద్రరేఖను ఒకసారి దర్శనం చేయండి. నిజంగా మీరు ఈ మాట గమనించండి, ఆ రోజు చంద్రుడు చాలా గమ్మత్తుగా ఉంటాడు. కాంచీపురంలో చాలా వైభవం ఉందండి. కాంచీపురంలో శివలింగం అక్కడ ఉంటుంది. ఇక్కడ గోడకి పైన కన్నాలు ఉంటాయి, కొన్ని కన్నాలు. ప్రతిరోజు సూర్యకిరణాలు పడతాయి. పడినటువంటి సూర్యకిరణాలు ఒక గడప వరకే వెళ్ళి వెనక్కి వెళ్ళిపోతాయి, తప్ప ఎప్పుడు గడప దాటి లోపలికి వెళ్ళాం. ఒక్క రథసప్తమి తిథి నాడు ఒకే ఒక్క లేత కిరణం లోపలికి వెడుతుంది. ఆ లోపలికి వెడుతున్నప్పుడు అర్చకులు ఏం చేస్తారంటే పళ్ళాలు పట్టుకుని కిరణంతో పాటు లోపలికి వెడతారు. అది తిన్నగా లోపలికి వెళ్ళిపోయి ఆ ఒక్క కిరణం రథసప్తమి నాడు ఏకాంబరేశ్వర శివలింగ పాదాల మీద పడుతుంది, పడి వెనక్కి వెళ్ళిపోతుంది ఆ కిరణం. మహనీయమైన ఘట్టం, మీరు చూడాలి ఎప్పుడైనా రథసప్తమికి కాంచీపురం ఏకాంబరేశ్వర క్షేత్రానికి వెళ్ళి చూడండి. ఆ శివుడే చంద్రభగవానుడు, చంద్రుడిగా ఉన్నాను అని ఆయనే చెప్పాడు. అందుకే ఆ కంచిలో పృథ్వీలింగం, జంబుకేశ్వరంలో జలలింగం, అరుణాచలంలో ఆకాశలింగం, అరుణాచలంలో అగ్నిలింగం, చిదంబరంలో ఆకాశలింగం, శ్రీకాళహస్తిలో వాయులింగం, కోణార్కలో సూర్యలింగం, సీతాకుండంలో చంద్రలింగం, పశుపతినాథులో యజమాన లింగం. అష్టమూర్తులుగా ఉంటాడు, ఎనిమిది లింగాల రూపంలో. కాబట్టి ఆ చంద్రుడే. అందుకని ఆయన లోకము యొక్క పాపములు తొలగించగలడు. ఆ చంద్రుడి వంక చూస్తూ విట్టే. అందున వైశాఖ మాసపు శుక్లపక్ష పౌర్ణమి నాటి రాత్రి చంద్రకాంతులలో చంద్రుడు తిరుగుతుండగా సుందరకాండ విండమంటే ఆ చంద్రుడి యొక్క ప్రకాశం గురించి వింటూ, మళ్ళీ ఇది దాటిందంటే రేపు కృష్ణపక్షం చెప్పాలి. శుక్లపక్ష పౌర్ణమి నాడే ఆ చంద్రుడి కాంతుల గురించి హనుమ అన్వేషిస్తున్నది మీరు వినాలి. వింటే ఆ 16 కళలతో చంద్రబింబం ఏదుందో ఆ చంద్రవదనయే సీతమ్మ, ఆవిడే సీతమ్మ తల్లి. ఆ సీతమ్మ తల్లి యొక్క పరిపూర్ణ అనుగ్రహం రామచంద్రుడు, చంద్రుడు శివుడు, సీతమ్మ చంద్రవదన, 16 కళల తల్లి ఆ తల్లి శ్రీమాత. కాబట్టి ఇవాళ వినద్దు చంద్రకిరణాల గురించి. అందుకే వేళ దాటిపోతున్నా ఇవాళ చెప్తున్నాను తప్ప పోన్లే రేపు చెప్దామని వెళ్తల్లా లేచి. నా ఆర్తిని అందుకు గమనించండి. అయ్యో పాపం ఇలా కూర్చున్నారే, ఇవాళ చెప్పి వీళ్ళకి నేను ఆ అనుగ్రహాన్ని ఇవ్వాలి అని. కాబట్టి లోకస్య పాపాని వినాశయంతం మహోదధించాపి సమేధయంతం. సముద్రం పొంగుతుంది ఆయన్ని చూస్తే. భూతాని సర్వాణి విరాజయంతం, సమస్త భూతములు ఆనందిస్తాయి ఆ చంద్రకిరణములకు. దదర్శ సీతాం సుమదాభియాంతం, అందరూ కూడా దదర్శ సీతాం, చల్లని కిరణములు ఉన్నటువంటి ఆ చంద్రుణ్ణి దర్శనం చేస్తున్నారు. మనము చేద్దాం ఇవాళ బయటికి వెళ్ళిన తర్వాత. యా భాతి లక్ష్మీర్భువి బందరస్త తథా ప్రదోషేషు చ సాగరస్త తథైవతో యేషు చ పుష్కరస్త రాజసాచారు నిశాకరస్త. అబ్బా ఏమి శ్లోకాలు వేస్తారండి. లక్ష్మీదేవి యొక్క వైభవంట భూమి మీద మందరగిరి పర్వతం, మందరగిరి మీద ఉందిట. సాయం సంధ్య వేళలో, ప్రదోష వేళలో సముద్రం

జలాలయందు ఉందిటే, అట్లాగే జలములలో ఉన్న పద్మము యందు ఉందిటే. త్రయోదశి చతుర్దశి పౌర్ణిమలలో ఆకాశంలో ఉన్నటువంటి చంద్రబింబపు కాంతులలో లక్ష్మీదేవి ఉందిట. అందుకని లక్ష్మీ దర్శనంతో సమానం. హంసో యథా రజత పంజరస్థ సింహో యథా మందరకందరస్థ వీరో యథా గర్విత కుంజరస్థ చంద్రోపి బిభ్రాజత దంబరస్థ. వెండి పంజరంలో పెట్టబడినటువంటి హంస ఎలా ఉందో అలా ఉన్నట్ట చంద్రుడు. మందర పర్వతపు గుహలో పడుకున్న సింహం ఎలా ఉంటుందో అలా ఉన్నట్ట చంద్రుడు. వీరుడైనటువంటి వాడు మదగజము యొక్క కుంభస్థలం మీద కూర్చుంటే ఎలా ఉంటాడో అలా ఉన్నట్ట చంద్రుడు. అలా ఉన్న చంద్రుణ్ణి హనుమ దర్శనం చేస్తున్నట్ట. వినష్ట సీతాంబు తుషార పంకో మహాగ్రహ గ్రహ వినిష్ట పంక ప్రకాశ లక్ష్మాశ్రయ నిర్మలంకో రాజచంద్రో భగవాన్ శశాంక. అందుకని భగవాన్ అంటారు ఇక్కడ. ఆయన ఉదయించినప్పుడు చుట్టూ ఉన్నటువంటి మంచు తెరలు తొలగకట్టబడ్డాయి, ఇంకా ప్రకాశిస్తూ ఉంటే ఆయనని ఆయన యొక్క కాంతి చేత సూర్యుని యొక్క కిరణములు, గ్రహములకు అధిపతి అయినటువంటి సూర్యుని యొక్క కిరణములు ఆయన మీద పడి ప్రతిఫలించిన తర్వాత పూర్ణ తేజస్సుని చంద్రుడు పుంజుకుంటే చుట్టూ ఉన్నటువంటి మందమైన మంచు తెర తొలగిపోయిందిట. అటువంటి భగవానుడైన చంద్రుణ్ణి హనుమ దర్శనం చేశారట. శిలాతలం ప్రాప్య యథా మృగేంద్రో మహారణం ప్రాప్య యథా గజేంద్ర రాజ్యం సమాసాద్య యథా నరేంద్ర తథా ప్రకాశో విరరాజచంద్ర. అలా నడిచి వెళ్ళి వెళ్ళి వెళ్ళి వెళ్ళి వెళ్ళి తను కూర్చోడానికి కావలసినటువంటి పర్వత శిఖరం మీద ఉన్న ఒక పెద్ద శిలని వెతుక్కుని దాని మీద పడుకుని రెండు కాళ్ళు ముందుకు చాపుకుని ఇలా తల ఎత్తి చూస్తున్న సింహం ఎలా ఉంటుందో అలా ఉన్నట్ట చంద్రుడు. మహారణం ప్రాప్య యథా గజేంద్రో, గొప్ప యుద్ధం వచ్చినప్పుడు ఏనుగు ఎంత సంతోషంగా ఉంటుందో అలా ఉన్నట్ట. రాజ్యం సమాసాద్య యథా నరేంద్ర, రాజైన రాజ్యం లేనివాడు శోకంతో ఉండి రాజ్యం పొందిన తర్వాత రాజు ఎలా ఉంటాడో అలా ఉన్నట్ట చంద్రుడు. ప్రకాశ చంద్రోదయనష్ట దోష ప్రవృత్త రక్ష పిశితాశ దోష రామాభిరామేరిత చిత్త దోష స్వర్గ ప్రకాశో భగవాన్ ప్రదోష. ఆ చంద్రుడు ప్రకాశిస్తున్న చీకటి సమయంలో రాక్షసులు మాంసం తింటున్నారు. అక్కడ ఉన్నటువంటి స్త్రీలు సంతోషంగా తమ ప్రియుల్ని కలుచుకోవడానికని బయలుదేరారు. అక్కడ స్వర్గలోకంలో ఉండేటటువంటి ప్రకాశం ఎలా ఉందో అలా ప్రకాశిస్తున్నాడు చంద్రుడు. ఇటువంటి ప్రకాశంతో ఉన్నటువంటి స్థితిలో గొప్ప తంత్రుల యొక్క ధనుల్ని, అనేకమైనటువంటి సంగీత వాద్య పరికరముల యొక్క ధనుల్ని హనుమ వింటున్నారు. పరస్పరం చదికమక్షిపంతి భుజాంశ్చ పీనా నది విక్షిపంతి మత్త ప్రలాపా నది విక్షిపంతి మత్తాని చాన్యోన్యమధిక్షిపంతి. అక్కడ ఉన్న రాక్షసులు రాత్రివేళ గుండెలు చూపించి చూడరా నాకెంత వక్షస్థలం ఉందో అంటే నాకెంత వక్షస్థలం ఉందో అని చూపించుకుంటున్నారు. తాగినటువంటి వాళ్ళై మత్త ప్రలాపాలు చేస్తున్నారు. రక్షాంసి వక్షాంసి చ విక్షిపంతి గాత్రాన్ని కాంతా సుచ విక్షిపంతి రూపాన్ని చిత్రాన్ని చ విక్షిపంతి దృఢాన్ని చాపాన్ని చ విక్షిపంతి. సుందరకాండ అన్ని సౌందర్యమే శ్లోకాలు కూడా అనుప్రాసలు. రక్షాంసి వక్షాంసి చ విక్షిపంతి తమ గుండెలు చూపించుకుని వాటి మీద చేతులు వేసుకుని చరుచుకుని మత్త ప్రలాపాలు మాట్లాడుతున్నారు. ఆడది అలా వెళ్ళిపోతుంటే చాలు, ఆమె శరీరానికి తన శరీరం తగిలితే తప్ప తమకాన్ని ఆపుకోలేక శరీరాన్ని పట్టుకెళ్ళి ఆవిడ శరీరం మీదకి పడేసి తగులుస్తున్నారు. రూపాన్ని చిత్రాన్ని చ విక్షిపంతి అనేకమైన కామరూపాలు పొందుతున్నారు. దృఢాన్ని చాపాన్ని చ విక్షిపంతి పెద్ద పెద్ద ధనస్సులు చేతిలో పట్టుకున్నారు. నత్వేవ సీతాం పరమాభిజాతాం పదిస్థితే రాజకులే ప్రజాతాం లతాం ప్రఫుల్లామివ సాధుజాతాం దదర్శ తన్వీం మనసాభిజాతాం. గొప్ప సౌందర్యం కలది, ధార్మికమైనటువంటి వంశంలో జన్మించినది, చాలా భర్త కోసం పరితపిస్తున్నది, రామచంద్రమూర్తి ఎందే మనసు పెట్టుకున్నది, సుకుమారమైన లత ఎంత కోమలంగా ఉందో అటువంటి కోమలమైన సీతమ్మ తల్లి మాత్రం కనపడలేదు. సనాతనే వర్ణ్యతి సన్నివిస్తాం రామేక్షణాం తాం మదనాభివిస్తాం భర్తుర్మనస్త్రీ మదను ప్రవిష్టాం స్త్రీభ్యో వరాభ్యశ్చ సదా విశిష్టాం.
మహాపతివ్రతయై రామచంద్రమూర్తి.

భక్తి మనసులో స్థానం సంపాదించుకుని తాను ధ్యానములో రాముణ్ణి అనుభవిస్తున్నా, రాముణ్ణి బాహ్యంలో కూడా పక్కన చేరాలని పరితపిస్తున్న సీతమ్మ దర్శనం మాత్రం హనుమకి అవలేదు. ఇదేమిటో తెలుసా అండి? సీతమ్మ ఇలా ఉంటుందని ఆయన ఆలోచిస్తున్నారు. ఎందుకని? వడ్డాణాల చప్పుళ్ళు వినపడుతున్నాయి, అంజల చప్పుళ్ళు వినపడుతున్నాయి, సంగీతం వినపడుతోంది, మంచి మంచి పాటలు వినపడుతున్నాయి, ప్రియుని కౌగిళ్లలో ఉన్నటువంటి ప్రియురాళ్ళు కనపడుతున్నారు, ఒంటి మీద వస్త్రం లేకుండా ఉన్న ఆడవాళ్లు కనపడుతున్నారు, స్త్రీ సుఖాన్ని పొందుతున్న ఎందరో పురుషుల్ని చూశారు. చూసి ఇన్ని చూసినటువంటి హనుమ సీతమ్మ కూడా అన్న ధోరణి ఆయన ఎందురాదు. నా తల్లి మహాపతివ్రత, రాముడు పక్కన లేడు అని నా తల్లి ఏడుస్తుంటుంది. నా తల్లి మహాపతివ్రతయ్యి ధార్మికమైన వంశంలో పుట్టింది కాబట్టి రాముడి మనసు తెలుసుకున్న నా తల్లి రాముడి కోసం చూస్తూ ఉంటుంది. ఆ ఆలోచన అంత పవిత్రం. ఈ కంటికి కనపడేవన్నీ అంత హేయమైనవైనా, అవి హేయమని అనడానికి వీల్లేదు, అక్కడ ఆ దంపతుల మధ్య అది ధర్మం. అటువంటివి ఈ కంటికి కనపడుతున్నా ఆ కనపడిన వాటి వల్ల మనసు ప్రకోపం చెందకుండా అంత పవిత్రమైన సీతమ్మనే ధ్యానం చేస్తూ ఉండడం హనుమ యొక్క అద్భుతమైన ఉపాసనా బలానికి, ఆయన నిష్టకి నిదర్శనం. అది సౌందర్యం, అది సుందరకాండ. ఆయన అంటారు, మా తల్లి ఎలా ఉంటుందో తెలుసా? ఉష్ణార్థితాంసానుసృతాస్త్రకంఠీం పురావరార్హోత్తమ నిష్కంఠీం సుజాత పక్ష్మామభిరక్త కంఠీం వనే ప్రవృత్తామివ నీల కంఠీం. ఇలా ఉంటుంది సీతమ్మ అన్నారు. అలాగే కనపడింది ఆయన. ఆ తల్లి ఎలా కావాలంటే అలాగే కనపడుతుంది. ఉష్ణార్థితాంసానుసృతాస్త్రకంఠీం, ఏడిచి ఏడిచి ఏడిచి 10 నెలలు అయిపోయినా ఇంకా ఆవిడ కంఠమంతా ఏడుపుతోటే నిండిపోయి గద్గదం అయిపోయిందిట. ఏడిచి ఏడిచి ఏడిచి కంటి వెంట కారిపోయిన బాష్పధారల చేత ఆవిడ యొక్క వక్షస్థలం అంతా తడిసిపోయింది. పురావరార్హోత్తమ నిష్క కంఠీం, పూర్వం ఆ కంఠం నిండా బంగారు హారాలు ఉండేవి. పక్కన భర్త లేడు కనుక నా తల్లి ఇప్పుడు ఆ కంఠంలో బంగారు హారాలు వేసుకోలేదు. పురావరార్హోత్తమ నిష్క కంఠీం, ఒకప్పుడు బంగారు ఆభరణముల చేత అలంకరింపబడిన ఆ కంఠం ఇప్పుడు ఆభరణములు లేకుండా ఉంది. సుజాత పక్ష్మామభిరక్త కంఠీం, ఇంత బాధలోనూ కూడా ఆ తల్లి కన్నులలో మాత్రం కారుణ్యమే కనపడుతోంది. అలా ఉంటుంది మా అమ్మ అని ఊహ చేస్తున్నారు, కనపడలేదు ఆయనకి మా అమ్మ అలా ఉంటుంది. అది హనుమ యొక్క మనస్థితి. మహానుభావుడు హనుమంటే. వనే ప్రవృత్తామివ నీల కంఠీం, వనములో తిరిగేటటువంటి నెమలి ఎలా ఉంటుందో మా తల్లి అలా ఉంటుంది. వనసంచార కుశల ఆ తల్లి అలా ఉంటుందని. అవ్యక్త రేఖామివ చంద్ర రేఖాం పంసు ప్రసిద్ధామివ హేమ రేఖాం క్షత ప్రరూఢామివ బాణ రేఖాం వాయు ప్రభిన్నామివ మేఘ రేఖాం. మా తల్లి వీళ్ళల్లా ఇలా చూస్తే కనపడేటట్టు ఉండదు. మా తల్లి తపించి తపించి కృషించి కృషించి ఏడ్చి ఏడ్చి రాముడి కోసం బాధపడి బాధపడి ధ్యానించి ధ్యానించి తపించి తపించి ప్రయత్నపూర్వకంగా చూస్తే కనపడనంతగా శుష్కించిపోయి ఉంటుంది నా తల్లి. అవ్యక్త రేఖామివ చంద్రరేఖాం, శుక్లపక్ష తదియ నాటి చంద్రరేఖ పార్వతీ పరమేశ్వరుల కిరీటం మీద ఉండే చంద్రరేఖ, దాన్ని చూద్దాము అనుకుంటే ఇలా చూస్తే కనపడదు గబుక్కుని. మీరు ప్రయత్నపూర్వకంగా ఆకాశమంతా వెతికితే కనపడేటటువంటి సన్నని చంద్రరేఖలా బాగా వెతికితే తప్ప దొరకని తల్లి నా తల్లి, అంత కృషించిపోయి ఉంటుంది. పంసు ప్రసిద్ధామివ హేమ రేఖాం, నా తల్లి బంగారు తీగ కానీ ఇప్పుడు మట్టి పట్టింది. ఎందుకని? 10 నెలల నుంచి అదే పట్టుపుట్టంతో ఉంది కాబట్టి మట్టి పట్టిన బంగారు తీగలా ఉంటుంది నా తల్లి. ఎంత పవిత్రమైన మనసు అండి మహానుభావుడిది. క్షత ప్రరూఢామివ బాణ రేఖాం, బాణపు దెబ్బ తగిలింది, బాణం ఇంకా ములుకు లోపల ఉండిపోయింది. బాణపు ములుకు లోపల ఉండిపోయిన కారణం చేత బాధపడుతున్నటువంటి వ్యక్తిలా ఆవిడ ధ్యానమునందు రాముడితోటే కలిసి ఉన్నా పైన ఇంకా రాముడి పక్కకి చేరలేదే అని బాధపడుతున్న తల్లిలా ఉంటుంది. అంత శోకిస్తూ ఉంటుంది నా తల్లి. వాయు ప్రభిన్నామివ మేఘ రేఖాం, 13 ఏళ్ళు అయిపోయాయి ఇంటికి వెళ్ళిపోతున్నాం, పట్టాభిషేకం అయిపోతుందని సంతోషపడిపోతుంది.

0: ఉన్న సీతమ్మ అకస్మాత్తుగా అపహరింపబడి 10 నెలల నుంచి రాక్షసుడైన రావణుని యొక్క అంతఃపురంలో బంధింపబడిన కారణం చేత ఆవిడ ఆశలన్నీ కొట్టుకుపోతే ప్యాన్ బోర్డని మేఘాలు ఆకాశంలోకి వస్తే ఒక్కసారి పెనుగాలి వచ్చి మేఘాలని కొట్టేస్తే చెదరగొట్టబడిన మేఘాలు ఎలా ఉంటాయో ఆశలు చెదిరిన నా తల్లి అలా ఉంటుంది. అలా ఉంటుంది తప్ప ఇలా ఉండి సంతోషంగా క్రీడిస్తూ ఆడుతూ పాడుతూ నర్తిస్తూ నూపురముల చప్పుడు వినపడుతూ కంకణముల ధని వినపడుతూ నా తల్లి ఉండదు. నా తల్లి మహాపతివ్రత, అలా ఉంటుంది. వెతుకుతాను నా తల్లినని ఆ సీతమ్మ వైభవాన్ని గుర్తు తెచ్చుకొని సంతోషించి ఆనందంతో హనుమ వెతకడాన్ని ఇంకా నిర్వహిస్తున్నారు అన్న ఘట్టం దగ్గర ఇవాళ్ళది ఆప్చేస్తాను. ఎందుకంటే ఈ అన్వేషణ ఇలా నడుపుతూ ఇహ రాత్రంతా చెయ్యాలి నేను కూడా హనుమల కనుక ఇక్కడ ఆప్చేసి మనం 11 మాటలు రామనామం చెప్పుకుందాం. ఇడా పింగళ మధ్య మందున ఇమిడియున్నది రామనామము,
1: రామనామము రామనామము రమ్యమైనది రామనామము.
0: చాలా చాలా ముఖ్యమైన విషయం ఒకటి చెప్తానమ్మా, రామనామం అయిపోయేంత వరకు ఉండండి. చాలా ముఖ్యమైన విషయం ఒకటి మీకు చెప్తాను. పాహి కృష్ణ

0: తల్లి వలె రక్షించు సుజనులనెల్ల కాలము రామనామము
1: రామనామము రామనామము రమ్యమైనది రామనామము.
0: లోకంలో ఒక విషయాన్ని చెప్తారు పెద్దలు, పౌర్ణమి వెళ్ళినటువంటి పాడ్యమి శుభం పలుకుచుండు అని. అసలు ఆ తిథికున్న లక్షణం ఏమిటంటే అది శుభాన్ని పలుకుతుంటుంది అని. అప్పుడు ఏదైనా పని చేస్తే జరిగి తీరుతుంది, చాలా గొప్ప శక్తినివ్వగలిగినటువంటి తిథి. అందున వైశాఖ మాసం మరీ శక్తివంతం. మధుమాసం మాధవ మాసం, మహాపురుషుల జయంతులన్నీ ఈ రెండు మాసాల్లోనే. అటువంటి మాధవ మాసంలో కృష్ణపక్ష పాడ్యమి, రేపు పాడ్యమి నాడు మనం సిద్ధి సర్గని వినబోతున్నాం. అది నిజంగా ఈశ్వర కృప. నేను అలా ఏదో వస్తాయని చెప్పి ఇన్ని ప్రణాళిక వేసి ఉపన్యాసాలు చెప్పడం అనేటటువంటిది దుస్సాధ్యం. అలా ఎప్పుడు ఎక్కడ ఎవరు చేయడం కుదరదు. అది కేవలం రామానుగ్రహం, సీతమ్మ తల్లి అనుగ్రహం. రేపు సిద్ధిసర్గ వస్తుంది. సిద్ధిసర్గ అంటే హనుమ సీతమ్మ తల్లిని దర్శనం చేస్తారు. హనుమకి సీతమ్మ తల్లి దర్శనమైనటువంటి సర్గ సిద్ధిసర్గ. సిద్ధిసర్గ వింటే చాలా గొప్ప ఫలితాన్ని ఇస్తుంది అని శాస్త్రవాక్కు. అందుకే సిద్ధిసర్గ తప్పకుండా వింటారు. సుందరకాండ యొక్క శక్తి పొందాలి, దాని అనుగ్రహం పొందాలనుకున్న వాళ్ళు సిద్ధిసర్గని ఎప్పుడూ విడిచిపెట్టకూడదు. నేను ఇది చెప్పకపోతే రేపు సిద్ధిసర్గ అయిపోయిందని దాని గొప్పతనం చెప్పాను అనుకోండి, అయ్యో నువ్వు ఈ మాట ముందు చెప్పుంటే ఉద్దంగదురా ధూర్తుడా అంటారు మీరు. అందుకని నేను చెప్పడం నా ధర్మం, అందుకు చెప్తున్నాను. రెండు, సిద్ధిసర్గ నాడు

సీతాదేవిని సహస్రనామాలతో అర్చించడం చాలా చాలా గొప్ప విషయం. 8 గంటలకు కదండి అయ్యా. హరిప్రసాద్ గారు 8 గంటలకు కదా. రేపు ఉదయం 8 గంటలకి ఒక అపురూపమైనటువంటి సీతారాముల మూర్తి, 100 సంవత్సరాల క్రితం నాటి మూర్తి రామానుగ్రహంగానే లభ్యమైంది. అది రామాజ్ఞ కూడా, దానికే జరగాలి అని సీతమ్మ తల్లి ఆజ్ఞాపించింది, మీరు నమ్మండి. కాబట్టి అటువంటి మూర్తికి రేపు కుంకుమార్చన జరుగుతుంది. అది సువాసినుల యొక్క హక్కు. సువాసిని సువాసిన్యర్చన ప్రీత, 5వ తనం అమ్మవారి అనుగ్రహం. అమ్మవారు ఏం కోరుకుంటుందంటేట, నేనిచ్చిన 5వ తనం కాబట్టి ఆ 5వ తనంతో నా పాదాల మీద కుంకం వేయడానికి అధికారం ఉంది కాబట్టి వెయ్యాలని కోరుకుంటుంది. అందులో సీతమ్మ మహాపతివ్రత కదండి, నరకాంతగా వచ్చిన తల్లి, ఆవిడని అర్చిస్తే ఆవిడ చాలా సంతోషిస్తుంది. రేపు సీతా సహస్రంతో పూజ ఉంటుంది. రామచంద్రమూర్తిని 12 నామాలతో తులసిదళాలతో ఉంటుంది. అది కేవలం సువాసినులకి, పురుషులకి లేదు ఆ పూజ. ఆ పూజ లేదు అంటే చేసుకోవచ్చు, కానీ అది ఇస్తే సువాసినులకి పరిమితం చేశాం. రేపు ఉదయం 8 గంటలకి ఆ పూజ జరుగుతుంది. 8 దాటి సంకల్పం చెప్పేసిన తర్వాత వచ్చి చేరకూడదు, అది మంచి పద్ధతి కాదు. అసలు పావుతకు 8కి లోపల ఉన్నవాళ్ళు ఎవరుంటారో, ఆ టోకెన్స్ ఏం లేవు. ఇప్పుడు ఇస్తున్నారా అండి? అంటే ఒక సంఖ్య తెలియకపోతే పదార్థాలన్నీ సిద్ధం చేయడం కష్టం. మీరు తేవలసినవి ఏమి ఉండవు, అన్నీ దేవస్థానం ఇస్తుంది. కాబట్టి మీరు టోకెన్ తీసుకోవలసి ఉంటుంది. టోకెన్ తీసుకుంటే మీరు చేసుకోవచ్చు. నేను ఒక్క మార్గం చెప్తా. ఒకవేళ ఇవాళ టోకెన్ దొరకలేదనుకోండి ఎవరికైనా, మీరేం నిరుత్సాహపడద్దు. మీరు పూజ చేసుకోవాలి అనుకుంటే నేను మీకు ఒక మార్గం చెప్తా. మా కాకినాడ పట్టణంలో మేము ఈ పద్ధతిని అనుమతిస్తూ ఉంటాం. టోకెన్ దొరకకపోయినా మీరేం చేస్తారంటే, కాస్త టోకెన్ దొరకని వాళ్ళు ఇవాళ నేను ఎలా అయినా అమ్మవారిని ఆరాధిద్దాం అనుకుంటే నాకు టోకెన్ దొరకలేదు అని మీరు ఖేదపడద్దు. లోపల మీరు కూర్చుని చేయలేరేమో కానీ స్పీకర్లో వినపడుతుంటుంది. మీరు బయట కూర్చుని ఒక పాత్ర తెచ్చుకుంటే మూర్తిని ఇవ్వడానికి అభ్యంతరం ఉండకపోవచ్చేమో, మూర్తిని ఇస్తాం కదండి. కాబట్టి మీరు ఆ కుంకంతో అర్చన చేసుకోవచ్చు. అయ్యో టోకెన్ దొరకలేదు అని ఎవరూ ఖేదపడకూడదు అని నేను దీన్ని అనౌన్స్ చేస్తున్నాను. కానీ టోకెన్ తీసుకుంటే చక్కగా సశాస్త్రీయంగా లోపల కూర్చుని ఆ వైదికమైనటువంటి అర్చన బ్రహ్మస్థానంలో కూర్చున్న వారు చేయిస్తుండగా మీరు ఆ మంత్రభాగాన్ని వింటూ చేసుకోవచ్చు ప్రత్యక్షంగా. కాబట్టి చక్కగా టోకెన్స్ తీసుకోండి, రేపు ఉదయం చెయ్యండి. సీతమ్మ తల్లేనా మీ అందరి రూపాల్లో ఉంది, ఇంతమంది సీతమ్మ తల్లులు సీతమ్మ తల్లిని అర్చిస్తుంటే చూసిన కన్నులు కన్నులు, ఆ భాగ్యం వదులుకుంటామా? నేను కూడా వచ్చి చూసి తరిస్తాను రేపు. కాబట్టి రేపు చక్కగా అర్చన జరుగుతుంది. ఉదయం 8:45కే అందరూ ప్రాంగణంలోకి ప్రవేశించండి, ఆ టోకెన్ తీసుకున్న వాళ్ళు. ఈ 2 విషయాలు మీకు నేను జ్ఞాపకం చెయ్యాలి అని అనుకున్నాను. కాబట్టి రేపు సిద్ధిసర్గ, ఒకవేళ సిద్ధిసర్గ సీతా దర్శనానికి కించిత్ సమయం పట్టినా కాస్త కూర్చోవడానికి నేను ఎక్కడైనా ఛాదస్థపడిపోతే నన్ను ఓర్చడానికి సిద్ధపడి మీరు రావలసి ఉంటుంది. మంగళాశాసన పరై మదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై సకృదాయాస్తు మంగళం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం. ఉమాకాంతాయ కాంతాయ కామితార్థప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ మల్లినాథాయ మంగళం. కరచరణకృతం వా కర్మవాక్కాయజం వా శ్రవణనైనజం వా మానసం వాపరాధం విహితమవిహితం వా సర్వమేత్తక్షమస్వ శివశివ కరుణాబ్ధే శ్రీ మహాదేవ శంభో. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.

బెండకాయ ప్రపంచవ్యాప్తంగా మానవ ఆహారంగా వాడతారు. బెండకాయ ఐరన్, విటమిన్ సి మరియు అధిక పోషక విలువలు కలిగి గర్భిణీ స్త్రీలకు చాలా మేలు చేస్తుంది. బెండకాయ పంట అన్ని కాలాల్లో అధిక లాభాన్ని ఇస్తుంది. కానీ పంట నిలువ చేసే పద్ధతులు సరిగా లేకపోవడం వలన ఎక్కువ కాలం నిలువ చేయలేకపోతున్నారు. దానివలన బెండకాయ పండించే వారికి నష్టాలు వస్తున్నాయి. ఇప్పుడు మనం దక్షిణ మాలి వ్యవసాయదారులను

0: మనం దీన్ని మార్కెట్ లో విక్రయించినప్పుడు కొనుగోలుదారులు లేత బెండకాయల్ని ఎక్కువగా తీసుకుని ముదిరిన బెండకాయల్ని వదిలేస్తారు, వాటిని కొనరు.
1: బెండకాయల్ని చేతితో పట్టుకొని చూసి ముదిరినవి వదిలేసి వంటకి వీలుగా ఉన్నవి చూసుకోవాలి.
0: పంట పండిన తర్వాత పొలంలోకి వెళ్లి చూసినప్పుడు బెండకాయల్ని చేతితో పట్టుకున్నప్పుడు మొదలు ముదురుగా ఉండి చివర మెత్తగా ఉన్నా కోత ఆలస్యమైనట్లే, మొత్తం కాయ మెత్తగా ఉంటే పంట సిద్ధమైనట్లే.
2: బెండకాయ లేతగా ఉందా లేదా అని చూడడానికి పై కుసును విరగొడితే తెలుస్తుంది. అది తేలిగ్గా విరిగితే లేతది, విరగకపోతే ముదిరిందని తెలుస్తుంది.
1: మెత్తని బెండకాయల్ని 2 రోజులకు ఒకసారి పరిశీలించాలి, ముదరక ముందే సేకరించాలి. అతి చిన్నగా ఉన్నవి తర్వాత పంట కోసం వదిలేయాలి. బెండకాయల్ని ఎక్కువ కాలం నిర్లక్ష్యం చేస్తే అవి ముదిరి పీచులాగా మారిపోతాయి.
0: లేత బెండకాయల్ని నీళ్లు ఆరేయడానికి సులభంగా ఉంటాయి, కానీ ముదిరిన బెండకాయల్ని ఎండలో ఆరేయక తప్పదు, నీడలో ఆరేయడం కుదరదు, కనుక అవి తినడానికి పనికిరావు.
1: ఒకవేళ ముదిరిన బెండకాయల్ని అలాగే చెట్ల పైన వదిలేస్తే అవి చెట్టు నుండి బలాన్ని తీసుకుని కొత్త కాపుని తగ్గిస్తాయి, కొత్త కాపు పూర్తిగా నిలిచిపోవచ్చు. ఎల్లప్పుడూ పంటని కత్తితోనే కొయ్యాలి, బెండకాయల్ని అరిచేతులతో తెంపకూడదు. దానివల్ల చెట్టుకి హాని జరిగి పంట ఉత్పత్తి సామర్థ్యం తగ్గిపోవచ్చు, చెట్టు త్వరగా చనిపోవచ్చు, కాయలు కూడా కుళ్ళిపోవచ్చు.
2: బెండకాయ పంటని కత్తితో కోయడానికి గల కారణం ఏంటంటే పంటని చేత్తో కోయడం వల్ల చెట్టుకి హాని జరగచ్చు, లేదా చెట్టు మొత్తం పైకి ఊడి రావచ్చు, అప్పుడు పంట దిగుబడి తగ్గిపోవచ్చు.
1: పదునైన చాకుతో చెట్టు కాండం మొదలు పట్టుకుని బెండకాయని జాగ్రత్తగా కొయ్యాలి. దీనివల్ల చెట్టు 6 నెలల వరకు కాపుని ఇవ్వగలదు, తద్వారా చెట్టుకి అంటువ్యాధులు కూడా సోకవు.
0: చేత్తో కోయబడిన బెండకాయ చెట్టు 4 పంటల కన్నా ఎక్కువ ఇవ్వలేదు, కత్తితో కోయబడిన చెట్టు ఎక్కువ కాలం అధిక దిగుబడిని ఇవ్వగలదు.
1: అలా కోసిన పంటని శుభ్రమైన వెదురు బుట్టలో భద్రపరుచుకోవాలి, అప్పుడు అవి పాడవకుండా మరియు కుళ్ళిపోకుండా ఉంటాయి. ప్లాస్టిక్ సంచులని ఎప్పుడూ వాడకూడదు, అవి ఎక్కువ ఉష్ణోగ్రతని పుట్టిస్తాయి. లేత బెండకాయ పంటకి ఎక్కువ గాలి ఉండాలి. ఇప్పుడు సేకరించిన బెండకాయ పంటని ఒక పెద్ద బుట్టలో లేదా కార్డ్బోర్డ్ పెట్టెలో కానీ ఒక పద్ధతిలో అమర్చి పైన తడిబట్టని కప్పాలి. దీనివల్ల బెండకాయలకు తేమ తగిలి రోజంతా పాడవకుండా ఉంటాయి. పంట రవాణా సమయంలో జాగ్రత్త వహించాలి, కాయలు ముక్కలైనా నలిగినా తొందరగా పాడవుతాయి, ఎక్కువ కాలం నిల్వ ఉండవు. తాజా బెండకాయల్ని 3 వారాల వరకు ఫ్రిడ్జ్లో పాడవకుండా ఉంచవచ్చు. డెసర్ట్ ఫ్రిడ్జ్లో 2 మట్టి పాత్రలు ఒక్కదానిలో ఒకటి ఉంచి ఇసుకతో వేరు చేయబడతాయి.
0: పంట నిల్వకు స్థానిక ఫ్రిడ్జ్ ఉపయోగకరంగా ఉంటుంది, ఎందుకంటే మనం పెద్ద మొత్తంలో పంట పండిస్తే వాటిని విక్రయించలేము, కానీ విక్రయించలేకపోతే స్థానిక ఫ్రిడ్జ్లో 2-3 వారాలు పాడవకుండా నిల్వ చేయవచ్చు.
1: చిన్న కూజాలో శుభ్రమైన పొడి బెండకాయలు ఉంచండి. 2 చిన్న జాడీలను వేరు చేసే ఇసుకకు కనీసం రోజుకు ఒక్కసారైనా నీళ్లు పోసి తడిగుడ్డతో కప్పండి. ఇసుక మరియు తడిగుడ్డ జార్ లోపల బెండకాయపై తేమను ఉంచడంలో సహాయపడతాయి. ఫ్రిడ్జ్ను నీడలో ఉంచండి. పాత్రలో తేమ ఉన్నంతకాలం పంట తాజాగా ఉంటుంది. ఇసుకని 6 నెలలకి ఒకసారి మార్చడం ద్వారా దాని సామర్థ్యం పెరుగుతుంది. డెసర్ట్ ఫ్రిడ్జ్లో 3 వారాల వరకు పంటని పాడవకుండా ఉంచవచ్చు. ఫ్రిడ్జ్ తెరిచి అవసరం మేరకు బెండకాయల్ని తీసుకుని మళ్లీ దాన్ని మూసేయాలి. కొత్త పంటని కూడా మళ్లీ అందులో పెట్టుకోవచ్చు. మీరు తాజా బెండకాయల్ని బుట్ట సహకారంతో కూడా భద్రపరచవచ్చు. సదన్ వాలిలో వ్యవసాయదారులు సహజంగా కలపతో చేసిన బుట్టలలో లేదా గడ్డితో చేసిన బుట్టలలో పంటని భద్రపరుస్తారు. బెండకాయల్ని బుట్టల్లో పెట్టి గోనె సంచులతో కానీ కాటన్ బట్టతో కానీ కప్పాలి. నీడలో గాలి వెలుతురు ఉన్న చోట జాగ్రత్తగా పెట్టుకోవాలి, ఎండ తగలనివ్వకూడదు.
2: ఈ విధంగా బెండకాయ పంటని భద్రపరచడం వల్ల తాజాగా ఉంటాయి, త్వరగా పాడుకావు.
1: ఎండబెట్టడం అనేది మరొక నిల్వ చేయు విధానం. ఒక పెద్ద పాత్రలో బెండకాయల్ని వేసి నీటితో శుభ్రంగా కడగండి, దానివల్ల వాటిపై అంటిన దుమ్ము పోతుంది. చాకుతోటి బెండకాయల్ని 1 సెంటీమీటర్కి తక్కువ కాకుండా ముక్కలుగా కొయ్యండి. ఎంత చిన్న ముక్కలు అయితే అంత త్వరగా ఎండుతాయి. బెండకాయల్ని ఒక ఎత్తైన బల్లపైన కానీ, ఒక చేప పైన కానీ, పొడి బట్ట పైన కానీ నీడలో 5 నుంచి 7 రోజుల వరకు ఆరబెట్టండి. ఎత్తైన బల్ల ఉపయోగించడం ద్వారా దుమ్ము తూలి నుండి మనం పంటని కాపాడవచ్చు, మరియు నీడలో ఆరబెట్టడం వల్ల వాటి రంగు మారకుండా బాగా ఎండుతాయి.
2: బెండకాయ ఎండినప్పుడు అది కొంచెం కుదించుకుపోతుంది, మరియు వాటిని మనం చేత్తో పట్టుకున్నప్పుడు అది గలగలా అని శబ్దం వస్తుంది. అది పూర్తిగా ఎండినట్లు మనకు అర్థమవుతుంది.
0: బెండకాయ విత్తనాలు కింద

0: పడి విడిపోయినప్పుడు వాటి ముక్కలు కుదించి చిన్నవైనప్పుడు అవి ఎండినట్లు అర్థమవుతాయి. కానీ మీరు తొందరపడి వాటిని పూర్తిగా ఎండనివ్వకుండా సేకరించి నిల్వ చేస్తే పూజు పడతాయి. మీరు వాటిని పూర్తిగా నీడలో ఆరేసి నిల్వ చేస్తే తాజాగా ఉంటాయి.
1: చాకుతో బెండకాయల్ని ముక్కలుగా చేసి నీడలో నిల్వ చేయడం వల్ల సంవత్సరం వరకు రంగు మారకుండా పోషకాలతో సహా నిల్వ చేయవచ్చు. ఇప్పుడు మనం నేర్చుకున్నది నెమరి వేసుకుందాం. బెండకాయ విటమిన్ సి మరియు ఐరన్ సమృద్ధిగా కలది. బెండకాయల్ని ముదరకుండా పీచులాగా మారక ముందే పంటను కోసేయాలి. పంటని చాకుతో ప్రతి 2 రోజులకు ఒకసారి చెట్టు తెగకుండా కాపు పాడవకుండా జాగ్రత్తగా కోసి నిల్వ చేసుకోవాలి. దాని వలన పంట 6 నెలల వరకు పొడిగించబడుతుంది.
2: లేత బెండకాయ పిందెలను తర్వాత కాపు కోసం ఉంచుకోవాలి. గాలి వెలుతురు ఉన్న బుట్టలో సేకరించిన బెండకాయల్ని నీడలో ఆరబెట్టుకోవాలి. బెండకాయల్ని బుట్టలో పెట్టి తడి బట్టను కప్పడం వలన 1 వారం రోజుల వరకు తాజాగా ఉంటాయి. బెండకాయల్ని 3 వారాల వరకు తాజాగా ఉంచడం కోసం డెసర్ట్ ఫ్రిడ్జ్ని వాడాలి. రోజుకొక్కసారి నీళ్లు జల్లాలి. బెండకాయల్ని సెంటీమీటర్ తగ్గకుండా కోసి నీడలో ఆరబెట్టడం వలన సంవత్సరం వరకు వాటి పోషకాలను రంగుని కోల్పోకుండా జాగ్రత్త పరచవచ్చు. ఎంతకాలం మనం బెండకాయల్ని జాగ్రత్త పరుస్తామో అంతకాలం వరకు మనం డబ్బుని సంపాదించుకోవచ్చు.

చిగుళ్ల సమస్యతో బాధపడే వారికి విష్ణు దంత వైద్య కళాశాల చిగుళ్ల వ్యాధుల విభాగం అందిస్తున్న గొప్ప శుభవార్త. చిగుళ్ల నుండి రక్తం కారణం అనే ఇబ్బందితో బాధపడుతున్నారా? మీ నోటి దుర్వాసన సమస్యగా మారిందా? పళ్లు కదిలి తినడానికి కష్టంగా ఉందా? పళ్లపై పేరుకున్న గారల వలన నలుగురిలో నవ్వడానికి అసౌకర్యంగా ఉందా? మీ చిగుళ్ల రంగు మారిందా? ఈ సమస్యలలో ఏదో ఒకటి మీకు అవరోధంగా ఉంటే విష్ణు దంత వైద్య కళాశాలలోని చిగుళ్ల వ్యాధుల విభాగాన్ని ఈ రోజే సంప్రదించండి. ప్రతి బుధవారం పళ్ల క్లీనింగ్, డీప్ క్లీనింగ్, చిగురు సంబంధిత సర్జరీలు ఉచితంగా చేయబడును. అవసరమైన ప్రతి ఒక్కరూ ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. చిగుళ్ల వ్యాధుల నుండి ఉపశమనం పొందండి. మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల, విష్ణుపూర్, భీమవరం.

0: బ్యాంక్ ఆఫ్ బరోడా భీమవరం
1: మీ సొంతింటికలను సాకారం చేసుకోండి.
0: బ్యాంక్ ఆఫ్ బరోడా ద్వారా హోమ్ లోన్స్, కార్ లోన్స్, ఎడ్యుకేషనల్ లోన్స్,
1: హోమ్ లోన్స్ పై అతి తక్కువ వడ్డీ రేటు 7.45% నుండి ప్రారంభం.
0: ఎటువంటి ప్రాసెసింగ్ ఛార్జీలు లేకుండా 3 లక్షల రూపాయల వరకు అతి తక్కువ వడ్డీకే గోల్డ్ లోన్ సదుపాయం.
1: 1 గ్రాము బంగారానికి 10,000 రూపాయల వరకు ఇవ్వబడను.
0: బ్యాంక్ ఆఫ్ బరోడా గోల్డ్ అండ్ గోల్డ్ డిపాజిట్ స్కీమ్. ఫిక్స్డ్ డిపాజిట్స్ పై 555 రోజులకు 6.75% వడ్డీ.
1: సీనియర్ సిటిజన్స్ కి 7.25% వడ్డీ.
0: ట్రస్టెడ్ లెగసీ, స్ట్రాంగర్ ఫ్యూచర్.
1: బ్యాంక్ ఆఫ్ బరోడా ఫస్ట్ ఫ్లోర్ నాగరాజమాల్ ఆపోజిట్ అక్షర స్పెషాలిటీ హాస్పిటల్, జేపీ రోడ్, చిన్నమిరం, భీమవరం.
0: ఫోన్ 0818162234.

మన భీమవరంలో నూతనంగా ప్రారంభించబడిన చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం 1 పిల్లలు మరియు నవజాత శిశు వైద్యులు మన భీమవరం వాస్తవ్యులు డాక్టర్ బి మోజెస్ ఎంబీబీఎస్ ఎండి పీడియాట్రిక్స్ జ్వరం జలుబు దగ్గు ఆయాసం డెంగ్యూ మలేరియా టైఫాయిడ్ ఫిట్స్ చర్మ సమస్యలు విరోచనాలు ఎదుగుదల లోపాలు లాంటి వ్యాధులకు అత్యున్నత చికిత్స అందించబడును. అన్ని రకాల టీకాలు వేయబడును. మా దగ్గర సెంట్రల్ ఆక్సిజన్ నెబులైజర్ మల్టీపారా మానిటర్స్ ఫోటోథెరపీ కలవు. డాక్టర్ గారు అన్ని వేళలా 24 గంటలు అందుబాటులో ఉంటారు. సంప్రదించండి చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం 1 సెల్ నంబర్ 6304327391.

0: FM 90.4.
1: హలో లిసినర్స్, వెల్కమ్ టు ఆయుష్మాన్ భవ. మీరు వింటున్నారు రేడియో ఇష్ను 90.4. ఇది విజ్ఞాన వికాస వినోదాల సంగమం. నేను మీ ఆర్జే ఉదయ. లిసినర్స్, మరి నిన్నటి ఆయుష్మాన్ భవలో యోగ నిద్ర గురించి కొన్ని విషయాలైతే తెలుసుకున్నాం కదా. మరి ఈ రోజు యోగ నిద్ర గురించి మరిన్ని విషయాలైతే తెలుసుకుందాం. యోగ నిద్రకు అనువైన సమయాలు ఉదయం, సాయంత్రం. యోగా తర్వాత వ్యాయామం ముగిసాక కొంత సమయాన్ని కేటాయించినా పర్వాలేదు. అలా అని సుష్టిగా భోంచేశాక యోగ నిద్రకు పూనుకోవడము సరికాదు. అప్పుడు యోగం ఎగిరిపోయి నిద్ర మిగులుతుంది. ఆరు బయటో హాల్లోనో కాకుండా విడిగా ఉన్న గది అయితే మేలు. గాలికి గంధం పూసినట్లు కాసంత ఎయిర్ ఫ్రెషనర్ చిలకరించొచ్చు. మంద్రంగా సంగీతం వినిపిస్తున్నా బాగానే ఉంటుంది. ఎన్ని ఏర్పాట్లు చేసుకున్నా అవన్నీ మనల్ని బాహ్య పరిస్థితుల నుంచి అంతర్యాత్రకు సిద్ధం చేసేటట్టుగా ఉండాలి. కానీ మనసును దారి తప్పించకూడదు. విశ్రాంతిగా సవాసనంలో పడుకోవాలి. ఒంట్లోని అన్ని భాగాలు దానికదే స్వతంత్రంగా సేద తీరాలి. అరచేతులు ఆకాశాన్ని చూస్తున్నట్లుగా ఉండాలి. ఏ ఒక్క భాగం మీద ప్రత్యేకించి ఒత్తిడి ఉండకూడదు. వస్త్రధారణ అసౌకర్యంగా అనిపించకూడదు. బలవంతంగా రెప్ప వాలుస్తున్నట్లు కాకుండా ప్రశాంతంగా కళ్ళు మూసుకోవాలి. యోగ నిద్ర పూర్తయ్యేదాకా శరీరంలో పెద్దగా కదలికలు ఉండకూడదు. యోగ నిద్రలో తొలి అడుగుగా శరీరం లోపలి నుంచి, ఇంట్లోంచి, వీధిలోని

నుంచి స్పష్టంగానో అస్పష్టంగానో వినిపిస్తున్న శబ్దాల్ని గమనించాలి. ఆ శబ్దాలే మనకు కావాలి. వాటి మూలాలు కారణాలు అక్కర్లేదు. అలా అని ఒకే శబ్దాన్ని పట్టుకు వేలాడకూడదు. ఒకటి కాగానే మరొకటి, మరొకటి కాగానే ఇంకొకటి. దగ్గర, దూరం, ఇంకాస్త దూరం, మరికాస్త దూరం. ఈ సాధన వల్ల మనసు అలిసిపోతుంది. బాహ్య విషయాల మీద ఆసక్తిని కోల్పోతుంది. లోపలి యాత్ర ప్రారంభించడానికి ఇదో పచ్చజెండా. ఈ స్థితే అంతర్మౌనం. సో లిస్నర్స్, మరి దీని గురించి మరిన్ని విషయాలు తెలుసుకునే ముందు ఒక చక్కటి పాట ప్లే అవుతుంది, విని ఆనందించండి.

0: చెవి పూట ముక్కు దిబ్బడ గొంతు సమస్య.
1: చిన్నపిల్లల నుండి పెద్దల వరకు చెవి ముక్కు గొంతు సమస్యలకు వన్ స్టాప్ సొల్యూషన్ ఆదిత్య ఇఎన్టి కేర్ భీమవరం.
0: ప్రముఖ ఇఎన్టి సర్జన్ డాక్టర్ రామకృష్ణ గారిచే ఎండోస్కోప్ సహాయంతో చెవి ముక్కు గొంతు సమస్యలతో పాటు
1: వెర్టిగో, టెనిటస్, అలర్జీ, సెరిసిటీ, స్లీప్ అప్నియా వంటి వాటికి ఆధునిక చికిత్సలు అందించబడును.
2: పెద్ద కోతలు లేకుండా హై డెఫినిషన్ ఎండోస్కోప్ సహాయంతో చెవి సమస్యలకు ఖచ్చితమైన చికిత్స.
0: ఆదిత్య ఇఎన్టి కేర్, స్పందన హాస్పిటల్ బిల్డింగ్, జేపీ రోడ్, భీమవరం.
3: ఇన్నోవేషన్ షాపింగ్ మాల్ వారి సమ్మర్ కూల్ ఆఫర్లు. ఇన్నోవేషన్ నందు ఓ జనరల్, మిట్సుబిషి, డైకిన్, ఎల్జీ, సామ్సంగ్, లాయిడ్, బ్లూ స్టార్, వోల్టాస్ మొదలగు ప్రముఖ కంపెనీల ఏసీలపై అద్భుతమైన ఆఫర్స్ మరియు క్రెడిట్ కార్డ్స్ పై ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ కలదు. 0% నో కాస్ట్ ఈఎంఐ వంటి ఆఫర్స్ తో మీకు ఆహ్వానం పలుకుతోంది ఇన్నోవేషన్ షాపింగ్ మాల్, ఆపోజిట్ శ్రీదేవి హోటల్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9849124000.
4: వెల్కమ్ బ్యాక్ టు ఆయుష్మాన్ భవ. క్రమం క్రమంగా మనసును ధ్యాన మార్గంలోకి తీసుకెళ్లాలి. అంటే ఏ ఆలోచనని ప్రయత్నపూర్వకంగా లోపలికి తీసుకోకూడదు, ఉద్దేశపూర్వకంగా కొనసాగించకూడదు, బలవంతంగా తొక్కిపెట్టను కూడదు. వచ్చే ఆలోచనలు వస్తూ ఉంటాయి, వెళ్లే ఆలోచనలు వెళ్తూ ఉంటాయి. సినిమా థియేటర్లో ప్రేక్షకుడిలా గమనిస్తూ ఉండడమే. పూల మొక్కల చుట్టూ చక్కర్లు కొట్టి తుర్రున ఎగిరిపోయే సీతాకోక చిలుకల్లా కాసేపటికి అవే కనుమరుగైపోతాయి. ఈ సాధన ద్వారా ఏం ఆలోచించాలో, ఏం ఆలోచించకూడదో, ఆలోచిస్తే ఎంత మోతాదులో ఆలోచించాలో, ఎప్పుడు ఆలోచించాలో కూడా మనమే నిర్ణయించుకునే శక్తి అలవడుతుంది. ఈ దశలో శ్వాస మీద ధ్యాస చాలా ముఖ్యం. గాలి లోపలికెళ్తున్న మార్గాన్ని, బయటకొస్తున్న తీరును పరిశీలిస్తూ ఉండాలి. ఆ సమయంలో శరీరంలోని వివిధ భాగాల్లో కలిగే స్పందనల్ని గమనించాలి. నేను పవిత్రతను లోపలికి తీసుకుంటున్నాను, అపవిత్రతను వదిలిపెడుతున్నాను. నేను బలాన్ని తీసుకుంటున్నాను, బలహీనతను వదిలిపెడుతున్నాను. నేను ప్రశాంతతని తీసుకుంటున్నాను, అశాంతిని వదిలిపెడుతున్నాను. నేను స్వేచ్ఛను తీసుకుంటున్నాను, బంధనాల్ని వదిలిపెడుతున్నాను అన్న భావన కలగాలంటారు స్వామి యతీశ్వరానంద. సో లిసనర్స్, మరి ఈ యోగ నిద్ర గురించి మరిన్ని విషయాలు తెలుసుకునే ముందు ఒక బ్యూటిఫుల్ సాంగ్ ప్లే అవుతుంది, విని ఆనందించండి.

సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజ ఆదరేజు షోరూమ్, భీమవరం. ప్రముఖ కంపెనీల కూలర్స్, ఫ్యాన్స్, మిక్సీలు, గ్రైండర్లు, రైస్ కుక్కర్లు, వాటర్ హీటర్లు, హోమ్ థియేటర్ స్పీకర్స్, స్టెఫ్లేజర్స్, ఐరన్ బాక్స్, గ్యాస్ స్టవ్స్, అహుజ కంపెనీ సౌండ్ సిస్టమ్స్ లభించును. ఎలక్ట్రికల్ గూడ్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ స్పేర్ పార్ట్స్ సేల్స్ అండ్ సర్వీస్ చేయబడును. విచేయండి సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజ ఆదరేజు షోరూమ్, పోలీస్ బొమ్మ సెంటర్, పీపీ రోడ్, భీమవరం. సెల్ 9866742558. సత్యశ్రీ కంప్యూటర్స్, మా వద్ద అన్ని రకముల ల్యాప్టాప్స్, డెస్క్టాప్స్ మరియు యాక్సెసరీస్ లభించును. చిప్ లెవెల్ సర్వీసింగ్ మరియు ల్యాప్టాప్ బాడీ ఫ్యాబ్రికేషన్ మా ప్రత్యేకత. రీపబ్లిష్డ్ ల్యాప్టాప్స్ అండ్ డెస్క్టాప్స్ సేల్స్ చేయబడును. స్టూడెంట్ ఐడి కార్డు ఉంటే ల్యాప్టాప్ యాక్సెసరీస్ పై 10% డిస్కౌంట్ లభించును. సంప్రదించండి సత్యశ్రీ కంప్యూటర్స్, ఆపోజిట్ వేణుగోపాల స్వామి టెంపుల్, సండే మార్కెట్, భీమవరం. కాంటాక్ట్ 9703334116, 9703334122.

వెల్కమ్ బ్యాక్ టు ఆయుష్మాన్ భవ. శరీరానికి ఆత్మ లాంటిది, యోగ నిద్రకు సంకల్పం, ఇష్ట కామ్యార్థ సిద్ధ్యర్థ అనో ఇంకోలానో పూజలకు వ్రతాలకు ముందు పురోహితుడు సంకల్పం చెప్పిస్తాడు. గొప్ప స్థానానికి ఎదగాలి, చరిత్రలో నిలిచిపోయే ఆవిష్కరణ చేయాలి, పరిపూర్ణ ఆరోగ్యాన్ని సాధించాలి, ఇలాంటివే ఇంకేవైనా కావచ్చు. యోగ నిద్రలో మనం చెప్పుకునే సంకల్పం సాధ్యమైనంత పాజిటివ్గా ఉండాలి, సాధించగలిగేదై ఉండాలి, సంక్షిప్తంగా సూటిగా ఉండాలి. సంకల్పం అనేది మనకు మనం చెప్పుకునే ప్రతిజ్ఞ, మనకు మనం చేసుకునే వాగ్దానం. కొత్త సంవత్సర తీర్మానాలు రాసుకున్నప్పుడో, జీవిత భాగస్వామికో తల్లిదండ్రులకో ఫలానా పని తప్పకుండా చేస్తాననో అసలు చెయ్యననో అన్యమనస్కరంగా మాటిస్తున్నప్పుడు అంతరాత్మ ప్రభావం తక్కువగా ఉంటుంది. యోగ నిద్రలో అలా కాదు, ఆ సమయానికి మనలో నెగిటివ్ శక్తుల ఒత్తిడి నామమాత్రం. కాబట్టే ఆ సంకల్పనకు చాలా శక్తి ఉంటుందంటారు స్వామి రామ. సూక్ష్మ రూపాన్ని ధరించి తల నుంచి పాదాల దాకా శరీరంలోని ప్రతి అవయవాన్ని పలకరించి పరామర్శించి వచ్చే అవకాశమే ఉంటే ఎలా ఉంటుంది? నిజానికి బ్రతుకు పరుగులో పడి మన శరీరాన్ని మనం పూర్తిగా నిర్లక్ష్యం చేస్తున్నా. కమ్మని భోజనాన్ని ముద్దలుగా కలిపి పెట్టే అరచేతిని ఎప్పుడైనా ప్రేమగా స్పర్శించామా? మన భారాన్ని అలవోకగా మోసే పాదాలకి ఏ రోజైనా కృతజ్ఞత చెప్పామా? మన మొహానికో ప్రత్యేకతను తెచ్చిపెట్టిన చక్కని నాసికాన్ని ఒక్కసారైనా హృదయపూర్వకంగా ప్రశంసించామా? లేదు కదా. యోగ నిద్ర మనకు అవకాశాన్ని ఇస్తుంది. ఇదో మానసికమైన పరామర్శ. కుడికాలి చిటికిన వేలు, నాలుగో వేలు, మధ్య వేలు, రెండో వేలు, బొటన వేలు, కాలు, మోకాలు, తొడ, ఆ తర్వాత ఎడమకాలి చిటికిన వేలు, ఆ తర్వాత ఉదరం, ఆ తర్వాత తల, ఒక్కో భాగం మీద మనోదృష్టి సారిస్తూ ముందుకు వెళ్తాం. చివర్లో మొత్తంగా శరీరం మీద. ఒక్కో మజిలీ పూర్తవుతున్న కొద్దీ వివిధ భాగాల్లో పేరుకుపోయిన ఒత్తిడి తొలగిపోతున్న భావన కలుగుతుంది. సో లిజనర్స్, మరి ఇదండి ఈనాటి ఆయుష్మాన్ భవ కార్యక్రమం. తిరిగి ప్రసారమయ్యే ఆయుష్మాన్ భవలో యోగ నిద్ర గురించి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. అంతవరకు వినండి, వింటూనే ఉండండి రేడియో విష్ణు 90.4. సైనింగ్ ఆఫ్, నేను మీ ఆర్జే ఉదయ.

లక్ష్మీ హాస్పిటల్స్ భీమవరం అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అన్ని రకాల ఆర్థోపెడిక్ జాయింట్ రిప్లేస్మెంట్ సర్జరీలు మరియు సంతానం లేని వారికి IUI ల్యాబ్ నార్మల్ డెలివరీలు లాప్రోస్కోపిక్ సర్జరీలను విజయవంతంగా నిర్వహిస్తున్న హాస్పిటల్ శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్. అంతేకాకుండా మా వద్ద ఎమర్జెన్సీ వైద్య విభాగం, పీడియాట్రిక్స్, జనరల్ సర్జరీ, యూరాలజీ మరియు నెఫ్రాలజీ విభాగం నందు డయాలసిస్ సేవలు 24 గంటలు అందుబాటులో ఉండే స్పెషలిస్ట్ డాక్టర్లు మా ప్రత్యేకత. అన్ని ఇన్సూరెన్స్ కేసులు, EHS మరియు ఆరోగ్యశ్రీ తీసుకునబడును. సంప్రదించండి శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, భీమవరం.

0: డాక్టర్ సంజీవ్ హోమియో కేర్ జర్మనీ స్విట్జర్లాండ్ అండ్ హై క్వాలిటీ హోమియో మెడిసిన్ తో చికిత్స చేస్తున్న ఏకైక హోమియో హాస్పిటల్ మన డాక్టర్ సంజీవ్ హోమియో కేర్ డాక్టర్ సత్య సంజీవ్ చిక్కం ఎండి హోమియో ఇన్ఫెర్టిలిటీ పైల్స్ ఫిషర్ కిడ్నీలో రాళ్లు స్త్రీలలో ఫైబ్రాయిడ్స్ పిసిఓడి ఓవరీ ట్యూమర్స్ ఫిట్స్ పక్షవాతం డయాబెటీస్ థైరాయిడ్ స్పాండిలైటిస్ హెయిర్ ఫాల్ మొటిమలు సోరియాసిస్ బొల్లి లివర్ కిడ్నీ సమస్యలు గాల్ స్టోన్స్ గ్యాస్ట్రిక్ అన్ని దీర్ఘకాలిక వ్యాధులకు 100% ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ట్రీట్మెంట్ చేయబడును. హెడ్ ఆఫీస్ అడ్రస్ గ్రౌండ్ ఫ్లోర్ ఎస్ఆర్ రాజు బిల్డింగ్ టౌన్ రైల్వే స్టేషన్ రోడ్ జ్ఞానాంద కంటి ఆసుపత్రి ఎదురుగా భీమవరం 2. కాంటాక్ట్ 9494565858.
1: విజయ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ అండ్ లివర్ హాస్పిటల్ భీమవరం. డాక్టర్ విజయానంద్ కుమార్ వేకిరాజు ఎండి డిఎం గ్యాస్ట్రో ఎంట్రాలజీ గారి ఆధ్వర్యంలో అన్ని రకముల జీర్ణకోశ లివర్ గాల్ బ్లాడర్ బైలియరీ ట్రాక్ట్ ప్యాంక్రియాస్ సమస్యలకు అత్యుత్తమ వైద్య సేవలు అందిస్తున్నారు. మా వద్ద గల అడ్వాన్స్డ్ ఎండోస్కోపీ సెంటర్ నందు 2 అత్యాధునిక ఎండోస్కోపిక్ యూనిట్స్ ద్వారా ఎండోస్కోపీ కొలనోస్కోపీ డబుల్ బెలూన్ ఎండోస్కోపీ పీడియాట్రిక్ ఎండోస్కోపీ ఈఆర్సీపీ కొలాంగియోస్కోపీ ఫైబ్రోస్కాన్ హై రిజల్యూషన్ మానోమెట్రీ పిహెచ్ ఇంపిడెన్స్ హెచ్ పైలరీ ఇవల్యూషన్ కోసం యూరియా బ్రెత్ టెస్ట్ గ్లూకోజ్ బ్రెత్ టెస్ట్ ఇంకా మరెన్నో అడ్వాన్స్డ్ టెస్ట్ల సౌకర్యాలు కలవు. ఆర్థికంగా బలహీన వర్గాల ప్రయోజనార్థం మేము అందించే జనతా స్కీమ్ ద్వారా తెల్ల రేషన్ కార్డ్ లేదా ఆరోగ్య మిత్ర కార్డ్ గల వారికి ఎండోస్కోపీ ల్యాబ్ టెస్ట్ ఇన్ పేషెంట్ చార్జెస్ లో 50% రాయితీ అందిస్తున్నాం. సంప్రదించండి విజయ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ అండ్ లివర్ హాస్పిటల్ సెకండ్ ఫ్లోర్ యాక్సిస్ బ్యాంక్ పక్కన జేపీ రోడ్ భీమవరం 2 సెల్ 8665585773.

0: FM 90.4.
1: శ్రోతలకు నమస్కారం. లిజనర్స్, ఈనాటి సూక్తి సుధ కార్యక్రమాన్ని మీ ముందుకు తీసుకొచ్చింది మన రెడి విష్ణు 90.4. మరి ఈనాటి మన కార్యక్రమం ద్వారా కొన్ని సూక్తుల యొక్క అర్థంలో ఈరోజు తెలుసుకుందాం.

ఈ శ్లోకం యొక్క అర్థం, చిరుత ప్రాయంలోనే మానవుడు ధర్మశీలుడు కావలెను. ఎందువల్లంటే జీవితము అస్థిరం కదా. ఎవనికి ఎప్పుడు మృత్యువు రాగలదో ఎవ్వరూ ఎరుగరు. కావున వయసును సాకుగా పెట్టుకోక ధర్మశీలుడవు కమ్ము అని ఈ శ్లోకం మనకి తెలియజేస్తుంది.

గ్రహం. ఈ శ్లోకం యొక్క అర్థం, భారత పామురులు వివిధ కర్మల యందు ఆసక్తులై ఎట్లా ప్రవర్తిస్తూ ఉంటారో అలాగే పండితుడు

లోక సంగ్రహ బుద్ధితో కర్మలను చేసే తీరాలి. కాని పండితుడు కనుక ఫలాపేక్షను వదలి అనాసక్తుడై కర్మలను చేయాలి అని ఈ శ్లోకం యొక్క అర్థం.

ఉకదుఃఖములు అనిత్యములు. కావున సుఖేచ్ఛచే గాని భయముచే గాని లోభమున గాని ప్రాణాపాయ కాలమునందు కూడా ధర్మాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ వీడరాదు. జీవుడు నిత్యుడున్ను, వానికి కారణములు అనిత్యములున్నుగాన అనిత్యమైన వాటికే వ్యర్థ ప్రయత్నములు చేయక నిత్యుడైన జీవునికి నిత్యమైన ధర్మము కొరకై యత్నములు గావించుట శ్రేయస్కరం అని ఈ శ్లోకం యొక్క అర్థం.

0: చెవి పూట, ముక్కు దిబ్బడ, గొంతు సమస్య.
1: చిన్న పిల్లల నుండి పెద్దల వరకు చెవి, ముక్కు, గొంతు సమస్యలకు వన్ స్టాప్ సొల్యూషన్ ఆదిత్య ఈఎన్టి కేర్ భీమవరం.
0: ప్రముఖ ఈఎన్టి సర్జన్ డాక్టర్ రామకృష్ణ గారిచే ఎండోస్కోప్ సహాయంతో చెవి, ముక్కు, గొంతు సమస్యలతో పాటు
1: వెర్టిగో, టెనిటస్, అలర్జీ, సెరిసైటిస్, స్లీప్ అప్నియా వంటి వాటికి ఆధునిక చికిత్సలు అందించబడును. పెద్ద కోతలు లేకుండా హై డెఫినిషన్ ఎండోస్కోప్ సహాయంతో చెవి సమస్యలకు ఖచ్చితమైన చికిత్స.
0: ఆదిత్య ఈఎన్టి కేర్, స్పందన హాస్పిటల్ బిల్డింగ్, జేపీ రోడ్, భీమవరం.
2: ఈనాటి సూక్తి సుధా కార్యక్రమంలో మరికొన్ని సూక్తుల యొక్క అర్థాలను తెలుసుకుందాం. శ్రీ

శ్లోకం యొక్క అర్థం ప్రేయమనగా ప్రియమైనది, తత్కాల బాహ్యేంద్రియములకు సుఖమునిచ్చేది, శ్రేయమనగా ఆత్మకు మంచిదైనది, సత్యము నిత్యము అయిన ఆత్మ కళ్యాణం. మనుష్యునికి శ్రేయ ప్రేయములు రెండూ ఎదురుగా వచ్చిన ఎడల ధీరుడైనవాడు శ్రేయస్సునే ఆవరించి ప్రేయమును హీనముగా ఎంచుతాడు. కాని మందబుద్ధులైన వారు ఆత్మ కళ్యాణమును యోగక్షేమములను లెక్కచేయక ప్రేయమునే స్వీకరిస్తారు అని ఈ శ్లోకం యొక్క అర్థం.

ఈ శ్లోకం యొక్క అర్థం, లోక సంగ్రహము చేయునదియు, ధర్మ సంశయ సమయములో కర్తవ్య బోధ చేయునదియు అయినా సాధు పురుషుల ఉత్తమ చరిత్రము బ్రహ్మచేత పూర్వమే నిర్దేశించబడి ఉన్నది అని ఈ శ్లోకం యొక్క అర్థం.

ఈ శ్లోకం యొక్క అర్థం, చెదలు పుట్టలను పెట్టిన మాదిరిగా మానవుడు కొంచెం కొంచెంగా ధర్మాన్ని ఆర్జించవలను. ఏ ప్రాణిని హింస చేయక జీవిస్తూ పరలోక పాదేయముగా ధర్మ సంగ్రహాన్ని గావించుతూ ఉండాలి అని ఈ శ్లోకం యొక్క అర్థం.

0: अद्भुतः धर्मेण हि सहायेन तमस्तरति दुस्तरम्।
1: ఈ సూక్తి యొక్క అర్థం, పండితుడైన వాడు తన సహాయార్థమే ధర్మాన్ని ఎల్లప్పుడూ చేస్తూ ఉండాలి. ఆ ధర్మం యొక్క సహాయము చేతనే దుస్తరమైన ఈ సంసారమును, అజ్ఞాన తమస్సును సురక్షితంగా దాటగలడు అని ఈ శ్లోకం మనకి తెలియజేస్తుంది.

0: ఈ శ్లోకం యొక్క అర్థం, తనకేది దుఃఖకారమని తోచునో అది దాన్ని ఇతరులకు చేయరాదు. ఇదియే సర్వధర్మాలకు అనుసారం. మిగిలిన సర్వ వ్యవహారాలు లోభమూలములగానే ఉన్నాయి అని ఈ శ్లోకం యొక్క అర్థం.
1: దయా సర్వభూతేషు క్షాంత

ఈ శ్లోకం యొక్క అర్థం, సర్వభూతదయ, ఓరిమి, అసూయలేమి, శుచిత్వము, అనాయాసము, కళ్యాణము, లోభము లేకుండట, అస్పృహ అనగా ఆశలేమి, ఈ ఎనిమిది ఆత్మగుణములు అంటే దైవీ గుణములన్నమాట అని ఈ శ్లోకం యొక్క అర్థం.

ఈనాటి సూక్తి సుధా కార్యక్రమంలో మరికొన్ని సూక్తుల యొక్క అర్థాలను తెలుసుకుందాం. అహింసకై ఆత్మవిప్తి

0: ఈ శ్లోకం యొక్క అర్థం: అహింసకులు ఆత్మజ్ఞానం కలవారు, సర్వభూతహితమును చేయుచున్నవారు. అయినా ఏకాంత ధర్ములైన జ్ఞానులు లోకమున ఉన్నట్లైనా ఆసీకర్మలు అనగా కామ్యకర్మలు లేని కృతయుగము మరలా వచ్చిందని అప్పుడే చెప్పవచ్చు అని ఈ శ్లోకం యొక్క అర్థం.
1: పరిచరితవ్యా కథయంతి నైకముపదేశం.

0: ఈ శ్లోకం యొక్క అర్థం, సత్పురుషులను సేవించాలి. వారు ఏ ఉపదేశం చేయకపోయినా తమంతటగా వారు చెప్పిన మాటలే శాస్త్రముల వలె ప్రామాణిక బోధలవుతాయి అన్నారు భర్తృహరి అని ఈ శ్లోకం యొక్క అర్థం.
1: విత్పత్భి సేవిత సద్భి నిత్యమద్వేషరాగిభి హృదయేనాభ్యనుజ్ఞాతో యో ధర్మస్తన్నిబోధత.
0: ఈ శ్లోకం యొక్క అర్థం, రాగద్వేషరహితులై యోగ్యులు విద్వాంసులు అయిన వారిచే నిత్యం ఆచరింపబడుతూ నీ హృదయమున ఆమోదపాత్రమైనదేది కలదో ఆ ధర్మాన్ని గ్రహించుడు అని ఈ శ్లోకం యొక్క అర్థం. శ్రోతలింతవరకు ఈనాటి సూక్తి సుధ కార్యక్రమాన్ని విన్నారు. తిరిగి రేపటి కార్యక్రమంలో మరికొన్ని సూక్తులతో కలుసుకుందాం. నమస్కారాలతో రేడియో విష్ణు 90.4.

సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజా ఆదరేజ్ షోరూం, భీమవరం. ప్రముఖ కంపెనీల కూలర్స్, ఫ్యాన్స్, మిక్సీలు, గ్రైండర్లు, రైస్ కుక్కర్లు, వాటర్ హీటర్లు, హోమ్ థియేటర్ స్పీకర్స్, స్టెఫ్లేజర్స్, ఐరన్ బాక్స్, గ్యాస్ స్టవ్స్, అహుజా కంపెనీ సౌండ్ సిస్టమ్స్ లభించును. ఎలక్ట్రికల్ గూడ్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ స్పేర్ పార్ట్స్ సేల్స్ అండ్ సర్వీస్ చేయబడును. విచేయండి సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజా ఆదరేజ్ షోరూం, పోలీస్ బొమ్మ సెంటర్, పిపి రోడ్, భీమవరం. సెల్ 9866742558.

0: FM 90.4. రేడియో విష్ణు 90.4 మెగాహెడ్స్ పై పాఠశాల విద్యా కార్యక్రమాలు కార్యక్రమానికి స్వాగతం. ఇనటి పాఠశాల విద్యా కార్యక్రమాల్లో భాగంగా ప్రాథమిక పాఠశాల విద్యార్థుల కోసం తెలుగులోని పెంకితనం అనే పాఠం వింటారు.
1: అక్బర్ పాదుషా పేరు మీరందరూ వినే ఉంటారు కదా. ఆయన దగ్గర వీరబలుడు అనే ఒక మంత్రి ఉండేవాడు. అతడు మహామేధావి, అంటే ఎంతో గొప్ప తెలివిగలవాడన్నమాట. దానికి తోడు మంచి సమయస్ఫూర్తి గలవాడు. సమయస్ఫూర్తి అంటే ఏమిటా అని అనుకుంటున్నారు కదూ. అయితే వినండి, ఏ సమయంలో ఎలా మాట్లాడాలో, ఏ రకంగా ప్రవర్తించాలో అనేది తెలిసి ఉండడాన్ని సమయస్ఫూర్తి అంటారు. అక్బర్ బాదుషాకి ఒక్కోసారి తన దర్బారులో, అంటే సభలో, అనుకోని చిక్కు సమస్యలు ఎన్నో ఎదురవుతూ ఉండేవి. అటువంటప్పుడు వీరబలుడు తన తెలివితేటలతో, సమయస్ఫూర్తితో వాటన్నింటినీ ఎంతో చక్కగా పరిష్కరించేవాడు. అందుకని అక్బర్కి అతడంటే ఎంతో ఇష్టం. అతన్ని ముద్దుగా బీర్బల్ అని పిలిచేవాడు. అప్పుడప్పుడు అక్బర్ దర్బారులో బీర్బల్ తెలివితేటల్ని పరీక్షిస్తున్నట్టుగా కొన్ని ప్రశ్నలు వేస్తూ ఉండేవాడు. బీర్బల్ వాటికి ఎంతో సమయస్ఫూర్తితో సమాధానం చెప్తూ దర్బార్లో అందరికీ సంతోషం కలిగించేవాడు. ఒకరోజు అక్బర్ బాదుషా దర్బార్లో ఉన్నవారి వైపు చూస్తూ,
2: మీలో ఎవరైనా సరే నన్ను నవ్వించినట్లయితే ఇదిగో ఈ రత్నాలహారాన్ని బహుమానంగా ఇస్తాను
1: అంటూ మూతి బిగించి కూర్చున్నాడు. రత్నాలహారం మీద మోజుతో దర్బార్లోని వాళ్ళందరూ అక్బర్ని నవ్వించాలని రకరకాలుగా ప్రయత్నించారు. కానీ లాభం లేకపోయింది. అప్పుడు బీర్బల్ మెల్లగా పిల్లిలాగా పాదుషా దగ్గరికి వచ్చి ఆయనకి మాత్రమే వినిపించేటట్టుగా మెల్లగా,
3: ప్రభు, మీ అంతటా మీరు నవ్వుతారా లేక
4: చక్కిలిగిరి పెట్టి నవ్వించమంటారా?
2: భలేవాడివయ్యా బీర్బల్, మొత్తానికి నన్ను నవ్వించు. ఇదిగో ఈ హారాన్ని తీసుకు.
4: చిత్తం తమ దయ.
2: బీర్బల్, నువ్వు

0: మంచి సమయస్ఫూర్తి కలవాడివే, కానీ దర్బారులో అందరూ నిన్ను చూసి నవ్వుతూ ఉంటారు.
1: ఎందుకు ప్రభు?
0: నువ్వు నల్లగా ఉంటావని, అందవికారంగా ఉంటావని.
2: ప్రభు మన్నించాలి, ఇందులో నా తప్పేమీ లేదు ప్రభు. దేవుడు ప్రజలతో పాటు అందం, ధనం, తెలివి అనే మూడింటిని సృష్టించి ప్రతివాణ్ణి పిలిచి మీకు ఇష్టమైంది తీసుకోండి అన్నాడు.
0: ఓహో, అట్లాగా? మరి నువ్వేం తీసుకున్నావో?
2: తెలివిని కోరుకున్నా ప్రభు, అందుకని అది నా వద్ద ఎక్కువగా ఉంది ప్రభు. కానీ వీళ్ళందరి దగ్గర తెలివి తప్ప మిగతా రెండూ ఎక్కువగా ఉన్నాయి.
0: బీర్బల్, నాకు అనుమానమయ్యా, మీ ఇంట్లో అందరూ నీ ఎంత తెలివి గలవారేనా?
2: చిత్తం అట్లాగే కనిపిస్తున్నారు ప్రభు.
0: చాలా చిత్రంగా మాట్లాడతావు బీర్బల్.
2: అంతా తమ దయ ప్రభు.
3: అంతలో ఒక సేవకుడు ఉరుకులు పరుగులతో వచ్చి బీర్బల్తో, అయ్యా, సూర్బల్ బాబు గారు కింద పడి దొర్లుతూ ఎంత చెప్పినా వినకుండా అదే పనిగా ఏడుస్తున్నారు, ఎంత సముదాయించినా ఊరుకోవడం లేదు అన్నాడు. వెంటనే బీర్బల్,
2: మన్నించండి ప్రభు, తమరు అనుమతిస్తే ఒక్క క్షణం ఇంటికి వెళ్ళొస్తా.
0: మంచిది, వెళ్ళిరా. అన్నట్టు నువ్వు లేకపోతే ఇక్కడ మాకేం తోచదు, త్వరగా వెళ్ళిరా.
2: చిత్తం.
3: బీర్బల్ ఆదుర్దాగా ఇంటికి వెళ్ళాడు. అక్కడ అతని కొడుకు సూర్బల్ ఇల్లు పీకి పందిరేసినంత పని చేస్తున్నాడు.
2: ఏంటి నాన్న, ఏంటి, ఏమైంది, ఏమైంది బాబు, అమ్మ కొట్టిందా? అయితే ఏమిటో చెప్పు నాన్న, చెప్పకుండా ఏడిస్తే నాకెట్టా తెలుస్తుంది? ఇంతే కదా, ఇంకేమిటో అనుకున్నా, విరిగితే విరిగిందిలే, ఇంకా మూడు కాళ్ళున్నాయి.
4: వీల్లేదు,
2: ఓన్లే దాన్ని ఆతలు పారి. దర్బార్ నుంచి వచ్చేటప్పుడు నీకు కొత్త ఏనుగు కొనుక్కొస్తా.
4: వద్దు, కొత్త ఏనుగు వద్దు.
2: మరి ఏం కావాలన్నా?
4: నా ఏనుగే నాకు కావాలి.
2: సరే, అయితే ఏది ఆ ఏనుగుని? ఇట్లయితే
4: ఇదిగో
2: అమ్మ ఏనుగా, ఉండు ఉండు, నీ పని చెబుతా. కాలు విరగొట్టుకుని మా బాబు నేడిపిస్తావా? ఉండు ఉండు, నీ పని చెబుతా
3: అంటూ బీర్బల్ విరిగిపోయిన కాలుని ఆ ఏనుగు బొమ్మకి అతి కష్టం మీద జత చేసి మళ్లీ అది ఊడిపోకుండా దారంతో గట్టిగా కట్టాడు.
2: సూర్బల్, ఇప్పుడు చూడు నీ ఏనుక్కలు ఎలా అతుక్కుందో చూడు. ఇదిగో వెళ్ళు నాన్న, వెళ్ళు లోపలికి వెళ్ళి ఆడుకో, నేను దర్బార్కి వెళ్ళొస్తాను.
4: అలాగే నానా.
3: బీర్బల్ దర్బార్కి వచ్చాడు. బీర్బల్ ను చూచి అక్బర్,
0: ఏం బీర్బల్, అప్పుడనగా వెళ్ళిన వాడు ఇప్పుడో రావటం?
2: క్షమించండి ప్రభు, వెంటనే వచ్చేద్దామని చాలా ప్రయత్నం చేశాను, కానీ
0: కానీ
2: నా కొడుకు విరగొట్టిన బొమ్మను బాగు చేసి వాణ్ణి సముదాయించి వచ్చేసరికి ఇంతసేపు అయింది ప్రభు, మన్నించండి.
0: ఏమిటి, నీ కొడుకును సముదాయించి వచ్చేందుకు ఇంతసేపు పట్టిందా?
2: అవును ప్రభు.
0: బాగుంది బాగుంది బీర్బల్, చాలా బాగుంది. కొడుకును సముదాయించడం కూడా చేత కాదా, అయినా దానికి ఇంతసేపా?
2: మన్నించండి ప్రభు, పిల్లల్ని సముదాయించటం మీరనుకునేటంత సులభమేం కాదు ప్రభు.
0: ఇవన్నీ చేతకాని వాళ్ళు చెప్పే మాటలు.
2: క్షమించండి ప్రభు, ఆ దేవుడు కూడా పిల్లల మంకు పట్టు ముందు తలంచాల్సిందే.
0: ఇదిగో బీర్బల్, నీకు చేతకాదని చెప్పు, అంతేగాని దేవుడికి కూడా చేతకాదంటే మాత్రం నేను ఒప్పుకోను.
2: ఇందులో ఒప్పుకోటానికి ఒప్పుకోకపోవటానికి ఏముంది ప్రభు?
0: మాట మార్చకు బీర్బల్, ముందు నీ కొడుకును పిలిపించు, నీ అభిప్రాయం తప్పు అని రుజువు చేస్తాను.
2: చిత్తం ప్రభు, అలాగే కానివ్వండి.
3: బీర్బల్ వెంటనే ఇంటికెళ్ళి కొడుకుని తీసుకుని ఏమాత్రం ఆలస్యం చేయకుండా దర్బార్కొచ్చాడు. వెంటనే అక్బర్ అతన్ని చూసి,
0: రా బాబు రా.
4: నేను రాదు.
0: మా బాబు కదూ, రా.
4: నేను రాంతా.
2: తప్పు బాబు, అట్లా అనకూడదు.
0: బీర్బల్, మధ్యలో నువ్వేం మాట్లాడద్దు, చూస్తూ ఉండు అంతే.
2: చిత్తం ప్రభు.
0: అదేంటి బాబు, అట్లాగే నిలబడిపోయావు, రా ఇక్కడికి రా.
4: నేను అక్కడ కూర్చోను, ఇక్కడే కూర్చుంటా.
0: పోన్లే, కూర్చో అక్కడే కూర్చో.
4: ఇక్కడ కూర్చోను, అక్కడ నీ పక్కన కూర్చుంటా.
0: సరే నీ ఇష్టం, రా ఇక్కడ కూర్చుంటూ గాని.
4: అక్కడ కూర్చోను, నీ వల్ల కూర్చుంటా.
0: చాలా సంతోషం, రానాయనా రా.
4: నేను రాను, నువ్వే వచ్చి తీసుకెళ్ళు.

0: అయితే సరే, నేనే వస్తున్నా. నీ పేరేంటి నాన్న?
1: బాబు.
0: బాబా? పేరంటే అది కాదు, మీ నాన్న వాళ్ళు నీకేం పేరు పెట్టారో అది చెప్పాలి.
1: ఓహో, అదా సూర్బల్.
0: ఏంటి సూర్బలా? చాలా బాగుంది, బీర్బల్ కొడుకు సూర్బల్, బాగుంది.
1: ఏం బాగుంది?
0: నీ పేరు నాన్న చాలా బాగుంది అంటున్నాను. అది సరే, కాని తినేందుకు నీకేం కావాలో చెప్పు.
1: తినేందుకా?
0: అవును.
1: చెరగడ కావాలి.
0: ఇదిగో ఒక్క క్షణంలో తెప్పిస్తా. ఎవరక్కడ? వెంటనే ఒక చెరుకుడ తీసుకురండి.
2: అబ్బా, చెరుకుగడ కోసం ఒక సేవకుని పంపించాడు. ఆ సేవకుడు తెచ్చిన చెరుకుగడను ముక్కలు చేయించి ఒక పళ్ళెంలో సూర్బల్ ముందు పెట్టి,
0: తిను బాబు తిను, నీకెన్ని కావాలంటే అన్ని తిను.
1: ఇదేంటి ఈ ముక్కలు, ఎవరు కావాలి?
0: అదేంటి బాబు, నువ్వే కదా చెరుకుగడ తెమ్మన్నావు.
1: అవును, కావాలన్నాను గాని చెరుకు ముక్కలు కావాలన్నానా?
0: సరే, అయితే ఇంకో చెరుగడ తెప్పిస్తాలే.
1: ఇంకో చెరుగడ నాకే వద్దు.
0: అదేంటి, ఇప్పుడే కదా కావాలన్నావు
1: అన్నాను.
0: మరి మళ్ళీ వద్దంటావేంటి?
1: నేను వద్దన్నానా?
0: సరే, అయితే ఒక్క క్షణంలో ఇంకో చెరుగడ తెప్పిస్తాను.
1: ఇంకో చెరుగడ వద్దన్నానా?
0: ఇప్పుడు కావాలంటావు, మళ్ళీ అంతలోనే వద్దంటావేంటి బాబు?
1: ఇంకో చెరుగడ వద్దన్నాను గాని అసలే చెరుగడ వద్దన్నానా?
0: నీ మాటలు ఏమి అర్థం కావడం లేదు. అసలు ఏం కావాలో సరిగ్గా చెప్పు.
1: ఈ ముక్కలతో చేసిన చెరుగడే నాకు కావాలి.
0: ఈ ముక్కలతోనా?
1: అవును, ఈ ముక్కలతోనే.
0: అట్లా కుదరదు నాన్న, కావాలంటే ఇంకో బండెడు చెరుగడలు తెప్పిస్తా.
1: నాకు అదేం వద్దు, ఈ ముక్కలతో చేసిన చెరుగడే నాకు కావాలి.
0: అట్లా చేయటానికి రాదు నాన్న, ఇంకేం కావాలని ఇస్తా. చెప్పు బాబు, నీకేం కావాలో.
1: నాకేం వద్దు, ఈ ముక్కలతో చేసిన చెరుగడే కావాలి.
0: అలా ఏడకు బాబు, ఏడకు, మంచివాడు కదా నువ్వు.
1: నేను మంచివాడిని కాదు, పిచ్చివాడిని.
0: పిచ్చివాడివే కాని ఏం కావాలో చెప్పు.
1: అంటే నేను పిచ్చివాడిన? నువ్వే పిచ్చివాడి.
0: ఊరికే అన్నాను బాబు, ఊరుకు, ఏడకు, ఏడకు బాబు, నువ్వు చాలా మంచివాడి.
1: నేను మంచివాడిని కాదు.
0: అట్లా ఏడకూడదు బాబు. చూడు, అందరూ నువ్వు ఎట్లా చూస్తున్నారు.
1: చూస్తే చూడండి, వాళ్ళంతా పిచ్చాడు. నాకు నాకు చెరుకులు కావాలి.
0: ఊరుకో నాన్న, ఊరుకో. నీకు బొమ్మలు కావాలో చెప్పు, నేను తెప్పించిస్తాను.
1: నాకు బొమ్మలు వద్దు, గిమ్మలు వద్దు. మా ఇంట్లో 12 బొమ్మలు ఉన్నాయి, నాకు చెరుకులు కావాలి.
0: చూడు బాబు, మీ ఇంట్లో పులి బొమ్మ ఉందా?
1: పిల్లి బొమ్మ కూడా ఉంది, నాకు చెరుకులు కావాలి.
0: చూడు నాన్న, చెరుకుడ ఇస్తా గాని మరి నీకు లడ్డూలు అంటే ఇష్టమా, జిలేబీ అంటే ఇష్టమా?
1: నాకు పాలకం అంటే ఇష్టం, నాకు చెరుగడ కావాలి.
0: చెరుకుగడ ఇస్తా గాని పాలకోవా తెప్పిస్తా, తింటావా?
1: వద్దు, మా ఇంట్లో 2 డబ్బాలు నిండా ఉన్నాయి, కావాలంటే నీకు ఇస్తా, నాకు చెరుగడ కావాలి.
0: చెరుకుగడ తర్వాత ఇస్తా గాని నువ్వు ఎప్పుడైనా గుర్రం ఎక్కావా?
1: ఎన్నోసార్లు ఎక్కాను, నాకు చెరుగడ కావాలి.
0: చెరుకుగడ ఇస్తాను నాన్న, ఇదిగో ఈ చెంబులో మామిడి రసం ఉంది, తాగు.
1: ముందు చెంబిటి.
0: అమ్మయ్యా, రక్షించావు నాయన, ఇదిగో తీసుకో.
1: అరే, ఈ చెంబు భలే గమ్మత్తుగా ఉంది, ఇది నాకు ఇస్తావా?
0: ఓ తప్పకుండా ఇస్తా, ఈ చెంబే కాదు ఇంకేం కావాలన్నా ఇస్తా.
1: నిజంగా ఇస్తావా?
0: తప్పకుండా ఇస్తా, నువ్వేం కావాలన్నా అచ్చంగా ఇచ్చేస్తా.
1: అదిగో ఆ మూలుందే, ఆ ఏనుగు బొమ్మ కావాలి.
0: అంత పెద్ద బొమ్మ ఏం చేసుకుంటావు నాన్న, కావాలంటే ఇంకో బుల్లి ఏనుగు బొమ్మ తెప్పించిస్తా.
1: వద్దు, ఆ ఏనుగు బొమ్మే నాకు కావాలి.
0: సరే సరే, ఏడోకు ఏడోకు, అదే ఇస్తాలే.
1: ఈ చెంబు ఆ ఏనుగు ఒకేసారి ఎలా తీసుకెళ్ళాలి?
0: మీ ఇంటికి నేను పంపిస్తాలే.
1: వద్దు, నేనే తీసుకెళ్తా.
0: సరే, నువ్వే తీసుకెళ్ళాయినా.
1: ఆ ఏనుగుని తెచ్చి ఈ చెంబులో పెట్టివు.
0: అందులో పట్టదు నాన్న.
1: పట్టకపోతే పట్టించు, 2 ఒకేసారి తీసుకెళ్తా.
0: అందులో పట్టదు బాబు, పోనీ నీతో పాటు నేను మీ ఇంటికి తెచ్చేనా?
1: వద్దు, నేనే తీసుకెళ్తాను, ముందు చెంబులో పెట్టి.
0: చూడు బాబు, నిన్ను ఎత్తుకుని తీసుకెళ్తా, ఏడవకు.
1: నేను నడుచుకుంటూ వెళ్తాను, ముందు చెంబులో పెట్టి.
3: అప్పుడు అక్బర్కి తల తిరిగినంత పనైంది, ఏం చేయాలో తోచలేదు. ఇక లాభం లేదనుకుని మెల్లగా బీర్బల్ దగ్గరికి వచ్చి,
0: బీర్బల్.
4: ఏం ప్రభు?
0: నువ్వన్నదే నిజమయ్యా, ఇక నీ కొడుకును సముదాయించటం నా వల్ల కాదు, నీకు పుణ్యం ఉంటుంది, వెంటనే వాడిని ఇక్కడిని తీసుకెళ్ళు, లేకపోతే నాకు పిచ్చి పట్టేటట్టుంది.
4: చూశారా ప్రభు, పిల్లల్ని సముదాయించటం

0: కష్టమో.
1: నిజమే, గెలుపు నీదే.
2: అప్పుడు సభలో ఉన్న వారంతా తమలో తాము నవ్వుకోసాగారు.
3: మీరింతవరకు ప్రాథమిక పాఠశాల విద్యార్థుల కోసం తెలుగులోని పెంకితనం అనే పాఠం విన్నారు. ఇప్పుడు మరొక విద్యా కార్యక్రమం ప్రాథమిక పాఠశాల విద్యార్థుల కోసం తెలుగులోని గలగల గోదావరి అనే పాఠం వింటారు.

అన్నారు కదా. మరి ఈ పాటను బట్టి మీకేమర్థమైంది? ఈ పాట పడవ నడిపేవాడు పాడిన పాటని, ఆ నదేమో గోదావరి నది అని తెలిసింది కదూ. గోదావరి ఒడ్డున గోపన్న అంటే రామదాసు, అదే భక్తి రామదాసు, ఓ గుడిని కట్టించాడని, ఆ గుడి శ్రీరామచంద్రుడిదని తెలిసింది కదూ. ఇంతకు ఈ గోదావరి నది ఎక్కడ పుట్టిందంటే,

ఇప్పుడు గుర్తుకొచ్చింది. మహారాష్ట్రలో పడమటి కనుమల వద్ద ఉన్న నాసిక్ నగరంలో త్రయంబకేశ్వరం అనే చోట పుట్టింది. అదే రాష్ట్రంలో పైఠాను అనే చోట బాగా పెద్దదై మన రాష్ట్రంలోకి ప్రవేశించింది. అవును, ఎప్పుడూ ప్రవహించే నీటిని పొలాలకు ఎట్లా వాడతారు అని ఆలోచిస్తున్నారు కదూ. నది బాగా వెడల్పుగా పారే చోట ఓ ఆనకట్ట కడతారు. ఆనకట్ట అంటే నీటిని ఆపటానికి కట్టే అడ్డుకట్టన్నమాట. చాలా బలంగా కడతారు. ఎంత వేగంగా నీరు పారినా కూడా ఏమీ కాకుండా కడతారన్నమాట. సరిగ్గా ఇలాంటి ఆనకట్టే ఈ గోదావరి నది మీద తూర్పుగోదావరి జిల్లాలోని రాజమహేంద్రవరం, అంటే ఇప్పుడు మనం రాజమండ్రి అని పిలుస్తున్నామే, ఆ పట్టణం దగ్గర ధవళేశ్వరం అనే చోట ఈ ఆనకట్ట కట్టారు.

ఓహో, ధవళేశ్వరమే ఆ పాట పాడిందన్నమాట. పిల్లలు, ఈ గోదావరి మన రాష్ట్రానికి అన్నపూర్ణ లాంటిది, అంటే అన్నం పెట్టేదన్నమాట.

0: విన్నారా పిల్లలు, అది గోదావరి కథ. ఈ నది అలా ప్రవహించి ప్రవహించి చివరకు 7 పాయలుగా చీలి బంగాళాఖాతంలో కలిసిపోతుంది.
1: మీరింతవరకు

0: పాఠశాల విద్యా కార్యక్రమాల్లో భాగంగా ప్రాథమిక పాఠశాల విద్యార్థుల కోసం తెలుగులోని పెంకితనం మరియు గలగల గోదావరి అనే పాఠాలు విన్నారు. ఈనాటి పాఠశాల విద్యా కార్యక్రమాలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే కార్యక్రమంలో మళ్లీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.
1: విజయ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ అండ్ లివర్ హాస్పిటల్, భీమవరం. డాక్టర్ విజయానంద్ కుమార్ వేకిరాజు, ఎండి డిఎం గ్యాస్ట్రో ఎంట్రాలజీ గారి ఆధ్వర్యంలో అన్ని రకముల జీర్ణకోశ, లివర్, గాల్ బ్లాడర్, బైలియరీ ట్రాక్ట్, ప్యాంక్రియాస్ సమస్యలకు అత్యుత్తమ వైద్య సేవలు అందిస్తున్నారు. మా వద్ద గల అడ్వాన్స్డ్ ఎండోస్కోపీ సెంటర్ నందు 2 అత్యాధునిక ఎండోస్కోపిక్ యూనిట్స్ ద్వారా ఎండోస్కోపీ, కొలనోస్కోపీ, డబుల్ బెలూన్ ఎండోస్కోపీ, పీడియాట్రిక్ ఎండోస్కోపీ, ERCP, కొలాంగియోస్కోపీ, ఫైబ్రోస్కాన్, హై రిజల్యూషన్ మానోమెట్రీ, pH ఇంపిడెన్స్, హెచ్ పైలరీ ఇవల్యూషన్ కోసం యూరియా బ్రెత్ టెస్ట్, గ్లూకోజ్ బ్రెత్ టెస్ట్, ఇంకా మరెన్నో అడ్వాన్స్డ్ టెస్ట్ల సౌకర్యాలు కలవు. ఆర్థికంగా బలహీన వర్గాల ప్రయోజనార్థం మేము అందించే జనతా స్కీమ్ ద్వారా తెల్ల రేషన్ కార్డ్ లేదా ఆరోగ్య మిత్ర కార్డ్ గల వారికి ఎండోస్కోపీ, ల్యాబ్ టెస్ట్, ఇన్ పేషెంట్ చార్జెస్ లో 50% రాయితీ అందిస్తున్నాం. సంప్రదించండి విజయ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ అండ్ లివర్ హాస్పిటల్, 2nd ఫ్లోర్, యాక్సిస్ బ్యాంక్ పక్కన, JP రోడ్, భీమవరం 2, సెల్ 8665585773.

నమస్కారం అండి, నేను మీ సీతారామరాజు. పర్యాటక రంగంలో ఈరోజు మన గోదావరి జిల్లాలోనే ముఖ్యమైన క్షేత్రం ఆంధ్ర శబరిమలై. ఈ ఆంధ్ర శబరిమలై మనకి విశాఖపట్నం వెళ్ళే దారిలో మనకి తగులుతుంది. ఇంచుమించుగా హైవే నుంచి లోపలికి వెళ్తే ఒక 20 కిలోమీటర్లు వెళ్తే ఈ ఆంధ్ర శబరిమలైని మనం చూడవచ చూడవచ్చు. ఎటు చూసినా పచ్చని పంట పొలాలు, కంటికింపుగా చుట్టూరు కూడా కొండలు కోనలు, ఎంతో ఆహ్లాదకరమైన వాతావరణం అండి. నిజంగా చాలామంది మనకి ఈ అయ్యప్ప భక్తులంతా కూడా శబరిమలై వెళ్తుంటారు. కేరళ రాష్ట్రంలోని శబరిమలై వెళ్తుంటారు. చాలా వ్యయ ప్రయాసలు వచ్చి ఆ స్వామిని దర్శించుకోవడం కోసం ఎక్కువగా మనకి డిసెంబరు మాసంలో ఈ మాలలు అనేవి వేస్తారు. నవంబర్ డిసెంబర్ మాసంలో ఏదైతే మనకి పెద్ద పండుగ ఉంటుందో అప్పటి వరకు కూడా ఆ జ్యోతిని దర్శించి వాళ్ళు తిరుగు ప్రయాణం అవుతారు. కానీ చాలామంది అంత దూరం వెళ్ళలేని వారు దేవుడి మీద భక్తితో ఆ స్వామిని దర్శించుకోవాలి, ఆ స్వామి దీక్ష తీసుకోవాలి అనుకునే అయ్యప్ప భక్తులకి అతి చేరువలో ఇంచుమించు అంత కాకపోయినా అలాంటి వాతావరణాన్ని మనకి కనిపించే చక్కటి పుణ్యక్షేత్రమైన పర్యాటక ప్రదేశం, పుణ్యక్షేత్రం కూడా ఇది మనకి ఆంధ్ర శబరిమలై. నిజంగా మనకి దారంటా వెళుతూ ఉంటే మలుపులు తిరిగిన రోడ్లు, రోడ్డు పక్కనే విస్తరించిన అడవి, జీడి మామిడి తోటలు, ఎంతో అసలు మనకి మనసును ఎంతో ఆహ్లాదపరిచే అందాలన్నీ కూడా ఈ ఆంధ్ర శబరిమలై ప్రాంతంలో ఉన్నాయని చెప్పవచ్చు. పరమశివుని జటాజుటం నుండి జాలువారి

అంగల ఎత్తైన కొండల నుండి దూకే జలధారలు. అంటే మనం దారంట వెళ్తుంటే మనకి కని ఆ కొండలు అడవులు దారిలో ఏదో దివ్యధామానికి చేర్చే పైనానికి శ్రీకారం చుట్టిన అనుభూతి కలుగుతుందండి. శంఖవరం మండలం సిద్ధివారిపాలెంలోని ఆంధ్ర ఎంతో

కనిపిస్తుండటంతో ఇది మన శబరిమలై అనే భావనతో భక్తులంతా ఈ ప్రాంతానికి గత ఒక 5-6 ఏళ్ళుగా ఎక్కువగా వెళ్తున్నారు. ఇది మనకి నిజంగా చెప్పాలంటే ఇటు రాజమండ్రి నుంచి వెళ్ళాలంటే 92 కిలోమీటర్లు ఉంటుందండి. కాకినాడ నుంచి అయితే 66 కిలోమీటర్లు. ఇటు మనకి తునికి దగ్గరగా ఉంటుంది, 45 కిలోమీటర్లలో తుని ఉంటుంది. అటు ఇక వైజాగ్కి ఇంచుమించు 200-250 కిలోమీటర్లు పట్టు ఉంటుంది. అయితే ముఖ్యంగా ఈ క్షేత్రానికి వెళ్ళే వారంతా కూడా ఎక్కువగా గోదావరి జిల్లా వాసులే ఉంటారండి. అటు కాకినాడ వాళ్ళు కావచ్చు, ఇటు పశ్చిమ గోదావరి జిల్లా కావచ్చు, తూర్పు గోదావరి జిల్లా కావచ్చు, అలాగే కృష్ణా జిల్లా నుంచి కూడా ఈ క్షేత్రానికి నిత్యం ఆ సమయంలో వెళ్తుంటారు. అలాగే ఈ అంకంపాలెం, అంకంపాలెంలో నిర్మించిన పంబా క్షేత్రం, అక్కడ ఏంటంటే జలధారలు ఉంటాయన్నమాట. ఆ క్షేత్రం దగ్గర నిజంగా మనకి కేరళలోని అయ్యప్ప స్వామిని దర్శించుకునే ముందుగా పంబ ఎలా తగులుతుందో, అలాగే ఇక్కడ జలధారలు పడే చోట దాన్ని పంబా క్షేత్రంగా నిర్మించుకుని అక్కడి నుంచి వనయాత్ర చేసుకుంటారు. వనయాత్ర చేరుకునే పెద్దివారిపాలెం, సిద్ధివారిపాలెంలోని అయ్యప్ప సన్నిధానం భక్తులకు శబరిమల పర్యటన గుర్తు చేస్తుందండి. మనకు ఉన్నదే సిద్ధివారిపాలెంలోని అయ్యప్ప సన్నిధానం. ఈ అంకంపాలెంలో ఉన్నది మనకి పంబా క్షేత్రం. అలాగే మనకి శబరిమల పర్యటనకు ఇక్కడ ఈ 2 క్షేత్రాలు ఇంచుమించుగా మనకి శబరిమల, కేరళలోని శబరిమలను దర్శించుకుంటే ఎంత అనుభూతి కలుగుతుందో ఇక్కడ ఈ 2 క్షేత్రాలు కూడా మనకి అంత అనుభూతిని కలిగించేలా ఉంటాయండి. కత్తిపూడి నుండి శంఖవరం మీదుగా 22 కిలోమీటర్ల దూరంలో ఈ క్షేత్రం ఉందండి. నేరుగా అయ్యప్ప ఆలయానికి మంచి రహదారి సౌకర్యం కూడా ఉంది, ఏమాత్రం ఇబ్బంది లేదు. అయితే శబరిమలలో మాదిరిగా యాత్రా సన్నిధానం విభజించడం జరిగింది. కాలాలకు అతీతంగా వేళంగిలోని ఎత్తైన కొండల నుంచి జలాధారలు జాలువారుతాయి. వర్షాకాలం ఇంచుమించు వర్షాకాలంలోనే ఎక్కువగా ఈ జలాధారలు ఆ పై కొండ నుంచి కిందకి పడటంతో ఎంతో సుందరంగా ఆ దృశ్యం మాత్రం మనకి కళ్ళకు కట్టినట్టుగా ఉంటుంది. అనాదిగా ఈ ప్రదేశం తీర్థస్థలంగా ఉంది. ఎప్పటి నుంచో ఈ స్థలం చాలా పుణ్యక్షేత్రంగా, తీర్థస్థలంగా భక్తులు ఎప్పటి నుంచో వస్తూ వెళుతూ ఉంటారు. అయితే కార్తీక మాసంతో పాటు పర్వదినాల్లో ఇక్కడ దార మల్లికార్జున్ని భక్తులు సేవిస్తుంటారు. ఇక్కడ దార మల్లికార్జున్ని భక్తులు సేవిస్తుంటారు. సిద్ధివారి పాలెం అయ్యప్ప ఆలయానికి వచ్చే మాలదారులు మాత్రం పేటతుళ్ళి ఆడతారనమాట. ఆడి పుణ్యస్థలాలు చేసేందుకు అనువుగా ఉంది ఆ ప్రాంతం అంతా. దాంతో పేటతుళ్ళి అక్కడ ఆడి ఈ క్రమంలోనే భక్తులు మాలదారులను ఈ ప్రదేశాన్నే ఎరుమలిగా భావిస్తారు. అక్కడే అనువుగా ఉంది కాబట్టి అది ఎరుమలుగా భావించి అక్కడే వాళ్ళు పూజాది కార్యక్రమాలు అన్నీ కూడా అక్కడే ముగించుకుంటారండి. ఇక వేళంగి దారికి కొద్ది దూరంలో ఉన్న అంకంపాలెంలో పంబా క్షేత్రం కూడా ఏర్పాటైంది. అయ్యప్ప జననం నుంచి 14 ఏళ్ల వరకు స్వామి జీవిత విశేషాలను తెలిపే చిత్రశిల్పాలు సమాహారం ఇక్కడ నిర్మించిన రాజభవంతుల్లో సూపర్లను ఎంతగానో ఆకట్టుకుంటాయి. ఇక్కడ భవంతిలో పెట్టిన ఈ చిత్ర సమాహారం అంతా కూడా అక్కడికి వెళ్ళే భక్తులు చూడటానికి ఎంతోగానో ఆకట్టుకుంటాయి. పంబ మాదిరి జలస్థావరాన్ని ఇక్కడ ఏర్పాటు కూడా చేశారు. వేళంగిలో పేటతుళ్ళు ఆడిన భక్తులు ఉపాలయాలున్న ఈ క్షేత్రాన్ని దర్శించి అక్కడి నుంచి ముందుకు సాగుతారండి. అక్కడి నుంచి ఏం చేస్తారంటే ముందుకు సాగి పంబా క్షేత్రంగా ఉన్న అంకెంపాలెం నుంచి 5.5 కిలోమీటర్ల వనయాత్ర చేసి సిద్ధివారిపాలెంలోని అయ్యప్ప సన్నిధానానికి వెళ్ళాలి. మనకి ఇంచుమించుగా కేరళలో ఏ విధంగా యాత్ర కొనసాగుతుందో ఆ విధంగానే ఇక్కడ ఏర్పాటు కూడా చేశారు. వనయాత్ర ఉంటుంది, పంబక్షేత్రం ఉంటుంది, పేటతుళ్ళి ఆడతారు. ఇవన్నీ కూడా ఇక్కడ ఆంధ్ర శబరిమలలో మనకు ఇవన్నీ కూడా చేసుకోవచ్చు, ఇబ్బంది లేదు. అటువంటి ఏర్పాటుకు తగినంతగా వాతావరణం కూడా ఇక్కడ ఉండటంతో ఇవన్నీ కూడా అమర్చుకున్నారండి. మొత్తం అంతా కూడా అమర్చుకున్నారు.

అలాగే సన్నిధానానికి వెళ్ళటానికి కూడా రహదారి నిర్మించారు. ఈ దారి మధ్యలోనే ఏర్పాటు చేసిన శరణగుత్తి శబరిపీఠం వద్దే కన్యస్వాములు భక్తులు కొబ్బరికాయలు కొట్టి అయ్యప్ప దర్శనానికి వెళ్తారు. దారిలోనే ఏర్పాటు చేశారు శరణగుత్తి. అక్కడ చేసి కన్యస్వాములు ఎవరైతే ఉంటారో ఆ స్వాములంతా కూడా అక్కడ కొబ్బరికాయలు కొట్టి అయ్యప్ప దర్శనానికి ముందుకు సాగుతారండి. సిద్ధివారిపాలెం అయ్యప్ప ఆలయం తలుపులు ఇంచుమించు 365 రోజులు తెరిచే ఉంటాయి. మనకి కేరళలో అయ్యప్ప స్వామి అయితే కొన్ని కాలాల పాటు అది దట్టమైన అటవీ ప్రదేశం, పూర్తిగా అక్కడికి ప్రయాణించడానికి వీలుండదు. అక్కడ కూడా కోర మృగాలయన్నీ ఎక్కువగా ఉంటాయి కాబట్టి అక్కడ అనువుగా ఉండదు. ఏదో కొన్ని కొన్ని రోజుల్లో మాత్రమే స్వామి దర్శనం అక్కడ లభిస్తుంది, అప్పుడే తలుపులు తెరుస్తారు. కానీ ఇక్కడ మాత్రం 365 రోజులు ఈ ఆలయం తెరిచే ఉంటుంది. అలాగే మాలధారణ, ఇరుముడులు, నివేదన తదితర అయ్యప్ప దీక్ష పద్ధతులన్నీ కూడా ఆచరణలో ఉంచారండి. ఇక్కడ ఎప్పుడూ కూడా ఇక్కడ ఎవరైతే వేద పండితులు ఉంటారో వారంతా కూడా ఈ పద్ధతులను అయ్యప్ప భక్తుల కోసం, ఇక్కడికి వచ్చే భక్తుల కోసం వారంతా కూడా సిద్ధంగా ఉంటారు. మన హిందూ సాంప్రదాయాన్ని ఆగమ శాస్త్రాన్ని అనుసరించి ప్రతిష్ట చేసినందువల్ల మహిళలు కూడా ఇక్కడ దర్శించుకునే వీలు కల్పించారు. మన కేరళలో ఉన్న అయ్యప్ప స్వామి ఆలయంలో కొన్ని నిబంధనల ప్రకారం అయితే మహిళలు వెళ్ళకూడదనే నిబంధనలు అయితే అక్కడ ఉన్నాయి. అటువంటి నిబంధనలు మాత్రం మనకి ఆంధ్ర శబరిమలలో లేవనే చెప్పాలి. ఇక్కడ అటువంటి నిబంధనలు లేకుండానే ఇక్కడ ఎవరైనా సరే మహిళలు స్వామిని దర్శించుకునే వీలు కూడా ఇక్కడ కల్పించడంతో 365 రోజుల పాటు ఈ స్వామిని ఆంధ్ర శబరిమల వెళ్ళే భక్తులు వెళుతూ స్వామిని దర్శించుకుంటారండి. అలాగే ఉదయం 6 గంటల నుంచి 11 గంటల వరకు, సాయంత్రం 5 గంటల నుండి 8 గంటల వరకు కూడా ఈ ఆలయం మనకి తెరిచే ఉంటుంది. భక్తులు ఎటువంటి ఇబ్బంది లేకుండా వాళ్ళ ప్రయాణాన్ని ఏర్పాటు చేసుకోవడానికి ఈ సమాచారం మీకు ఉపయోగపడుతుంది. అలాగే మీరు ఎవరైతే శబరిమల స్వామిని దర్శించుకునే అవకాశం లేని వాళ్ళు, ఈ ఆంధ్ర శబరిమల అయితే ఇంచుమించుగా ఆ యాత్ర ఎలా ఉంటుందో అదే యాత్రను అంత గొప్పగా కాకపోయినా ఇంచుమించుగా అలా ఈ యాత్రను చేయటానికైతే ఎటువంటి ఇబ్బంది లేదు. సుందరమైన చక్కటి ప్రదేశం, ఎంతో అందమైన వాతావరణం, చుట్టూ మనసును దోచే అందాలు, ఆహ్లాదకరమైన వాతావరణం కూడా మనకి కనువిందు చేస్తుంది. కాబట్టి మీకు ఎవరైనా వెళ్లాల్సిన వారు ఈ సమాచారంతో మీరు ఈ ఆంధ్ర శబరిమలనైతే దర్శించుకోవచ్చండి. మరి విన్నారుగా ఆంధ్ర శబరిమల యొక్క ప్రత్యేకత, ఆ వివరాలు. మరి మీరు ఒకవేళ వెళ్ళాలనుకున్నా మీ బంధువులు ఈ యాత్రను తమ షెడ్యూల్లో పెట్టుకోవాలన్నా ఖచ్చితంగా అనుసరించవచ్చు. మరి ఈరోజు పర్యాటక పుణ్యక్షేత్రంతో ఈ ఆంధ్ర శబరిమలతో మీకు ఈ సమాచారాన్ని అందించగలిగారు. మరొక క్షేత్రంతో, మరొక పర్యాటకంతో మీకు అందుబాటులోకి వస్తాను.

0: విష్ణు దంత వైద్య కళాశాల డిపార్ట్మెంట్ ఆఫ్ పెడోడాంటిక్స్ మరియు ప్రివెంటివ్ డెంటిస్ట్రీ వారి ఆధ్వర్యంలో
1: ప్రతి మంగళ మరియు శనివారాల్లో విష్ణు దంత వైద్య కళాశాల పిల్లల దంత వైద్య విభాగం నందు చిన్నారులకు ఉచిత దంత వైద్య సేవలు అందించబడును.
0: కావున తల్లిదండ్రులు మీ పిల్లల నోటి సంబంధిత వ్యాధులను నివారించడానికి ఈ సేవలు వినియోగించుకోవాల్సిందిగా కోరుచున్నాం.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల, విష్ణుపూర్, భీమవరం. గత 19 సంవత్సరములుగా అత్యంత నాణ్యమైన దంత వైద్యానికి చిరునామాగా నిలిచి సమాజానికి విశిష్టమైన దంత వైద్య సేవలు అందిస్తున్న విష్ణు దంత వైద్య కళాశాల యందు మీ సౌకర్యం కొరకు పనిచేయు వేళలు పొడిగించడమైనది. సోమవారం నుండి శనివారం వరకు ఉదయం 8:30 నుండి సాయంత్రం 7:30 వరకు, ఆదివారం మరియు ఇతర సెలవు దినముల్లో ఉదయం 9:00 నుండి మధ్యాహ్నం 1:00 వరకు వైద్య సేవలు అందించబడును. మా వద్ద పళ్లు శుభ్రపరచుట, పిప్పిపళ్లకు ఫిల్లింగ్స్ పెట్టుట, పిప్పిపళ్లను తీసివేయుట, రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేయుట, క్లిప్ ట్రీట్మెంట్ చేయుట, కట్టుడు పళ్లు కట్టుట, ఇంప్లాంట్ వేయుట, చిగుళ్ల శస్త్రచికిత్స చేయుట, ముఖ, నోటి, దవడ శస్త్రచికిత్సలు చేయుట, డెంటల్ సిటీ స్కాన్లు తీయుట, పిల్లలకు మరియు వృద్ధులకు ప్రత్యేక దంత వైద్య సేవలు అందించబడును.

0: చిగుళ్ల సమస్యతో బాధపడే వారికి విష్ణు దంత వైద్య కళాశాల చిగుళ్ల వ్యాధుల విభాగం అందిస్తున్న గొప్ప శుభవార్త. చిగుళ్ల నుండి రక్తం కారణం అనే ఇబ్బందితో బాధపడుతున్నారా? మీ నోటి దుర్వాసన సమస్యగా మారిందా? పళ్లు కదిలి తినడానికి కష్టంగా ఉందా? పళ్లపై పేరుకున్న గారల వలన నలుగురిలో నవ్వడానికి అసౌకర్యంగా ఉందా? మీ చిగుళ్ల రంగు మారిందా? ఈ సమస్యలలో ఏదో ఒకటి మీకు అవరోధంగా ఉంటే విష్ణు దంత వైద్య కళాశాలలోని చిగుళ్ల వ్యాధుల విభాగాన్ని ఈ రోజే సంప్రదించండి. ప్రతి బుధవారం పళ్ళ క్లీనింగ్, డీప్ క్లీనింగ్, చిగురు సంబంధిత సర్జరీలు ఉచితంగా చేయబడును. అవసరమైన ప్రతి ఒక్కరూ ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. చిగుళ్ల వ్యాధుల నుండి ఉపశమనం పొందండి. మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల, విష్ణుపూర్, భీమవరం. బ్యాంక్ ఆఫ్ బరోడా, భీమవరం.
1: మీ సొంతింటి కలను సాకారం చేసుకోండి.
0: బ్యాంక్ ఆఫ్ బరోడా ద్వారా హోమ్ లోన్స్, కార్ లోన్స్, ఎడ్యుకేషనల్ లోన్స్,
1: హోమ్ లోన్స్ పై అతి తక్కువ వడ్డీ రేటు 7.45% నుండి ప్రారంభం.
0: ఎటువంటి ప్రాసెసింగ్ ఛార్జీలు లేకుండా 3 లక్షల రూపాయల వరకు అతి తక్కువ వడ్డీకే గోల్డ్ లోన్ సదుపాయం.
1: 1 గ్రాము బంగారానికి 10,000 రూపాయల వరకు ఇవ్వబడను.
0: బ్యాంక్ ఆఫ్ బరోడా గోల్డెన్ గోల్డ్ డిపాజిట్ స్కీమ్. ఫిక్స్డ్ డిపాజిట్స్ పై 555 రోజులకు 6.75% వడ్డీ.
1: సీనియర్ సిటిజన్స్ కి 7.25% వడ్డీ.
0: ట్రస్టెడ్ లెగసీ, స్ట్రాంగర్ ఫ్యూచర్.
1: బ్యాంక్ ఆఫ్ బరోడా, ఫస్ట్ ఫ్లోర్, నాగరాజ్ మాల్ ఆపోజిట్ అక్షర స్పెషాలిటీ హాస్పిటల్, జేపీ రోడ్, చిన్నమిరం, భీమవరం.
0: ఫోన్ 0881622345.

0: ఎంటర్ప్రైజెస్, అమెరాన్ మరియు లుమినస్ ఈ రెండు బ్రాండ్స్ కి ఆథరైజ్డ్ షోరూమ్. వెన్నెలా ఎంటర్ప్రైజెస్ లో బైక్ బ్యాటరీ నుండి బెంచ్ కార్ బ్యాటరీ వరకు, ఇంటికి కావాల్సిన హోమ్ ఇన్వర్టర్ నుండి ఆన్లైన్ యూపీఎస్ వరకు, షోరూమ్స్ కి, హాస్పిటల్స్ కి, అపార్ట్మెంట్స్ కి కావాల్సిన హైయర్ కేవీ యూపీఎస్ మా వద్ద లభించును. ప్రధానమంత్రి మోడీ గారిచే ప్రవేశపెట్టబడిన సబ్సిడీతో లుమినస్ ఆన్ గ్రిడ్ సోలార్ ఇన్స్టాలేషన్ చేయబడును. వివరాలకై సంప్రదించండి వెన్నెలా ఎంటర్ప్రైజెస్, ఆపోజిట్ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9989838444.
1: శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్ భీమవరం, అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అన్ని రకాల ఆర్థోపెడిక్ జాయింట్ రీప్లేస్మెంట్ సర్జరీలు మరియు సంతానం లేని వారికి IOIR నార్మల్ డెలివరీలు, లాప్రోస్కోపిక్ సర్జరీలను విజయవంతంగా నిర్వహిస్తున్న హాస్పిటల్ శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్. అంతేకాకుండా మా వద్ద ఎమర్జెన్సీ వైద్య విభాగం, పీడియాట్రిక్స్, జనరల్ సర్జరీ, యూరాలజీ మరియు నెఫ్రాలజీ విభాగం నందు డయాలసిస్ సేవలు 24 గంటలు అందుబాటులో ఉండే స్పెషలిస్ట్ డాక్టర్లు మా ప్రత్యేకత. అన్ని ఇన్సూరెన్స్ కేసులు, EHS మరియు ఆరోగ్యశ్రీ తీసుకొనబడును. సంప్రదించండి శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, భీమవరం.

0: మన భీమవరంలో నూతనంగా ప్రారంభించబడిన చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం 1 పిల్లలు మరియు నవజాత శిశు వైద్యులు మన భీమవరం వాస్తవ్యులు డాక్టర్ బి మోజెస్ ఎంబీబీఎస్ ఎండి పీడియాట్రిక్స్ జ్వరం జలుబు దగ్గు ఆయాసం డెంగ్యూ మలేరియా టైఫాయిడ్ ఫిట్స్ చర్మ సమస్యలు విరోచనాలు ఎదుగుదల లోపాలు లాంటి వ్యాధులకు అత్యున్నత చికిత్స అందించబడును. అన్ని రకాల టీకాలు వేయబడును. మా దగ్గర సెంట్రల్ ఆక్సిజన్ నెబులైజర్ మల్టీపారా మానిటర్స్ ఫోటోథెరపీ కలవు. డాక్టర్ గారు అన్ని వేళలా 24 గంటలు అందుబాటులో ఉంటారు. సంప్రదించండి చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం 1 సెల్ నంబర్ 6304327391.
1: సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ అహుజా ఆదరేజ్ షోరూమ్ భీమవరం. ప్రముఖ కంపెనీల కూలర్స్ ఫ్యాన్స్ మిక్సీలు గ్రైండర్లు రైస్ కుక్కర్లు వాటర్ హీటర్లు హోమ్ థియేటర్ స్పీకర్స్ స్టెఫ్లేజర్స్ ఐరన్ బాక్స్ గ్యాస్ స్టవ్స్ అహుజా కంపెనీ సౌండ్ సిస్టమ్స్ లభించును. ఎలక్ట్రికల్ గూడ్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ స్పేర్ పార్ట్స్ సేల్స్ అండ్ సర్వీస్ చేయబడును. విచేయండి సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ అహుజా ఆదరేజ్ షోరూమ్ పోలీస్ బొమ్మ సెంటర్ పిపి రోడ్ భీమవరం. సెల్ 9866742558.

0: ఐడి ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్ట్ ఎమర్జెన్సీ క్రిటికల్ కేర్ టీమ్, డాక్టర్ పి ప్రవీణ్ ఎంఎస్ ఆర్థోపెడిక్స్, డాక్టర్ మాచవరపు మహేష్ ఎంబీబీఎస్ డిఎన్బి ఎంఎస్ న్యూరో సర్జరీ బ్రెయిన్ అండ్ స్పైన్ సర్జన్, డాక్టర్ ఎన్ మాధురి ఎంబీబీఎస్ ఎంఎస్ ఎంసీహెచ్ సర్జికల్ ఆంకాలజీ ఎఫ్ఐ ఎంఏఎస్ క్యాన్సర్ సర్జన్,
1: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ జేపీ రోడ్ భీమవరం.

ఇన్నోవేషన్ షాపింగ్ మాల్ వారి సమ్మర్ కూల్ కూల్ ఆఫర్లు. ఇన్నోవేషన్ నందు ఓ జనరల్, మిట్సుబిషి, డైకిన్, ఎల్జీ, సామ్సంగ్, లాయిడ్, బ్లూ స్టార్, వోల్టాస్ మొదలగు ప్రముఖ కంపెనీల ఏసీలపై అద్భుతమైన ఆఫర్స్ మరియు క్రెడిట్ కార్డ్స్ పై ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ కలదు. 0% నో కాస్ట్ ఈఎంఐ వంటి ఆఫర్స్ తో మీకు ఆహ్వానం పలుకుతోంది ఇన్నోవేషన్ షాపింగ్ మాల్, ఆపోజిట్ శ్రీదేవి హోటల్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9849124000.

0: ఉభయ గోదావరి జిల్లాల్లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా ఆర్క్ విష్ణు డెవలపర్స్ వారిచే అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించబడుతున్న గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ ఆర్క్ ద ప్రైడ్.
1: భీమవరంలోనే మొట్టమొదటిసారిగా 2.5 ఎకరాల సువిశాల ప్రాంగణంలో 10 అంతస్తుల్లో 173 BHK లగ్జరీ లివింగ్ హోమ్స్, 2 టవర్ల నిర్మాణం,
0: క్లబ్ హౌస్, రూఫ్ టాప్, స్విమ్మింగ్ పూల్, ఇండోర్ బ్యాడ్మింటన్ మరియు బాస్కెట్ బాల్ కోర్ట్,
1: జిమ్, క్రికెట్ నెట్, జాగింగ్ ట్రాక్, ఇండోర్ గేమ్స్, చిల్డ్రన్ ప్లే ఏరియా, గెస్ట్ రూమ్స్,
0: వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్, సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్, 100% పవర్ బ్యాకప్ వంటి అత్యాధునిక వసతులతో రూపుదిద్దుకుంటోంది ఆర్క్ ద ప్రైడ్.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఆర్క్ విష్ణు డెవలపర్స్.
0: ఫోన్ 7996079666.

డాక్టర్ సంజీవ్ హోమియో కేర్ జర్మనీ స్విట్జర్లాండ్ అండ్ హై క్వాలిటీ హోమియో మెడిసిన్ తో చికిత్స చేస్తున్న ఏకైక హోమియో హాస్పిటల్ మన డాక్టర్ సంజీవ్ హోమియో కేర్ డాక్టర్ సత్య సంజీవ్ చిక్కం ఎండి హోమియో ఇన్ఫెర్టిలిటీ పైల్స్ ఫిషర్ కిడ్నీలో రాళ్లు స్త్రీలలో ఫైబ్రాయిడ్స్ పిసిబోడీ ఓవరీ ట్యూమర్స్ ఫిట్స్ పక్షవాతం డయాబెటీస్ థైరాయిడ్ స్పాండిలైటిస్ హెయిర్ ఫాల్ మొటిమలు సోరియాసిస్ బొల్లి లివర్ కిడ్నీ సమస్యలు గాల్ స్టోన్ గ్యాస్ట్రిక్ అతి దీర్ఘకాలిక వ్యాధులకు 100% ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ట్రీట్మెంట్ చేయబడును. హెడ్ ఆఫీస్ అడ్రస్ గ్రౌండ్ ఫ్లోర్ ఎస్ఆర్ రాజు బిల్డింగ్ టౌన్ రైల్వే స్టేషన్ రోడ్ జ్ఞానాంద కంటి ఆసుపత్రి ఎదురుగా భీమవరం 2 కాంటాక్ట్ 9494565858.

ఇప్పుడు సమయం 10 గంటలు కావస్తోంది. ఇంతటితో ఈనాటి మా ఉదయం ప్రసారాలు సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 12 గంటలకు ప్రసారమయ్యే కార్యక్రమాలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.

జ్వరం, జలుబు, దగ్గు, ఆయాసం, డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్, ఫేట్స్, చర్మ సమస్యలు, విరోచనాలు, ఎదుగుదల లోపాలు లాంటి వ్యాధులకు అత్యున్నత చికిత్స అందించబడును. అన్ని రకాల టీకాలు వేయబడును. మా దగ్గర సెంట్రల్ ఆక్సిజన్, నెబులైజర్, మల్టీపారా మానిటర్స్, ఫోటోథెరపీ కలవు. డాక్టర్ గారు అన్ని వేళలా 24 గంటలు అందుబాటులో ఉంటారు. సంప్రదించండి చందమామ పిల్లల వైద్యశాల, వీరమ్మ పార్క్ ఎదురుగా, భీమవరం 1. సెల్ నంబర్ 6304327391.

సర్టిఫైడ్ కంప్యూటర్స్ మా వద్ద అన్ని రకముల ల్యాప్టాప్స్, డెస్క్టాప్స్ మరియు యాక్సెసరీస్ లభించును. చిప్ లెవెల్ సర్వీసింగ్ మరియు ల్యాప్టాప్ బాడీ ఫ్యాబ్రికేషన్ మా ప్రత్యేకత. రీపబ్లిష్డ్ ల్యాప్టాప్స్ అండ్ డెస్క్టాప్స్ సేల్స్ చేయబడును. స్టూడెంట్ ఐడి కార్డు ఉంటే ల్యాప్టాప్ యాక్సెసరీస్ పై 10% డిస్కౌంట్ లభించును. సంప్రదించండి సత్యశ్రీ కంప్యూటర్స్, ఆపోజిట్ వేణుగోపాల స్వామి టెంపుల్, సండే మార్కెట్, భీమవరం. కాంటాక్ట్ 9703334116, 9703334112.

0: చెవి పూట, ముక్కు దిబ్బడ, గొంతు సమస్య.
1: చిన్నపిల్లల నుండి పెద్దల వరకు చెవి, ముక్కు, గొంతు సమస్యలకు వన్ స్టాప్ సొల్యూషన్ ఆదిత్య ఈఎన్టీ కేర్ భీమవరం.
0: ప్రముఖ ఈఎన్టీ సర్జన్ డాక్టర్ రామకృష్ణ గారిచే ఎండోస్కోప్ సహాయంతో చెవి, ముక్కు, గొంతు సమస్యలతో పాటు
1: వెర్టిగో, టెనిటస్, అలర్జీ, సెరిసైటిస్, స్లీప్ అప్నియా వంటి వాటికి ఆధునిక చికిత్సలు అందించబడును. పెద్ద కోతలు లేకుండా హై డెఫినిషన్ ఎండోస్కోప్ సహాయంతో చెవి సమస్యలకు ఖచ్చితమైన చికిత్స.
0: ఆదిత్య ఈఎన్టీ కేర్, స్పందన హాస్పిటల్ బిల్డింగ్, జేపీ రోడ్, భీమవరం.

శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్ భీమవరం అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అన్ని రకాల ఆర్థోపెడిక్ జాయింట్ రీప్లేస్మెంట్ సర్జరీలు మరియు సంతానం లేని వారికి IOI ల్యాబ్ నార్మల్ డెలివరీలు లాప్రోస్కోపిక్ సర్జరీలను విజయవంతంగా నిర్వహిస్తున్న హాస్పిటల్ శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్. అంతేకాకుండా మా వద్ద ఎమర్జెన్సీ వైద్య విభాగం, పీడియాట్రిక్స్, జనరల్ సర్జరీ, యూరాలజీ మరియు నెఫ్రాలజీ విభాగం నందు డయాలసిస్ సేవలు 24 గంటలు అందుబాటులో ఉండే స్పెషలిస్ట్ డాక్టర్లు మా ప్రత్యేకత. అన్ని ఇన్సూరెన్స్ కేసులు, EHS మరియు ఆరోగ్యశ్రీ తీసుకొనబడును. సంప్రదించండి శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, భీమవరం. విజయ్ గ్యాస్ట్రోఎంట్రాలజీ అండ్ లివర్ హాస్పిటల్, భీమవరం. డాక్టర్ విజయానంద్ కుమార్ వేకిరాజు, MD DM గ్యాస్ట్రోఎంట్రాలజీ గారి ఆధ్వర్యంలో అన్ని రకముల జీర్ణకోశ, లివర్, గాల్ బ్లాడర్, బైలియరీ ట్రాక్ట్, ప్యాంక్రియాస్ సమస్యలకు అత్యుత్తమ వైద్య సేవలు అందిస్తున్నారు. మా వద్ద గల అడ్వాన్స్డ్ ఎండోస్కోపీ సెంటర్ నందు 2 అత్యాధునిక ఎండోస్కోపిక్ యూనిట్స్ ద్వారా ఎండోస్కోపీ, కొలనోస్కోపీ, డబుల్ బెలూన్ ఎండోస్కోపీ, పీడియాట్రిక్ ఎండోస్కోపీ, ERCP, కొలాంగియోస్కోపీ, ఫైబ్రోస్కాన్, హై రిజల్యూషన్ మానోమెట్రీ, PH ఇంపిడెన్స్, H పైలరీ ఎవల్యూషన్ కోసం యూరియా బ్రెత్ టెస్ట్, గ్లూకోజ్ బ్రెత్ టెస్ట్, ఇంకా మరెన్నో అడ్వాన్స్డ్ టెస్ట్ల సౌకర్యాలు కలవు. ఆర్థికంగా బలహీన వర్గాల ప్రయోజనార్థం మేము అందించే జనతా స్కీమ్ ద్వారా తెల్ల రేషన్ కార్డ్ లేదా ఆరోగ్య మిత్ర కార్డ్ గల వారికి ఎండోస్కోపీ, ల్యాబ్ టెస్ట్, ఇన్ పేషెంట్ చార్జెస్ లో 50% రాయితీ అందిస్తున్నాం. సంప్రదించండి విజయ్ గ్యాస్ట్రోఎంట్రాలజీ అండ్ లివర్ హాస్పిటల్, 2nd ఫ్లోర్, యాక్సిస్ బ్యాంక్ పక్కన, JP రోడ్, భీమవరం 2, సెల్ 8665588773.

0: ఇన్నోవేషన్ షాపింగ్ మాల్ వారి సమ్మర్ కూల్ కూల్ ఆఫర్లు. ఇన్నోవేషన్ నందు ఓ జనరల్, మిట్సుబిషి, డైకిన్, ఎల్జి, సామ్సంగ్, లాయిడ్, బ్లూ స్టార్, వోల్టాస్ మొదలగు ప్రముఖ కంపెనీల ఏసీలపై అద్భుతమైన ఆఫర్స్ మరియు క్రెడిట్ కార్డ్స్ పై ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ కలదు. 0% నో కాస్ట్ ఈఎంఐ వంటి ఆఫర్స్ తో మీకు ఆహ్వానం పలుకుతోంది ఇన్నోవేషన్ షాపింగ్ మాల్, ఆపోజిట్ శ్రీదేవి హోటల్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9849124000. ఉత్తర కోస్తాలో గత 30 సంవత్సరాలుగా బేకరీ రంగంలో రారాజు ఫ్రెష్ చాయిస్.
1: పూర్తి నాణ్యత ప్రమాణాలతో అత్యుత్తమమైన రుచికరమైన ఫ్రెష్ చాయిస్ బ్రెడ్స్, బన్స్, రస్క్, కేక్స్ మరియు కుకీస్ తదితర ఉత్పత్తులు ఇప్పుడు మన పట్టణంలో అన్ని దుకాణాల్లో లభ్యమవుతున్నాయి.
0: మీకు నచ్చే, మీరు మెచ్చే రుచికరమైన ఫ్రెష్ చాయిస్ ఉత్పత్తులను ఈ రోజే ఆస్వాదించండి.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఫ్రెష్ చాయిస్.
0: ఫోన్ 7738351695.
2: అట్ట ఏరు మొహాలు వేసుకుని చూస్తారంట్రా, వాయించండి.

కన్నె పెట్టరు కన్ను కొట్టరు. పాల పెట్టరు బయట పట్టరు.

సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజ ఆదరేజు షోరూమ్, భీమవరం. ప్రముఖ కంపెనీల కూలర్స్, ఫ్యాన్స్, మిక్సీలు, గ్రైండర్లు, రైస్ కుక్కర్లు, వాటర్ హీటర్లు, హోమ్ థియేటర్ స్పీకర్స్, స్టెఫ్లేజర్స్, ఐరన్ బాక్స్, గ్యాస్ స్టవ్స్, అహుజ కంపెనీ సౌండ్ సిస్టమ్స్ లభించును. ఎలక్ట్రికల్ గూడ్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ స్పేర్ పార్ట్స్ సేల్స్ అండ్ సర్వీస్ చేయబడును. విచేయండి సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజ ఆదరేజు షోరూమ్, పోలీస్ బొమ్మ సెంటర్, పిపి రోడ్, భీమవరం. సెల్ 9866742558.

Dr. Sanjeev Homeo Care. Germany, Switzerland and high quality homeo medicine to chikitsa chesina ekaika homeo hospital mana Dr. Sanjeev Homeo Care. Dr. Satya Sanjeev Chikam MD Homeo. Infertility, piles, fissure, kidney lo rallu, streela lo fibroids, PC body, ovary tumors, fits, pakshavatam, diabetes, thyroid, spondylitis, hair fall, motimalu, psoriasis, bully, liver, kidney samasyalu, gallstones, gastric, anni dirghakalika vyadhalaku 100% ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ట్రీట్మెంట్ చేయబడును. హెడ్ ఆఫీస్ అడ్రస్ గ్రౌండ్ ఫ్లోర్ ఎస్ఆర్ రాజు బిల్డింగ్ టౌన్ రైల్వే స్టేషన్ రోడ్ జ్ఞానాంద కంటి ఆసుపత్రి ఎదురుగా భీమవరం 2. కాంటాక్ట్ 9494 5

0: Vinayaka Multi Speciality Hospital, Dr. CBRS Gajapati Raju Sagiraju, PDCC Surgical Gastroenterologist Laparoscopic Surgeon, Dr. GN Divyateja Sagiraju, MS OBG Gynec and Laparoscopic Surgeon,
1: Dr. PDM Swaroop MD General Medicine,
0: Dr. Lakshmi Chandana Urologist, Urogynecologist, Dr. G. Fanindra Girinath MD Pediatrics,
1: Dr. S. Purnachand MD Interventional Pulmonologist, Emergency Critical Care Team,
2: Dr. P. Praveen, MS Ortho Orthopedics, Dr. Machavarupu Mahesh, MBBS, DNB, MS Neurosurgery, Brain and Spine Surgeon, Dr. N. Madhuri, MBBS, MS, MCH Surgical Oncology, FI, MAS Cancer Surgeon.
0: Vinayaka Multi Speciality Hospital, JP Road, Bhimavaram,
3: Bank of Baroda, Bhimavaram.
4: మీ సొంతింటికలను సాకారం చేసుకోండి.
3: బ్యాంక్ ఆఫ్ బరోడా ద్వారా హోమ్ లోన్స్, కార్ లోన్స్, ఎడ్యుకేషనల్ లోన్స్,
4: హోమ్ లోన్స్ పై అతి తక్కువ వడ్డీ రేటు 7.45% నుండి ప్రారంభం.
3: ఎటువంటి ప్రాసెసింగ్ ఛార్జీలు లేకుండా 3 లక్షల రూపాయల వరకు అతి తక్కువ వడ్డీకే గోల్డ్ లోన్ సదుపాయం.
4: 1 గ్రాము బంగారానికి 10,000 రూపాయల వరకు ఇవ్వబడను.
3: బ్యాంక్ ఆఫ్ బరోడా గోల్డ్ అండ్ గోల్డ్ డిపాజిట్ స్కీమ్, ఫిక్స్డ్ డిపాజిట్స్ పై 555 రోజులకు 6.75% వడ్డీ,
4: సీనియర్ సిటిజన్స్ కి 7.25% వడ్డీ.
3: ట్రస్టెడ్ లెగసీ, స్ట్రాంగర్ ఫ్యూచర్.
4: బ్యాంక్ ఆఫ్ బరోడా, ఫస్ట్ ఫ్లోర్, నాగరాజ్ మాల్ ఆపోజిట్ అక్షర స్పెషాలిటీ హాస్పిటల్, జేపీ రోడ్, చిన్నమిరం, భీమవరం.
3: ఫోన్ 0881622345.
5: వెన్నెలా ఎంటర్ప్రైజెస్, అమెరాన్ మరియు లుమినస్ ఈ రెండు బ్రాండ్స్ కి ఆథరైజ్డ్ షోరూమ్. వెన్నెలా ఎంటర్ప్రైజెస్ లో బైక్ బ్యాటరీ నుండి బెంచ్ కార్ బ్యాటరీ వరకు, ఇంటికి కావాల్సిన హోమ్ ఇన్వర్టర్ నుండి ఆన్లైన్ యూపీఎస్ వరకు, షోరూమ్స్ కి, హాస్పిటల్స్ కి, అపార్ట్మెంట్స్ కి కావాల్సిన హైయర్ కేబీ యూపీఎస్ మా వద్ద లభించును. ప్రధానమంత్రి మోడీ గారిచే ప్రవేశపెట్టబడిన సబ్సిడీతో లుమినస్ ఆన్ గ్రిడ్ సోలార్ ఇన్స్టాలేషన్ చేయబడును. వివరాలకై సంప్రదించండి వెన్నెలా ఎంటర్ప్రైజెస్, ఆపోజిట్ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9989838444.

0: FM 90.4
1: శ్రోతలకు నమస్కారం. రేడియో విష్ణు 90.4 మెగాహెర్ట్స్ పై ఈనాటి కథానిక కార్యక్రమంలో హా కథ విధి కథ వింటారు. అన్వేషి కథలు రాయడానికి నిర్ణయించుకున్నాడు. అతడెప్పుడు కథలు చదవలేదు. తెలివైనవాడు కాబట్టి మొదట వీలైనన్ని కథలు చదివి ఆ తర్వాత కథాగర్భం తెచ్చుకోవాలని నిర్ణయించుకున్నాడు. మార్కెట్లో దొరికే అన్ని పత్రికలు కొన్నాడు. దినపత్రికలతో సహా అన్నీ ముందు పెట్టుకుని దీక్షగా చదివాడు. చాలా కథలు అర్థం కాలేదు అన్వేష్కి. కొన్నింటిలో భాష అసలు అర్థం కాకపోవడం వల్ల చదవటం కూడా

సంవత్సరాల ఆలస్యమైంది. మొత్తం మీద మొదటి మారిగా కొన్న పత్రికల్లోని అన్ని కథలు కూడా పూర్తయ్యాయి. ఈ లోపల మార్కెట్లో కొత్త పత్రికలొచ్చాయి, వాటిని కొన్నాడు. ఆ కథలు చదివే లోపలే మళ్లీ కొత్తవి. 9 నెలలు గడిచిపోయాయి. ఈ కథలు చదివే కాలంలో అన్వేషకి చాలా మార్లు కడుపు ఉబ్బరించింది. కథా గర్భం రావడం వల్ల కడుపు పెద్దదైంది అని పొరపాటు పడ్డాడు. తర్వాత వాంతులు కూడా అయ్యాయి. ఇక కథాగర్భం కాదని అన్వేషికి అర్థమైంది. ఇక అన్వేషిలో మానసికంగా కూడా చాలా మార్పు వచ్చింది. స్పష్టమైన ఆలోచన ఏదీ రావడం లేదు. మనసంతా గజిబిజి, గందరగోళం. ప్రపంచమంతా దీనమైన, హీనమైన, విషాద భరితమైన పాత్రలతో నిండిపోయిందా అనిపించింది అన్వేషికి. ఇది కథ రాయాలి. కథకు ఒక నీచమైన, నికృష్టమైన సమాజం, ఇనుప పిడికిళ్లలో నలిగిపోతున్న వ్యధాభరితమైన ఒక పాత్ర కావాలి. ఎంత ఆలోచించినా అన్వేషికి రాయాల్సిన కథ స్ఫురించలేదు. వీధులు తిరిగాడు, ఊళ్ళు తిరిగాడు. హఠాత్తుగా ఒక మెరుపులాంటి ఆలోచన వచ్చి ముష్టివాళ్ల మీద మొదటి కథ రాయాలని నిర్ణయానికొచ్చాడు. ఇక ఆ దృష్టితో ముష్టివాళ్లను వెతికి ఎవరినైనా ఒకరిని ఇంటర్వ్యూ చేసి ఆ తర్వాత కథ రాద్దాం అనుకున్నాడు. అలా చేస్తే కథలు వాస్తవికత ప్రతిబింబిస్తుంది అని బలంగా అనిపించింది. 3 రోజుల ప్రయత్నం తర్వాత ఒక ముష్టివాడు ఒంటరిగా ఒక చెట్టు కింద దొరికాడు అన్వేష్కి. ధైర్యం చేసి అతడి దగ్గరకు వెళ్ళి పక్కనే ఒక చిన్న తిన్నెలాంటి రాయి కనిపిస్తే కూర్చున్నాడు. అన్వేష్ ఇంకా ఆ వ్యక్తి అనుమానంగా, చిరాగ్గా, ఇబ్బందిగా, భయంగా, ప్రశ్నార్థకంగా, కోపంగా చూశాడు. బలవంతాన ముఖం మీద నవ్వు పులుముకుని, నీ పేరు అని మొదటి ప్రశ్న వేశాడు అన్వేషి. అతడు సమాధానం చెప్పలేదు. అయోమయంగా చూశాడు ప్రశ్నించిన వ్యక్తి వంక. మాటలు పెదలడం లేదు అన్వేష్కి. దగ్గి గొంతు సవరించుకున్నాడు. జబ్బాను పైకెత్తి ముఖం మీద పట్టిన చెమటలు తుడుచుకున్నాడు. జేబులు తడుముకున్నాడు, తల సవరించుకున్నాడు. చెట్టు కింద వ్యక్తి పైకి లేచి అక్కడి నుంచి వెళ్లిపోవాలని ప్రయత్నం చేస్తున్నాడని అతని శరీర కదలికలను బట్టి అన్వేషి గ్రహించాడు. దొరికిన అవకాశం చేజారిపోతున్నట్లు అనిపించింది అన్వేషికి. ఆగాగు, ఎలిపోకు, నేను కదరాద్దామని రెసిగాడు. నేను కదరాద్దామని మళ్ళీ వదిలిపెట్టాడు అన్వేషి. వీడెవడో పిచ్చిమాలోకమని అర్థమైంది అవతలి వ్యక్తికి. కాసేపు కాలక్షేపం అవుతుంది కదా అనుకున్నాడేమో. సర్దుకుని కూర్చుని బీడీ ముట్టించాడు. 2 దమ్ములు లాగి అడిగాడు, ఏంది కదరాద్దామనుకుంటున్నావా? ఆ అడగడంలో కొంత ఎగతాళి కూడా ధ్వనించింది. నేరం చేస్తున్నవాడిలా తల ఊపాడు అన్వేషి. కాదంటే? నింపాదిగా అడిగాడు బీడిదమ్ము లాగుతూని. కాదంటే అని ఆగి సమాధానం చెప్పటానికి బదులు భుజానికి తగిలించుకున్న సంచిలో నుండి ఒక పత్రిక యువతలికి లాగి ఏదైనా కథ కనిపిస్తుందేమోనని గబగబా పేజీలు అటూ ఇటూ తిప్పుతూ, నీ పేరు అన్నాడు. నరసింహులు పత్రికలో ఒక పేజీ దగ్గర ఆగాడు అన్వేషి. ఆ పేజీని నరసింహులకు చూపిస్తూ, కాదంటే ఇది అన్నాడు. నరసింహులు అన్వేషి వంక జాలిగా చూస్తూ, తమదే ఊరు అడిగాడు. ఏ ఊరే, ఒంట్లో బాగుండలేదా? అన్వేషి సమాధానం చెప్పకుండా నరసింహులు వంక సూటిగా చూశాడు. నరసింహులు సర్దుకున్నాడు. కాదంటే నాకు తెల్దయ్యా, నువ్వేదో ఆ బుక్కులో చూపిస్తా ఉండావు. కదంటే అదేనా? అవును అన్నట్లు తలవూపాడు అన్వేషి. మీరు పెద్దోళ్ళు, మీరు కథలు రాస్తారో ఏం రాస్తారో నాకు తెలదు. ఇదంతా నాకెందుకు చెప్తా ఉండవో అస్సలు తెలదు. గంగమ్మ తల్లి మీదొట్టు. నరసింహుల ప్రశ్నకు సమాధానం ఎలా చెప్పాలో అన్వేషికి కూడా తెలియలేదు. అయినా ప్రయత్నం చేస్తూ, నువ్వుండావు నరసింహులు, జీవితంలో ఎన్నో అగసాట్లు పడుంటావు కదా, అవన్నీ నేను తెలుసుకొని రాస్తే కథ అవుతుంది, ఇలాంటి బుక్కులో వేస్తారు అన్నాడు. నరసింహులు నోరు తెరిచేశాడు. నా ఎవరా

ఆరిపోయిన బీడీ ముక్కను నోటితోనే తుపుక్కున ఉమ్మేశాడు నరసింహులు. పాఠకుల్లో ఒకరో ఇద్దరో అయినా మారిపోతారు నరసింహులు, నువ్వు ఒప్పుకుని తీరాల్సిందే, లేకుంటే ఇన్ని వందల కథలు ముష్టివాళ్ల మీద ఎందుకొస్తాయి అనే పద్ధతిలో సమాధానమిచ్చాడు అన్వేషి. నరసింహులు తల అడ్డంగా రెండు మూడు సార్లు ఊపాడు. అన్వేషి మళ్లీ మొదలుపెట్టాడు. ఇలాంటి పుస్తకాల్లో ముష్టాల మీదే కాదు, అప్పులు తీర్చలేక పానాలు తీసుకునే వాళ్ల మీద, భూములు అమ్ముకుని ఏడ్చేవాళ్ల మీద, పేదోళ్ల రగతం తాగి భూకామాంధుల మీద, బిడ్డలకింత అన్నం పెట్టాలని వ్యభిచారం చేసేవాళ్ల మీద, అందరి మీద కథలు రాస్తారు. ఆశ్చర్యంగా తల పంకించాడు నరసింహులు. ఇక వినే ఓపిక లేనట్లు భుజంపైనున్న తుండుగుడ్డను విదిలించుకుంటూ పైకి లేచి, ఏమో సార్, నువ్వు చెప్పినోళ్ళందరి మీద కథలు రాసి రాసి మీరు రాసేవాళ్ళు జ్ఞానం పెంచుకుంటూ ఉంటారేమో, నాకైతే ఏమీ బుర్రకెక్కడం లేదు. నువ్వు ఎవరి మీదైతే కథ రాస్తావో వాళ్ళెవరూ నీ కథలు చదవరు, నువ్వే రాసుకోవాలా, నువ్వే చదువుకోవాలా అని తను చెప్పదలుచుకున్నది తేల్చి చెప్పినట్లు, అన్వేషితో సంబంధం లేనట్లు ఆ దృశ్యం నుండి నిష్క్రమించాడు. దీర్ఘంగా ఒక నిట్టూర్పు విడిచిన అన్వేషి ఒక నిశ్చయానికి వచ్చిన వాడి వలె లేచి నేరుగా పత్రికా కార్యాలయం వైపు అడుగులు వేయసాగాడు. ఎలాంటి కథ రాయాలన్న ఆలోచన అతని మనసులో సుళ్లు తిరుగుతూనే ఉంది. తెలుగు పత్రిక సంపాదకుడితో మాట్లాడితే మరికొంత స్పష్టత వస్తుంది అని బలంగా అనిపించింది. పత్రికా కార్యాలయంలో మొదటి మారుగా అడుగుపెట్టిన అన్వేషి ఒకమారు తల విదిలించుకోవడమే కాదు, తన ఒంటిని తనే గిచ్చుకుని మేలుకునే ఉన్నానని ధృవపరచుకోవలసిన అవసరం కూడా ఏర్పడింది. అతడు నేరుగా లోపలికి వెళ్లడానికి వీలు లేకుండా కొన్ని బల్లలు అడ్డంగా కనిపించాయి. ఒక్కో బల్ల వెనుక ఒక స్త్రీమూర్తో పురుషమూర్తో నిలబడి లోపలికి వస్తున్నవారిని ప్రశ్నిస్తున్నారు. మొదటి అడుగు పెట్టిన అన్వేషిని మొదటి బల్ల ఆధిపత్యం వహిస్తున్న స్త్రీమూర్తి ఆపి, మీ పేరు, చిరునామా, మిగిలిన వివరాలు ఈ కాగితంలో రాయండి అంది. అన్వేషి రాశాడు. రెండో బల్ల దగ్గరున్న వ్యక్తి, మీరెవరూ రుజువు చేయగలిగిన గుర్తింపు కార్డు చూపెట్టండి అన్నాడు. అన్వేషి చూపెట్టాడు. ఇక మూడో బల్ల వెనుకనున్న వ్యక్తి, మీకు తెలిసి మీకేమైనా జబ్బులు ఉన్నాయా అని అడిగాడు. లేవ్, ఖచ్చితంగా చెప్పాడు అన్వేషి. మీ బీపీ చూడాలి అన్వేషి చెయ్యి ముందుకు చెప్పాడు. బీపీ పరీక్ష అయింది. గతంలో ఎప్పుడైనా గుండెపోటొచ్చిందా ఆ వ్యక్తి అడిగాడు. రాలా, మంచిది, వస్తే వెంటనే ఈ మూడు టాబ్లెట్లు వేసుకోండి. పరీక్షల ఖర్చు నిమిత్తం 500 రూపాయలు ఆ కౌంటర్లో కట్టి రసీద్ తీసుకోండి. ఇక్కడ ఈ రిజిస్టర్లో మీ వేలిముద్ర వేసి వెళ్ళండి. క్షమించండి, ఇన్ని పరీసలు ఈ తతంగం అంతా ఎందుకో తెలుసుకోవచ్చా? అసలు ఇది తెలుగు పత్రిక కార్యాలయమే కదా. ఆ వ్యక్తి అన్వేషి ముఖం వంక యగాదిగా చూసి అన్నాడు. మీరెవరు? మీ ముఖం చూస్తుంటే ఇంతవరకు తెలుగు పత్రిక కార్యాలయంలో అడుగుపెట్టిన పాపాను పోయినట్లేదు. నిజమేనండి, నాకెప్పుడు లోపలికి అడుగు పెట్టాల్సిన అవసరం ఏర్పడలేదు. నేను లోపలికెళ్ళచ్చా? అది మీ శక్తి సామర్థ్యాల మీద ఆధారపడి ఉంటుంది. అన్వేష్కి అయోమయంగా ఉంది, విసుగ్గా ఉంది, కోపంగా ఉంది, ఉక్రోషంగా ఉంది. తన పరిస్థితికి తన మీద తనకి జాలిగా కూడా ఉంది. గందరగోళంగా ఉన్న మనసును అదుపులో పెట్టుకుంటూ సంపాదకుడు అని బోర్డు ఉన్న గది తలుపుని విసురుగా తోశాడు. కీచుమని శబ్దం చేస్తూ తలుపైతే తెరుచుకుంది కాని ఎదురుగా కనిపిస్తుంది సంపాదకుని గది కాదేమో అని అనుమానం కూడా కలిగింది. ఆ గది జనసమూహంతో కిక్కిరిసి ఉంది. ఎవరు ఎవరు ఏమీ అందుబట్టడం లేదు. సంపాదకుడు ఎక్కడున్నాడో అన్వేషి కనిపెట్టలేకపోయాడు. మధ్యలో 7-8 మంది ఒకే చోట గుమికూడి ఉండటంతో అన్వేషి అక్కడికి దోవ చేసుకుని వెళ్లాడు. అక్కడ సింహాసనం లాంటి ఒక కుర్చీ మీద ఒకతను కూర్చుని ఉన్నాడు. మనిషి ఆజాను బాహువులా ఉన్నాడు. ఎత్తు 7-8 అడుగులు ఉంటాడేమో. అతడి మెడలో తెలుగు కథాకుమార్ అనే బోర్డు వేలాడుతూ ఉంది. చుట్టూ గుమికూడిన వాళ్లు ఆ కథాకుమార్ను తమ శక్తి వంచన లేకుండా బాధిస్తున్నారు. పైగా ఒక దెబ్బ కొట్టడం, వీపు మీద ఒక చెరుపు చెరిచి, శభాష్, కలికితురాయి లాంటి ఒక కథ నీ ఖాతాలో జమైంది అనడం. అన్వేషి కథాకుమార్

కొడుతున్న వాళ్ళెవరో తెలుసుకోవాలనిపించి మరింత పరీక్షగా చూశాడు. అందరి మెడల్లోనూ అట్టముక్కలు వేలాడుతూ కనిపిస్తూనే ఉన్నాయి. అట్టముక్క పైభాగంలో పెద్ద అక్షరాలతో దళిత రచయిత, విప్లవ రచయిత, స్త్రీవాద రచయిత, బ్రాహ్మణ రచయిత, సూత్ర రచయిత, జాలరి రచయిత, వడ్రంగి రచయిత, తెలంగాణ రచయిత, సర్కార్ రచయిత, కృష్ణ రచయిత, ఒంగోలు రచయిత, చిత్తూరు రచయిత, తిరుపతి రచయిత అని రాసి ఉంది. కింద ట్యాగ్ లైన్ మరియు కవి, సమీక్షకుడు, విమర్శకుడు, ఎత్తిపోతల పథకం శ్రామికుడు మరియు బటామిస్త్రీ, లెక్కలేనంత మంది, దాదాపు ప్రతి జిల్లాకు ఒకరు ఉన్నట్టున్నారు. తల పట్టుకున్నాడు అన్వేషి. అందరూ అలసిపోయినట్టు కాసేపు విశ్రాంతికని పక్కకు జరుగుతూ అన్వేషికి అవకాశం ఇచ్చారు. అన్వేషి రెండడుగులు ముందుకు వేశాడు. అన్ని వాదాల కవులు, అన్ని ప్రాంతాల కవులు కోరస్గా, నీదే జిల్లా, నీదేవాదం అని ఆ గది ప్రతిధ్వనించేలా ప్రశ్నించారు. అన్వేషి పాపం జవాబు చెప్పలేకపోయాడు. ఏ జిల్లా అంటే చెప్పగలడేమో కాని ఏ వాదం అంటే చెప్పడానికి సమాధానం సిద్ధంగా లేదు. బిక్కముఖం వేశాడు. కుర్చీలో మహారాజులా కూర్చుని దీనాతి దీనమైన చూపులతో అందరి దెబ్బల్ని భరిస్తున్న తెలుగు కథాకుమార్ అనునయంగా, రానాయనా రా, ఏ వాదం మీద కథ తీసుకొచ్చావు, నన్ను ఎక్కడ కొడతావు అని అడిగాడు. అన్వేషి కథాకుమార్ వైపు పరీక్షగా చూశాడు. అతడికి ఒక కాలు పొట్టి, ఇంకో కాలు పొడవు. చేతివేళ్లన్నీ రకరకాల సైజులో ఉన్నాయి. చేతులు ఒక్కో చోట బలంగా, ఇంకో చోట ఎముకలు కనిపిస్తూ ఉన్నాయి. పొట్ట బాగా ఉబ్బినట్లుంది. అన్వేషికి ముఖంలో ఆవేశం పొంగుకొచ్చింది. కళ్ళల్లో నీళ్లు నిండుకున్నాయి. కథాకుమార్ ఓదార్పుగా అన్నాడు. బాధపడుకున్నాయనా, ప్రస్తుతం నా ఆరోగ్యం బాగాలేదు. ఒక్కో పూట ఒక్కో రకం తిండి అధికంగా పెట్టేస్తున్నారు. దాంతో శరీరంలో ఒక పార్ట్ విపరీతంగా పెరిగిపోతుంది. ఇంకో రకం తిండి పెట్టి ఇంకో పార్ట్ పెంచేస్తున్నారు. మొత్తం మీద సమతులాహారం లభించకపోవడం వల్ల నా శరీరం అస్తవ్యస్తమైపోతుంది. నువ్వే పార్ట్ పెంచుతావో ఏమో కానీ నాయనా, నోరు తెరవలేకపోయాడు అన్వేషి. ఇంతకు సంపాదకుడు ఎక్కడున్నాడా అని గదంతా చూపుల్ని కలిగితిప్పాడు. ఒక మూల చిన్న కుర్చీ మీద ఒక వ్యక్తి ముఖం వేలాడేసుకుని కూర్చునున్నాడు. అతడి మెళ్ళో సంపాదకుడు అని బలహీనమైన అట్టముక్క వేలాడుతుంది. ఇంకా పరీక్షగా చూసిన అన్వేషికి అతడి నోటికి వేసిన ప్లాస్టర్ కనిపించింది. అన్వేషి తన కుడి చేతి బొటనవేలు, చూపుడు వేలు ఉపయోగించి అతి జాగ్రత్తగా సంపాదకుడి నోటికి వేసిన ప్లాస్టర్ను తొలగించబోయాడు. మరుక్షణం అతడి మీద 40 చేతులు పడ్డాయి. పిడిగుద్దులతో ఆ గది మారుమోగిపోయింది. మీరింతవరకు రేడియో విష్ణు 90.4 MHz పై కథానిక కార్యక్రమంలో హా కథ విధి కథ విన్నారు. తిరిగి రేపటి కథానిక కార్యక్రమంలో మరొక సరికొత్త కథతో మీ ముందుంటుంది మన రేడియో విష్ణు 90.4. అంతవరకు సెల్వా, మరి నమస్కారాలతో మీ విజయ.

0: సైబర్ మోసం జరిగితే సిగ్గుపడకండి, భయపడకండి. వెంటనే 1930 నంబర్కు ఫిర్యాదు చేయండి. మీ ధైర్యం ఇతరులను కూడా కాపాడుతుంది.
1: మీ కట్టడాల స్వరూపానికి మెరుగైన అనుభూతినిచ్చే టైల్స్ అంజనీ టైల్స్.
2: వినూత్నమైన రంగులు, అద్భుతమైన డిజైన్స్, అన్ని కాలాలకి అనువుగా అందరికి అందుబాటులో ఉన్నవి అంజనీ టైల్స్.
3: అద్భుతమైన నైపుణ్యాలతో టైల్స్ తయారీలో ముందంజలో ఉంది అంజనీ టైల్స్.
1: అత్యాధునిక టెక్నాలజీతో, అంతర్జాతీయ ప్రమాణాలతో గ్లేజ్డ్ విట్రిఫైడ్ టైల్స్ రూపకల్పనలో అగ్రగామి సంస్థ అంజనీ టైల్స్.
3: గ్లాసీ ఫినిష్, గ్లాసీ ఫినిష్ బుక్ మ్యాచ్, 3D గ్లాసీ ఫినిష్, మ్యాట్ ఫినిష్, మ్యాట్ వుడ్ ఫినిష్, విట్రిఫైడ్ టైల్స్, అన్ని సైజులలో తయారీ మా ప్రత్యేకత.
1: డ్యూయల్ స్టెప్ క్వాలిటీ కంట్రోల్ ప్రాసెస్ తో పాటు ప్రత్యేకమైన ప్రొడక్ట్ క్వాలిటీ టీమ్ పర్యవేక్షణలో తయారైన టైల్స్ అంజనీ టైల్స్.
2: ఆహ్లాదం, ఆకర్షణీయం, అంజనీ టైల్స్ సొంతం.
4: సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహూజా ఆదరేజ్ షోరూమ్, భీమవరం. ప్రముఖ కంపెనీల కూలర్స్, ఫ్యాన్స్, మిక్సీలు, గ్రైండర్లు, రైస్ కుక్కర్లు, వాటర్ హీటర్లు, హోమ్ థియేటర్ స్పీకర్స్, స్టెఫిలేటర్స్, ఐరన్ బాక్స్, గ్యాస్ స్టవ్స్, అహూజా కంపెనీ సౌండ్ సిస్టమ్స్ లభించును. ఎలక్ట్రికల్ గూడ్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ స్పేర్ పార్ట్స్ సేల్స్ అండ్ సర్వీస్ చేయబడును. విచ్చేయండి సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహూజా ఆదరేజ్ షోరూమ్, పోలీస్ బొమ్మ సెంటర్, పిపి రోడ్, భీమవరం. సెల్ 9866742558.

0: డాక్టర్ సంజీవ్ హోమియో కేర్ జర్మనీ స్విట్జర్లాండ్ అండ్ హై క్వాలిటీ హోమియో మెడిసిన్ తో చికిత్స చేస్తున్న ఏకైక హోమియో హాస్పిటల్ మన డాక్టర్ సంజీవ్ హోమియో కేర్ డాక్టర్ సత్య సంజీవ్ చిక్కం ఎండి హోమియో ఇన్ఫెర్టిలిటీ పైల్స్ ఫిషర్ కిడ్నీలో రాళ్లు స్త్రీలలో ఫైబ్రాయిడ్స్ పిసిఓడి ఓవరీ ట్యూమర్స్ ఫిట్స్ పక్షవాతం డయాబెటీస్ థైరాయిడ్ స్పాండిలైటిస్ హెయిర్ ఫాల్ మొటిమలు సోరియాసిస్ బొల్లి లివర్ కిడ్నీ సమస్యలు గాల్ స్టోన్స్ గ్యాస్ట్రిక్ అన్ని దీర్ఘకాలిక వ్యాధులకు 100% ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ట్రీట్మెంట్ చేయబడును. హెడ్ ఆఫీస్ అడ్రస్ గ్రౌండ్ ఫ్లోర్ ఎస్ఆర్ రాజు బిల్డింగ్ టౌన్ రైల్వే స్టేషన్ రోడ్ జ్ఞానాంద కంటి ఆసుపత్రి ఎదురుగా భీమవరం 2. కాంటాక్ట్ 9494565858.
1: సత్యశ్రీ కంప్యూటర్స్ మా వద్ద అన్ని రకముల ల్యాప్టాప్స్ డెస్క్టాప్స్ మరియు యాక్సెసరీస్ లభించును. చిప్ లెవెల్ సర్వీసింగ్ మరియు ల్యాప్టాప్ బాడీ ఫ్యాబ్రికేషన్ మా ప్రత్యేకత. రీపబ్లిష్డ్ ల్యాప్టాప్స్ అండ్ డెస్క్టాప్స్ సేల్స్ చేయబడును. స్టూడెంట్ ఐడి కార్డు ఉంటే ల్యాప్టాప్ యాక్సెసరీస్ పై 10% డిస్కౌంట్ లభించును. సంప్రదించండి సత్యశ్రీ కంప్యూటర్స్ ఆపోజిట్ వేణుగోపాల స్వామి టెంపుల్ సండే మార్కెట్ భీమవరం. కాంటాక్ట్ 9703334116 9703334122.
2: ఫేస్బుక్ లో పరిచయం లేని వ్యక్తి ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపారా? ఫోటోలు చూసి మోసపోకండి. స్క్రీన్ వెనుక ఉన్నది ఎవరో మీకు తెలియదు.

0: బ్యాంక్ ఆఫ్ బరోడా భీమవరం
1: మీ సొంత ఇంటి కలను సాకారం చేసుకోండి.
0: బ్యాంక్ ఆఫ్ బరోడా ద్వారా హోమ్ లోన్స్, కార్ లోన్స్, ఎడ్యుకేషనల్ లోన్స్,
1: హోమ్ లోన్స్ పై అతి తక్కువ వడ్డీ రేటు 7.45% నుండి ప్రారంభం.
0: ఎటువంటి ప్రాసెసింగ్ ఛార్జీలు లేకుండా 3 లక్షల రూపాయల వరకు అతి తక్కువ వడ్డీకే గోల్డ్ లోన్ సదుపాయం.
1: 1 గ్రాము బంగారానికి 10,000 రూపాయల వరకు ఇవ్వబడను.
0: బ్యాంక్ ఆఫ్ బరోడా గోల్డ్ అండ్ గోల్డ్ డిపాజిట్ స్కీమ్. ఫిక్స్డ్ డిపాజిట్స్ పై 555 రోజులకు 6.75% వడ్డీ.
1: సీనియర్ సిటిజన్స్ కి 7.25% వడ్డీ.
0: ట్రస్టెడ్ లెగసీ, స్ట్రాంగర్ ఫ్యూచర్.
1: బ్యాంక్ ఆఫ్ బరోడా ఫస్ట్ ఫ్లోర్ నాగరాజ్ మాల్ ఆపోజిట్ అక్షర స్పెషాలిటీ హాస్పిటల్, జేపీ రోడ్, చిన్నమిరం, భీమవరం.
0: ఫోన్ 0881622345.

ఇన్నోవేషన్ షాపింగ్ మాల్వారి సమ్మర్ కూల్ కూల్ ఆఫర్లు. ఇన్నోవేషన్ నందు ఓ జనరల్, మిట్సుబిషి, డైకిన్, ఎల్జీ, సామ్సంగ్, లాయిడ్, బ్లూ స్టార్, వోల్టాస్ మొదలగు ప్రముఖ కంపెనీల ఏసీలపై అద్భుతమైన ఆఫర్స్ మరియు క్రెడిట్ కార్డ్స్ పై ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ కలదు. 0% నో కాస్ట్ ఈఎంఐ వంటి ఆఫర్స్ తో మీకు ఆహ్వానం పలుకుతోంది ఇన్నోవేషన్ షాపింగ్ మాల్, ఆపోజిట్ శ్రీదేవి హోటల్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9849124000.

0: ఎంటర్ప్రైజెస్. అమెరాన్ మరియు లుమినస్ ఈ రెండు బ్రాండ్స్ కి ఆథరైజ్డ్ షోరూమ్. వెనల్ ఎంటర్ప్రైజెస్ లో బైక్ బ్యాటరీ నుండి బెంచ్ కార్ బ్యాటరీ వరకు, ఇంటికి కావాల్సిన హోమ్ ఇన్వర్టర్ నుండి ఆన్లైన్ యూపీఎస్ వరకు, షోరూమ్స్ కి, హాస్పిటల్స్ కి, అపార్ట్మెంట్స్ కి కావాల్సిన హైయర్ కేబీ యూపీఎస్ మా వద్ద లభించును. ప్రధానమంత్రి మోడీ గారిచే ప్రవేశపెట్టబడిన సబ్సిడీతో లుమినస్ ఆన్ గ్రిడ్ సోలార్ ఇన్స్టాలేషన్ చేయబడును. వివరాలకై సంప్రదించండి వెనల ఎంటర్ప్రైజెస్, ఆపోజిట్ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9989838444.
1: బ్యాంక్ ఆఫ్ బరోడా భీమవరం.
2: మీ సొంతింటికలను సాకారం చేసుకోండి.
1: బ్యాంక్ ఆఫ్ బరోడా ద్వారా హోమ్ లోన్స్, కార్ లోన్స్, ఎడ్యుకేషనల్ లోన్స్,
2: హోమ్ లోన్స్ పై అతి తక్కువ వడ్డీ రేటు 7.45% నుండి ప్రారంభం.
1: ఎటువంటి ప్రాసెసింగ్ ఛార్జీలు లేకుండా 3 లక్షల రూపాయల వరకు అతి తక్కువ వడ్డీకే గోల్డ్ లోన్ సదుపాయం.
2: 1 గ్రాము బంగారానికి 10,000 రూపాయల వరకు ఇవ్వబడను.
1: బ్యాంక్ ఆఫ్ బరోడా గోల్డ్ అండ్ గోల్డ్ డిపాజిట్ స్కీమ్. ఫిక్స్డ్ డిపాజిట్ పై 555 రోజులకు 6.75% వడ్డీ.
2: సీనియర్ సిటిజన్స్ కి 7.25% వడ్డీ.
1: ట్రస్టెడ్ లెగసీ, స్ట్రాంగర్ ఫ్యూచర్.
2: బ్యాంక్ ఆఫ్ బరోడా, ఫస్ట్ ఫ్లోర్, నాగరాజ్ మాల్, ఆపోజిట్ అక్షర స్పెషాలిటీ హాస్పిటల్, జేపీ రోడ్, చిన్నమిరం, భీమవరం.
1: ఫోన్ 0881622345.

0: ఉత్తర కోస్తాలో గత 30 సంవత్సరాలుగా బేకరీ రంగంలో రారాజు ఫ్రెష్ చాయిస్.
1: పూర్తి నాణ్యత ప్రమాణాలతో అత్యుత్తమమైన రుచికరమైన ఫ్రెష్ చాయిస్ బ్రెడ్స్, బన్స్, రస్క్, కేక్స్ మరియు కుకీస్ తదితర ఉత్పత్తులు ఇప్పుడు మన పట్టణంలో అన్ని దుకాణాల్లో లభ్యమవుతున్నాయి.
0: మీకు నచ్చే, మీరు మెచ్చే రుచికరమైన ఫ్రెష్ చాయిస్ ఉత్పత్తులను ఈ రోజే ఆస్వాదించండి.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఫ్రెష్ చాయిస్.
0: ఫోన్ 7738351695.

0: చెవి పూట, ముక్కు దిబ్బడ, గొంతు సమస్య.
1: చిన్న పిల్లల నుండి పెద్దల వరకు చెవి, ముక్కు, గొంతు సమస్యలకు వన్ స్టాప్ సొల్యూషన్ ఆదిత్య ఈఎన్టీ కేర్ భీమవరం.
0: ప్రముఖ ఈఎన్టీ సర్జన్ డాక్టర్ రామకృష్ణ గారిచే ఎండోస్కోప్ సహాయంతో చెవి, ముక్కు, గొంతు సమస్యలతో పాటు
1: వెర్టిగో, టెనిటస్, అలర్జీ, సెరిసైటిస్, స్లీప్ అప్నియా వంటి వాటికి ఆధునిక చికిత్సలు అందించబడును. పెద్ద కోతలు లేకుండా హై డెఫినిషన్ ఎండోస్కోప్ సహాయంతో చెవి సమస్యలకు ఖచ్చితమైన చికిత్స.
0: ఆదిత్య ఈఎన్టీ కేర్, స్పందన హాస్పిటల్ బిల్డింగ్, జేపీ రోడ్, భీమవరం.

0: ఇది విష్ణు ఎఫ్ఎం 90.4.
1: వెంకీ నాయుడు బాబు చిత్రం నుంచి సుశీల గానం చేసిన పాట విన్నారు కదా. ఇప్పుడు కృష్ణ జయప్రద జంటగా నటించిన 1978 నాటి చిత్రం ఏజెంట్ గోపి. కేఎస్ఆర్ దాస్ దర్శకత్వంలో నిర్మించిన ఈ చిత్రం నుంచి దాశరథి గీతమైన చిటపట చినుకులు మన కోసం పాట వింటారు. టి సుశీల, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గానం చేసిన ఈ పాటకు సత్యం స్వరకల్పన చేశారు.

0: సత్యశ్రీ కంప్యూటర్స్ మా వద్ద అన్ని రకముల ల్యాప్టాప్స్, డెస్క్టాప్స్ మరియు యాక్సెసరీస్ లభించును. చిప్ లెవెల్ సర్వీసింగ్ మరియు ల్యాప్టాప్ బాడీ ఫ్యాబ్రికేషన్ మా ప్రత్యేకత. రీపబ్లిష్డ్ ల్యాప్టాప్స్ అండ్ డెస్క్టాప్స్ సేల్స్ చేయబడును. స్టూడెంట్ ఐడి కార్డు ఉంటే ల్యాప్టాప్ యాక్సెసరీస్ పై 10% డిస్కౌంట్ లభించును. సంప్రదించండి సత్యశ్రీ కంప్యూటర్స్, ఆపోజిట్ వేణుగోపాల స్వామి టెంపుల్, సండే మార్కెట్, భీమవరం. కాంటాక్ట్ 9703334116 9703331022.
1: ఏజెంట్ గోపి చిత్రం నుంచి పి సుశీల బాలు బృందం గానం చేసిన పాట విన్నారు కదా. తర్వాత పాట దాసరి నారాయణరావు దర్శకత్వంలో కృష్ణరాజు, జయసుధ జంటగా నటించిన చిత్రం కటకటాల రుద్రయ్య. 1978లో విడుదలైన ఈ చిత్రం నుంచి పి సుశీల, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గానం చేసిన వీణనాది తీగనీది పాట వింటారు. గీత రచన వేటూరి, సంగీతం జేవి రాఘవులు.

0: డాక్టర్ సంజీవ్ హోమియో కేర్ జర్మనీ స్విట్జర్లాండ్ అండ్ హై క్వాలిటీ హోమియో మెడిసిన్ తో చికిత్స చేస్తున్న ఏకైక హోమియో హాస్పిటల్ మన డాక్టర్ సంజీవ్ హోమియో కేర్ డాక్టర్ సత్య సంజీవ్ చిక్కం ఎండి హోమియో ఇన్ఫెర్టిలిటీ పైల్స్ ఫిషర్ కిడ్నీలో రాళ్లు స్త్రీలలో ఫైబ్రాయిడ్స్ పిసిఓడి ఓవరీ ట్యూమర్స్ ఫిట్స్ పక్షవాతం డయాబెటీస్ థైరాయిడ్ స్పాండిలైటిస్ హెయిర్ ఫాల్ మొటిమలు సోరియాసిస్ బొల్లి లివర్ కిడ్నీ సమస్యలు గాల్ స్టోన్స్ గ్యాస్ట్రిక్ అన్ని దీర్ఘకాలిక వ్యాధులకు 100% ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ట్రీట్మెంట్ చేయబడును. హెడ్ ఆఫీస్ అడ్రస్ గ్రౌండ్ ఫ్లోర్ ఎస్ఆర్ రాజు బిల్డింగ్ టౌన్ రైల్వే స్టేషన్ రోడ్ జ్ఞానాంద కంటి ఆసుపత్రి ఎదురుగా భీమవరం 2 కాంటాక్ట్ 9494565858.
1: కటకటాల రుద్రే చిత్తం నుంచి వీణనాది తీగనిది పాట మీరింతవరకు విన్నారు కదా. తర్వాత పాట 1978లో సూపర్ స్టార్ కృష్ణ త్రిపాత్రాభినయంతో వచ్చిన చిత్రం కుమార్ రాజా. పి సాంబశివరావు దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం నుంచి పి సుశీల రామకృష్ణ ఆలపించిన నీ మాట వింటే మదిలో గుడిగంటగా పలికింది పాట వింటారు. గీత రచన వేటూరి సుందరామూర్తి, సంగీతం కెవి మహాదేవన్. కృష్ణ జయప్రద జంటగా నటించిన కుమార్ రాజా చిత్రం నుంచి ఈ పాట వినండి.

0: விஜய் கேஸ்ட்ரோஎண்ட்ரோலஜி அண்ட் லிவர் ஹாஸ்பிடல் பீமபுரம். டாக்டர் விஜயானந்த் குமார் வேகிராஜு எம்டி டிஎம் கேஸ்ட்ரோஎண்ட்ரோலஜி గారి ఆధ్వర్యంలో అన్ని రకముల జీర్ణకోశ, లివర్, గాల్ బ్లాడర్, బైలియరీ ట్రాక్ట్, ప్యాంక్రియాస్ సమస్యలకు అత్యుత్తమ వైద్య సేవలు అందిస్తున్నారు. మా వద్ద గల అడ్వాన్స్డ్ ఎండోస్కోపీ సెంటర్ నందు రెండు అత్యాధునిక ఎండోస్కోపిక్ యూనిట్స్ ద్వారా ఎండోస్కోపీ, కొలనోస్కోపీ, డబుల్ బెలూన్ ఎంట్రోస్కోపీ, పీడియాట్రిక్ ఎండోస్కోపీ, ఈఆర్సీపీ, కొలాంగియోస్కోపీ, ఫైబ్రోస్కాన్, హై రిజల్యూషన్ మానోమెట్రీ, పిహెచ్ ఇంపిడెన్స్, హెచ్ పైలరీ ఇవల్యూషన్ కోసం యూరియా బ్రెత్ టెస్ట్, గ్లూకోజ్ బ్రెత్ టెస్ట్, ఇంకా మరెన్నో అడ్వాన్స్డ్ టెస్ట్ల సౌకర్యాలు కలవు. ఆర్థికంగా బలహీన వర్గాల ప్రయోజనార్థం మేము అందించే జనతా స్కీమ్ ద్వారా తెల్ల రేషన్ కార్డ్ లేదా ఆరోగ్య మిత్ర కార్డ్ గల వారికి ఎండోస్కోపీ, ల్యాబ్ టెస్ట్, ఇన్ పేషెంట్ చార్జెస్ లో 50% రాయితీ అందిస్తున్నాం. సంప్రదించండి విజయ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ అండ్ లివర్ హాస్పిటల్, సెకండ్ ఫ్లోర్, యాక్సిస్ బ్యాంక్ పక్కన, జేపీ రోడ్, భీమవరం 2, సెల్ 8865-58773.
1: కుమార్ రాజా చిత్రం నుంచి కృష్ణ సుశీల గానం చేసిన పాట విన్నారు కదా. ఇప్పుడు 1978లో బాపు నవల ఆధారంగా తీసిన చిత్రం గోరంత దీపం. శ్రీధర్, వాణిశ్రీ జంటగా నటించిన ఈ చిత్రం నుంచి పి సుశీల, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గానం చేసిన గోరంత దీపం కొండంత వెలుగు పాట వింటారు. పాట రచన సి నారాయణ రెడ్డి, సంగీతం కెవి మహాదేవన్.

ఇన్నోవేషన్ షాపింగ్ మాల్ వారి సమ్మర్ కూల్ కూల్ ఆఫర్లు. ఇన్నోవేషన్ నందు ఓ జనరల్, మిట్సుబిషి, డైకిన్, ఎల్జీ, సామ్సంగ్, లాయిడ్, బ్లూ స్టార్, వోల్టాస్ మొదలగు ప్రముఖ కంపెనీల ఏసీలపై అద్భుతమైన ఆఫర్స్ మరియు క్రెడిట్ కార్డ్స్ పై ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ కలదు. 0% నో కాస్ట్ ఈఎంఐ వంటి ఆఫర్స్ తో మీకు ఆహ్వానం పలుకుతోంది ఇన్నోవేషన్ షాపింగ్ మాల్, ఆపోజిట్ శ్రీదేవి హోటల్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9849124000. గోరంత దీపం చిత్రంలో కేవీ మహాదేవన్ స్వరపరిచిన పాట విన్నారు కదా. కార్యక్రమంలో చివరిగా బోయిన సుబ్బారావు దర్శకత్వంలో 1978లో విడుదలైన చిత్రం చిలిపి కృష్ణుడు. అక్కినేని నాగేశ్వరరావు, వాణిశ్రీ కథానాయకులుగా నటించిన ఈ చిత్రం నుంచి ఆత్రేయ రాసిన విషాద గీతం వింటారు. మీరు వినబోయే ఈ పాట ఎందుకైనా ఇది ముందుగా నీకు తెలిసేనా పాట వింటారు. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గానం చేసిన ఈ పాటకు కేవీ మహాదేవన్ స్వరాలు అందించారు. మరి పాట విందామా?

శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్ భీమవరం అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అన్ని రకాల ఆర్థోపెడిక్ జాయింట్ రిప్లేస్మెంట్ సర్జరీలు మరియు సంతానం లేని వారికి IOI ల్యాబ్ నార్మల్ డెలివరీలు లాప్రోస్కోపిక్ సర్జరీలను విజయవంతంగా నిర్వహిస్తున్న హాస్పిటల్ శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్. అంతేకాకుండా మా వద్ద ఎమర్జెన్సీ వైద్య విభాగం, పీడియాట్రిక్స్, జనరల్ సర్జరీ, యూరాలజీ మరియు నెఫ్రాలజీ విభాగం నందు డయాలసిస్ సేవలు 24 గంటలు అందుబాటులో ఉండే స్పెషలిస్ట్ డాక్టర్లు మా ప్రత్యేకత. అన్ని ఇన్సూరెన్స్ కేసులు, EHS మరియు ఆరోగ్యశ్రీ తీసుకొనబడును. సంప్రదించండి శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, భీమవరం.

0: విష్ణు ఎఫ్ఎం 90.4.
1: హాయ్ హలో లిజనర్స్, మీరు వింటున్నారు రేడియో విష్ణు 90.4 విత్ మీ అజయ్ పల్లవి. వెల్కమ్ టు మహిళ. క్యాన్సర్ ప్రాణాంతకమే కాదు, ఖరీదైన జబ్బు కూడా. భర్త ఆ వ్యాధి బారిన పడినప్పుడు ఇతర రోగుల బాధలను కల్లారా చూశారు కవిత గుప్తా. ఆ బాధితుల కోసం ఏదైనా చేయాలని అనుకున్నారు. విన్ ఓవర్ క్యాన్సర్ పేరుతో స్వచ్ఛంద సంస్థను స్థాపించారు. సిలికాన్తో తయారు చేసిన ప్రాస్థెటిక్ లోదుస్తులు ఉచితంగా అందించడమే కాదు, రాయితీలో మందులు కూడా ఇప్పిస్తున్నారు. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలతో పాటు వృత్తి విద్యా శిక్షణ కూడా అందిస్తున్నారు. మరి అలాంటి ఆమె గురించి మరికొన్ని విషయాలు తెలుసుకోబోయే ముందు ఒక షార్ట్ బ్రేక్.
2: విజయ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ అండ్ లివర్ హాస్పిటల్, భీమవరం. డాక్టర్ విజయానంద్ కుమార్ వేకిరాజు, ఎండి డిఎం గ్యాస్ట్రో ఎంట్రాలజీ గారి ఆధ్వర్యంలో అన్ని రకముల జీర్ణకోశ, లివర్, గాల్ బ్లాడర్, బైలియరీ ట్రాక్ట్, ప్యాంక్రియాస్ సమస్యలకు అత్యుత్తమ వైద్య సేవలు అందిస్తున్నారు. మా వద్ద గల అడ్వాన్స్డ్ ఎండోస్కోపీ సెంటర్ నందు 2 అత్యాధునిక

0: या एंडोस्कोपिक यूनिट्स द्वारा एंडोस्कोपी, कोलोनोस्कोपी, डबल बेलून एंट्रोस्कोपी, पीडियाट्रिक एंडोस्कोपी, ERCP, कोलेंगियोस्कोपी, फाइब्रोस्कैन, हाई रेजोल्यूशन मैनोमेट्री, pH इंपीडेंस, H पाइलोरी इवोल्यूशन कोसम, यूरिया ब्रेथ टेस्ट, ग्लूकोज ब्रेथ టెస్ట్, ఇంకా మరెన్నో అడ్వాన్స్డ్ టెస్ట్ల సౌకర్యాలు కలవు. ఆర్థికంగా బలహీన వర్గాల ప్రయోజనార్థం మేము అందించే జనతా స్కీమ్ ద్వారా తెల్ల రేషన్ కార్డ్ లేదా ఆరోగ్య మిత్ర కార్డ్ గల వారికి ఎండోస్కోపీ, ల్యాబ్ టెస్ట్, ఇన్ పేషెంట్ చార్జెస్ లో 50% రాయితీ అందిస్తున్నాం. సంప్రదించండి విజయ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ అండ్ లివర్ హాస్పిటల్, సెకండ్ ఫ్లోర్ యాక్సిస్ బ్యాంక్ పక్కన, జేపీ రోడ్, భీమవరం 2, సెల్ 8865-58773.
1: ఆఫ్టర్ ఎ షార్ట్ బ్రేక్, వెల్కమ్ బ్యాక్ టు మహిళ. రొమ్ము క్యాన్సర్ ఈ మధ్య మన దేశంలో 1% మందిని బాధిస్తున్న సమస్య. ఆ వ్యాధే కాదు, చికిత్స నిలువెల్లా కుంగదీస్తుంది. రొమ్ము తొలగించి మాస్టెక్టమీ చికిత్స చేశాక పరిస్థితికి ఇబ్బందికరంగా అనిపిస్తుంది. అందరూ ఖరీదైన ప్రాస్థెటిక్ బ్రాలు కొనుక్కోలేరు, వాటి ధర ఎక్కువగా ఉండటమే అందుకు కారణం. చికిత్స తర్వాత అలాంటి లోదుస్తులు వాడడం వల్ల పలు శారీరక సమస్యల్ని అధిగమించవచ్చని వైద్యులు సూచిస్తున్నారు. కానీ ధనిక కుటుంబాల వారు మాత్రమే వాటిని కొనుగోలు చేస్తున్నారు. మధ్యతరగతి, దిగువ స్థాయి వారు వాటి గురించి ఆలోచించలేని పరిస్థితి. అలాంటి వారి బాధను అర్థం చేసుకునే ప్రాస్థెటిక్ బ్రాలను రూపొందించింది, పేద మహిళలకు ఉచితంగా అందిస్తున్నారు కవిత గుప్తా. ఓ సాధారణ గృహిణి అయినా ఆమె ఈ పని చేయడం వెనుక ఓ విషాద గాథే ఉంది. ఫరీదాబాద్కి చెందిన కవిత కామర్స్లో డిగ్రీ పూర్తి చేశారు. ఆమె భర్త చార్టెడ్ అకౌంటెంట్. ఈ దంపతులకు ఇద్దరు ఆడపిల్లలున్నారు. ఆర్థికంగా ఎలాంటి సమస్యలు లేవు, చిన్న కుటుంబం, చింతలు లేకుండా సాగిపోతోంది అని ఎంతో సంతోషపడేవారు ఆ దంపతులు. వారి ఆనందం ఆవిరి కావడానికి ఎన్నో రోజులు పట్టలేదు. అది 2011. అప్పటికే వాళ్ళ పెళ్ళై 14 ఏళ్ళైంది. కవిత భర్త తీవ్ర అనారోగ్యానికి గురయ్యాడు. ఆసుపత్రికి తీసుకెళ్తే క్యాన్సర్ అని నిర్ధారించారు. బతికే అవకాశం 10% మాత్రమే ఉందని తేల్చేశారు వైద్యులు. అయినా సరే వైద్యానికి సిద్ధమయ్యారు కవిత భర్త. దాంతో ఆమె కొన్ని నెలలు ఆసుపత్రిలోనే ఉండాల్సి వచ్చింది. ఆ సమయంలో పేదవారి బాధలను చూసి చలించిపోయారు. వైద్యానికి డబ్బు లేక, సరైన వైద్యం అందక ప్రాణాలు పోగొట్టుకున్న సంఘటనల్ని ఎన్నో చూశారు ఆమె. మాస్టెక్టమీ అయిన మహిళలు లోదుస్తులు కొనే స్తోమత లేక ఆత్మన్యూనతతో బాధపడడం కూడా గమనించారు. దాదాపు 7 ఏళ్ల పాటు ఉద్యోగానికి దూరమై చికిత్సకే పరిమితమయ్యాడు కవిత భర్త. దాంతో ఉద్యోగం పోయింది. తమకంటే ఆర్థిక సమస్యలు లేవు, కానీ ఆర్థిక సమస్యలు ఉన్నవారి పరిస్థితి ఇంకా దారుణంగా ఉంటుంది అని భావించారు. అలాంటి వారి కోసం ఏదైనా చేయాలి అని అనుకున్నారు. ఇంతలో ఆమె భర్తకు క్యాన్సర్ పూర్తిగా నయమైపోయింది. ఆసుపత్రి నుంచి ఇంటికి వచ్చాక ప్రాస్థెటిక్ లోదుస్తుల తయారీలో పడ్డారామె. వాటితో పాటు క్యాన్సర్ నయమైన వారికి ఉపాధి కల్పించడం, పేదవారికి రాయితీ ధరలతో మందులు అందించాలని నిర్ణయించుకున్నారు. అలా 2012 విన్ ఓవర్ క్యాన్సర్ పేరుతో స్వచ్ఛంద సంస్థను ఏర్పాటు చేశారు. పలు ప్రాంతాల్లో వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి తాము అందించే సేవా కార్యక్రమాల గురించి ప్రచారం చేసేవారు. కవిత భర్తకు వైద్యం చేసిన వైద్యుడు సుమంత్ సహాయంతో మందుల తయారీదారుల నుంచి సంస్థల సామాజిక బాధ్యత కింద రాయితీ పేరు పేద క్యాన్సర్ రోగులకు మందులు అందే ఏర్పాటు చేస్తున్నారు ఆమె. పలు సంస్థలతో మాట్లాడి క్యాన్సర్ కారణంగా ఉద్యోగం పోగొట్టుకున్న వారికి ఏదో ఒక ఉపాధి ఇప్పిస్తున్నారు. మొదట ఫోమ్తో బ్రాను రూపొందించారు, కానీ అది చెమటను పీల్చుకోక ఎలర్జీ వచ్చే ఆస్కారం ఉంటుందని వైద్యులు చెప్పడంతో మళ్ళీ 6 నెలలు కష్టపడి చర్మానికి హాని చేయని రకాన్ని అందుబాటులోకి తెచ్చారు. దీనివల్ల ఎలాంటి సమస్యలు ఉండవని, సౌకర్యంగా ఉంటుందని ఢిల్లీలోని ఎయిమ్స్ కూడా ధృవీకరించింది. దాంతో కవిత వాటిని తక్కువ ధరకే తయారు చేస్తూ ఢిల్లీ, ఫరీదాబాద్, ముంబైలోని టాటా ఇన్స్టిట్యూట్లో రొమ్ము క్యాన్సర్కి చికిత్స తీసుకున్న పేద మహిళలకు ఉచితంగా అందిస్తున్నారు. ధనికులకైతే కొంత డబ్బు తీసుకుంటున్నారు. వైద్యులతో ఓ బృందాన్ని ఏర్పాటు చేసి కోరుకున్న వారికి అంతర్జాలంలో కౌన్సిలింగ్, రిపోర్ట్లు చూసి సలహాలు అందించే ఏర్పాటు కూడా చేస్తున్నారు. రక్తం, ప్లేట్లెట్స్ దాతల్ని అవసరమైనప్పుడు అందుబాటులోకి తెస్తున్నారు. పేదవారి కోసం పలు సంస్థలతో మాట్లాడి విరాళాలు సేకరించి ఇస్తున్నారు. కుటుంబ యజమాని క్యాన్సర్ బారిన పడినప్పుడు మిగిలిన సభ్యులు వయసు, ఆసక్తిని బట్టి వారికి అనువైన రంగంలో శిక్షణ ఇప్పించి ఉపాధి దిశగా అడుగులు వేస్తున్నారు. ఇవన్నీ చూస్తూ పెరిగిన కవిత

కూతుర్లిద్దరూ తమ కళాశాలలో విద్యార్థుల్ని సైతం ఈ స్వచ్ఛంద సంస్థలో భాగం చేసి పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు. వీటన్నిటికీ ఇప్పటి వరకు ఈ సంస్థ నుంచి కవిత దంపతులు 10 లక్షల రూపాయలకు పైగానే ఆర్థిక సహాయం అయితే అందించారండి. సహాయం కావాలనుకునే వారు www.winovercancer.net ని సంప్రదించవచ్చు. ఓకే లిసనర్స్, విన్నారు కదా? ఇప్పుడు మరికొన్ని విషయాలు తెలుసుకోబోయే ముందు మీకోసం ఒక మంచి బ్యూటిఫుల్ సాంగ్ విని ఆనందించండి.

0: బ్యాంక్ ఆఫ్ బరోడా భీమవరం
1: మీ సొంతింటికలను సాకారం చేసుకోండి.
0: బ్యాంక్ ఆఫ్ బరోడా ద్వారా హోమ్ లోన్స్, కార్ లోన్స్, ఎడ్యుకేషనల్ లోన్స్,
1: హోమ్ లోన్స్ పై అతి తక్కువ వడ్డీ రేటు 7.45% నుండి ప్రారంభం.
0: ఎటువంటి ప్రాసెసింగ్ ఛార్జీలు లేకుండా 3 లక్షల రూపాయల వరకు అతి తక్కువ వడ్డీకే గోల్డ్ లోన్ సదుపాయం.
1: 1 గ్రాము బంగారానికి 10,000 రూపాయల వరకు ఇవ్వబడను.
0: బ్యాంక్ ఆఫ్ బరోడా గోల్డ్ అండ్ గోల్డ్ డిపాజిట్ స్కీమ్. ఫిక్స్డ్ డిపాజిట్స్ పై 555 రోజులకు 6.75% వడ్డీ.
1: సీనియర్ సిటిజన్స్ కి 7.25% వడ్డీ.
0: ట్రస్టెడ్ లెగసీ, స్ట్రాంగర్ ఫ్యూచర్.
1: బ్యాంక్ ఆఫ్ బరోడా ఫస్ట్ ఫ్లోర్ నాగరాజమాల్ ఆపోజిట్ అక్షర స్పెషాలిటీ హాస్పిటల్ జేపీ రోడ్ చిన్నమిరం భీమవరం.
0: ఫోన్ 0881622345.
2: వెల్కమ్ బ్యాక్ లిస్.

ముఖం, మెడ, కాళ్ళు, చేతులు అని ఎప్పుడూ వాటిని ముస్తాబు చేయడం మీదే దృష్టి పెడతాం. కానీ అలంకరిస్తే వీపు కూడా అందంగానే ఉంటుంది. బ్లౌజులు, డ్రెస్లు, టీషర్ట్ల వెనుక భాగంలో వచ్చే డిజైన్లకు ఈ మధ్య ఎంతో క్రేజ్ పెరిగిపోయింది. చూస్తేనే ఆ విషయం అర్థమైపోతుంది. కానీ సౌందర్య పోషకులు అక్కడ తాగలేదండి. వీపు మీదున్న ఆ ఖాళీని కూడా మెహందీ డిజైన్లతో చూడ చక్కనగా మార్చేస్తున్నారు. అసలే అమ్మాయిలకు గోరింటా కంటే బోల్డ్ అంత ఇష్టం. ఇక ఆగుతారా చెప్పండి, పెళ్ళిళ్ళు, పండుగలతో పాటు రకరకాల పార్టీలకు కూడా మెడ మీద, వీపు మీద ఈ డిజైన్లతో మెరిసిపోతున్నారు. ఎంత షాపులో ఒకటికి రెండు సార్లు వేసుకుని చూసుకున్నా ప్రతిసారి చక్కగా సరిపోతాయి అని అనిపించేలా బూట్లు, చెప్పులు కొనుక్కోవడం కష్టం. ఒక్కోసారైతే కొత్తగా ఉన్నప్పుడే అసౌకర్యంగా ఉన్నాయని పక్కన పడేస్తాం. ఆ ఇబ్బంది లేకుండా రూపొందించినవే ఈ ర్యాప్ అరౌండ్ షూస్. పురోషికి పేరుతో జపనీస్ కంపెనీ రూపొందించిన ఈ బూట్లని సైజులతో పని లేకుండా ఎవరైనా ఆన్లైన్లో కొనుక్కోవచ్చు. మన కాలికి సరిపోయేలా చక్కగా చుట్టేయచ్చు. సౌకర్యంతో పాటు స్టైలిష్గాను ఉంటాయండి. వాచ్ అంటే చేతికి పెట్టుకునే గడియారం అని టక్కుని చెప్పేస్తాం. కానీ కుర్రకారు రూటే వేరు. ఎప్పుడు చేతికి ఎందుకు పెట్టుకోవాలి? గొలుసు కట్టి బెల్ట్కో, షర్ట్ బటన్కో గాంధీ తాతలా ఎందుకు వేలాడదీయకూడదు అని అంటున్నారు. ఇంకేముంది, పాత తరం పాకెట్ వాచ్లు మళ్ళీ కొత్త ఫ్యాషన్గా తెర మీదకి వచ్చేసాయి. మామూలు వాచ్లే కాదు, స్మార్ట్ వాచ్లు కూడా పాకెట్లో ఇమిడిపోతున్నాయి. ఆ మధ్య లండన్లో జరిగిన మెన్స్ వేర్ ఫ్యాషన్ కలెక్షన్ షోలో ఏకంగా యాపిల్ పాకెట్ వాచ్ను తగిలించుకుని మరీ ప్రదర్శనలు ఇచ్చారు మోడల్స్. అంటే ముందు ముందు ఫ్యాషన్ సామ్రాజ్యానికి పాకెట్ వాచ్లే రాజులన్నమాట. ఇక కాలేజీలు, ఆఫీసులు ఇప్పటి అమ్మాయిలకు ఎప్పుడూ హడావిడే. అందుకే శ్రద్ధ పెట్టి నిదానంగా తయారవడానికి కూడా సమయం ఉండదు. అందుకే ఎప్పుడు కావాలంటే అప్పుడు నచ్చిన రకం లిప్స్టిక్తో పెదాలను చిటుకలో ముస్తాబు చేసేలా మార్కెట్లోకి రకరకాల టెంపరీ లిప్ టాటోలు అయితే వస్తున్నాయండి. పెదవుల ఆకారంలో సాదా లిప్స్టిక్ రంగులతో పాటు కాస్త మెరుపులద్దినట్లు చిన్న చిన్న డిజైన్లతో కూడా ఉండే ఈ స్టిక్కర్లను పెదాలకు అంటించుకుని తడిచేస్తే చాలు, రంగు పెదవులకు అంటుకుని స్టిక్కర్ మాత్రం ఊడిపోతుంది. సో పార్టీ అయినా ఫంక్షన్ అయినా చిటికలో తయారై వెళ్ళిపోవచ్చు. ఇక చుడీదార్, పొడవు కుర్తీ, పొట్టి కుర్తీ, టీషర్ట్లు దేని మీదకి వేసినా లెగ్గింగ్ల స్టైలే వేరు. అందుకే రోజురోజుకి మరింత అతుక్కుపోతుంది ఈ ఫ్యాషన్. కొత్త కొత్త డిజైన్లతో మనం ముందుకొస్తుంది. ఆ కోవలు తాజాగా వచ్చి చేరినవే ఈ మెటాలిక్ లెగ్గింగ్లు. మెరిసే బట్టలతో ప్రకాశవంతంగా కనిపించే రంగులు, సన్నటి డిజైన్లతో వచ్చే ఈ లెగ్గింగ్లు టీనేజీ అమ్మాయిలకు తెగ నచ్చేసాయి. ఇంకేముంది, ప్రస్తుతం ఇవి హాట్ ట్రెండ్ అయిపోయాయి. లేత నుంచి ముదురు రంగు వరకు తెరలు తెరలుగా పెయింట్ వేసినట్టుంటాయి ఎగేట్ రాళ్ళు. ఆ నగలు జీన్స్లు, టాప్ల మీదకి వేసుకునేలా రకరకాల డిజైన్లలో దొరుకుతూ ఉంటాయండి. ఉపరత్నాల జాతికి చెందిన ఈ ఎగేట్ రాయిలోనే వివిధ షేడ్లు రావడం దీని ప్రత్యేకత. చూడగానే ఆకర్షించేలా కనిపిస్తుంది. ఈ రాళ్లతో చేసిన జుంకాలు, దండలు, బ్రాస్లెట్లు మరియు ఉంగరాలు, అబ్బో బోలెడని రకాలుంటాయండి. పెద్ద పెద్ద మాల్స్లోనూ, ఆన్లైన్స్లోనూ బోలెడని దొరుకుతూ ఉంటాయి. ఓకే లిజనర్స్, విన్నారు కదా మరి చక్కటి వంటకం గురించి తెలుసుకోబోయే ముందు మీకోసం ఒక మంచి బ్యూటిఫుల్ సాంగ్ విని ఆనందించండి.

0: చిగుళ్ల సమస్యతో బాధపడే వారికి విష్ణు దంత వైద్య కళాశాల చిగుళ్ల వ్యాధుల విభాగం అందిస్తున్న గొప్ప శుభవార్త. చిగుళ్ల నుండి రక్తం కారణం అనే ఇబ్బందితో బాధపడుతున్నారా? మీ నోటి దుర్వాసన సమస్యగా మారిందా? పళ్లు కదిలి తినడానికి కష్టంగా ఉందా? పళ్లపై పేరుకున్న గారల వలన నలుగురిలో నవ్వడానికి అసౌకర్యంగా ఉందా? మీ చిగుళ్ల రంగు మారిందా? ఈ సమస్యలలో ఏదో ఒకటి మీకు అవరోధంగా ఉంటే విష్ణు దంత వైద్య కళాశాలలోని చిగుళ్ల వ్యాధుల విభాగాన్ని ఈ రోజే సంప్రదించండి. ప్రతి బుధవారం పళ్ల క్లీనింగ్, డీప్ క్లీనింగ్, చిగురు సంబంధిత సర్జరీలు ఉచితంగా చేయబడును. అవసరమైన ప్రతి ఒక్కరూ ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. చిగుళ్ల వ్యాధుల నుండి ఉపశమనం పొందండి. మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల, విష్ణుపూర్, భీమవరం.
1: మన భీమవరంలో నూతనంగా ప్రారంభించబడిన చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం 1 పిల్లలు మరియు నవజాత శిశు వైద్యులు, మన భీమవరం వాస్తవ్యులు డాక్టర్ బి మోజెస్ ఎంబీబీఎస్ ఎండి పీడియాట్రిక్స్, జ్వరం, జలుబు, దగ్గు, ఆయాసం, డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్, ఫిట్స్, చర్మ సమస్యలు, విరోచనాలు, ఎదుగుదల లోపాలు లాంటి వ్యాధులకు అత్యున్నత చికిత్స అందించబడును. అన్ని రకాల టీకాలు వేయబడును. మా దగ్గర సెంట్రల్ ఆక్సిజన్, నెబులైజర్, మల్టీపారా మానిటర్స్, ఫోటోథెరపీ కలవు. డాక్టర్ గారు అన్ని వేళలా 24 గంటలు అందుబాటులో ఉంటారు. సంప్రదించండి చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం 1. సెల్ నంబర్ 6304327391.
2: వెల్కమ్ బ్యాక్ లిజనర్స్. ఈ రోజు మనం ఒక స్పెషల్ డిష్ గురించి అయితే తెలుసుకుందామండి. అది కొబ్బరితో చేసేది. మరి తనకి కావలసిన పదార్థాలు ఏంటో తెలుసుకుందాం. కొబ్బరి తురుము 2 కప్పులు, యాలకులు 2 టీ స్పూన్లు, బెల్లం తురుమేమో 1.5 కప్పు, మినప్పప్పేమో 4 కప్పులు, బియ్యం 8 కప్పులు, నూనె వేయించడానికేమో సరిపడ. ఇక తయారు చేసే విధానం అయితే మినప్పప్పు, బియ్యం 4 గంటల పాటు నానబెట్టాలి. నానిన తర్వాత సరిపడా నీటితో మరీ గట్టిగాను మరీ పల్చగాను కాకుండా పూర్ణాల కోసం రుబ్బినట్లు మెత్తగా రుబ్బాలి. ఓ మందపాటి గిన్నెలో కొబ్బరి తురుము, బెల్లం తురుము వేసి సన్నని మంట మీద కలుపుతూ ఉడికించాలి. ఈ మిశ్రమం దగ్గరగా అయ్యాక కొంచెం యాలకుల పొడి వేసి దించేయాలి. చల్లారాక

లాగా చిన్న చిన్న ఉండలుగా చేసి పక్కన ఉంచాలి. వీటిని రుబ్బిన పిండి మిశ్రమంలో ముంచి పూర్ణల్లో వేయించి తీసేయాలి. అంతే అండి, మన స్పెషల్ డిష్ విత్ కొబ్బరి అయితే రెడీ అయిపోయింది. ఓకే లిజనర్స్, విన్నారు కదా, ఈరోజు మనం చాలా విషయాల గురించి తెలుసుకుందాం. మళ్ళీ తిరిగి రే ప్రసారమయ్యే మహిళలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ స్టే ట్యూన్డ్ రేడియో విష్ణు 90.4. ఇది విజ్ఞాన వికాస వినోదాల సంగమం. సైనింగ్ ఆఫ్ మీ ఆర్జే పల్లవి.

0: ఎంటర్ప్రైజెస్, అమెరాన్ మరియు లుమినస్ ఈ రెండు బ్రాండ్స్ కి ఆథరైజ్డ్ షోరూమ్. వెన్నెల ఎంటర్ప్రైజెస్ లో బైక్ బ్యాటరీ నుండి బెంచ్ కార్ బ్యాటరీ వరకు, ఇంటికి కావాల్సిన హోమ్ ఇన్వర్టర్ నుండి ఆన్లైన్ యూపీఎస్ వరకు, షోరూమ్స్ కి, హాస్పిటల్స్ కి, అపార్ట్మెంట్స్ కి కావాల్సిన హైయర్ కేబీ యూపీఎస్ మా వద్ద లభించును. ప్రధానమంత్రి మోడీ గారిచే ప్రవేశపెట్టబడిన సబ్సిడీతో లుమినస్ ఆన్ గ్రిడ్ సోలార్ ఇన్స్టాలేషన్ చేయబడును. వివరాలకై సంప్రదించండి వెన్నెల ఎంటర్ప్రైజెస్, ఆపోజిట్ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9989838444.
1: We are the sounds of the streets.

0: FM 90.4.
1: హలో లిసినర్స్, వెల్కమ్ టు ఆయుష్మాన్ భవ. మీరు వింటున్నారు రేడియో ఇష్ను 90.4. ఇది విజ్ఞాన వికాస వినోదాల సంగమం. నేను మీ ఆర్జే ఉదయ. లిసినర్స్, మరి నిన్నటి ఆయుష్మాన్ భవలో యోగ

నిద్ర గురించి కొన్ని విషయాలైతే తెలుసుకున్నాం కదా, మరి ఈ రోజు యోగ నిద్ర గురించి మరిన్ని విషయాలైతే తెలుసుకుందాం. యోగ నిద్రకు అనువైన సమయాలు ఉదయం, సాయంత్రం. యోగా తర్వాత వ్యాయామం ముగిసాక కొంత సమయాన్ని కేటాయించినా పర్వాలేదు. అలా అని సుష్టిగా భోంచేశాక యోగ నిద్రకు పూనుకోవడము సరికాదు. అప్పుడు యోగం ఎగిరిపోయి నిద్ర మిగులుతుంది. ఆరు బయటో హాల్లోనో కాకుండా విడిగా ఉన్న గది అయితే మేలు. గాలికి గంధం పూసినట్లు కాసంత ఎయిర్ ఫ్రెషనర్ చిలకరించొచ్చు. మంద్రంగా సంగీతం వినిపిస్తున్నా బాగానే ఉంటుంది. ఎన్ని ఏర్పాట్లు చేసుకున్నా అవన్నీ మనల్ని బాహ్య పరిస్థితుల నుంచి అంతర్యాత్రకు సిద్ధం చేసేటట్టుగా ఉండాలి, కానీ మనసును దారి తప్పించకూడదు. విశ్రాంతిగా శవాసనంలో పడుకోవాలి. ఒంట్లోని అన్ని భాగాలు దానికదే స్వతంత్రంగా సేద తీరాలి. అరచేతులు ఆకాశాన్ని చూస్తున్నట్లుగా ఉండాలి. ఏ ఒక్క భాగం మీద ప్రత్యేకించి ఒత్తిడి ఉండకూడదు. వస్త్రధారణ అసౌకర్యంగా అనిపించకూడదు. బలవంతంగా రెప్ప వాలుస్తున్నట్లు కాకుండా ప్రశాంతంగా కళ్ళు మూసుకోవాలి. యోగ నిద్ర పూర్తయ్యేదాకా శరీరంలో పెద్దగా కదలికలు ఉండకూడదు. యోగ నిద్రలో తొలి అడుగుగా శరీరం లోపలి నుంచి, ఇంట్లోంచి, వీధిలో నుంచి స్పష్టంగానో అస్పష్టంగానో వినిపిస్తున్న శబ్దాల్ని గమనించాలి. ఆ శబ్దాలే మనకు కావాలి. వాటి మూలాలు, కారణాలు అక్కర్లేదు. అలా అని ఒకే శబ్దాన్ని పట్టుకు వేలాడకూడదు. ఒకటి కాగానే మరొకటి, మరొకటి కాగానే ఇంకొకటి. దగ్గర, దూరం, ఇంకాస్త దూరం, మరి కాస్త దూరం. ఈ సాధన వల్ల మనసు అలిసిపోతుంది. బాహ్య విషయాల మీద ఆసక్తిని కోల్పోతుంది. లోపలి యాత్ర ప్రారంభించడానికి ఇదో పచ్చజెండా. ఈ స్థితే అంతర్మౌనం. సో లిస్నర్స్, మరి దీని గురించి మరిన్ని విషయాలు తెలుసుకునే ముందు ఒక చక్కటి పాట ప్లే అవుతుంది, విని ఆనందించండి.

0: సత్యశ్రీ కంప్యూటర్స్ మా వద్ద అన్ని రకముల ల్యాప్టాప్స్ డెస్క్టాప్స్ మరియు యాక్సెసరీస్ లభించును. చిప్ లెవెల్ సర్వీసింగ్ మరియు ల్యాప్టాప్ బాడీ ఫ్యాబ్రికేషన్ మా ప్రత్యేకత. రీపబ్లిష్డ్ ల్యాప్టాప్స్ అండ్ డెస్క్టాప్స్ సేల్స్ చేయబడును. స్టూడెంట్ ఐడి కార్డు ఉంటే ల్యాప్టాప్ యాక్సెసరీస్ పై 10% డిస్కౌంట్ లభించును. సంప్రదించండి సత్యశ్రీ కంప్యూటర్స్ ఆపోజిట్ వేణుగోపాల్ స్వామి టెంపుల్ సండే మార్కెట్ భీమవరం. కాంటాక్ట్ 9703334116 9703331022.
1: చెవి పోట, ముక్కు దిబ్బడ, గొంతు సమస్య.
0: చిన్న పిల్లల నుండి పెద్దల వరకు చెవి ముక్కు గొంతు సమస్యలకు వన్ స్టాప్ సొల్యూషన్ ఆదిత్య ఇఎన్టి కేర్ భీమవరం.
1: ప్రముఖ ఇఎన్టి సర్జన్ డాక్టర్ రామకృష్ణ గారిచే ఎండోస్కోప్ సహాయంతో చెవి ముక్కు గొంతు సమస్యలతో పాటు
0: వెర్టిగో, టెనిటస్, అలర్జీ, సైనసైటిస్, స్లీప్ అప్నియా వంటి వాటికి ఆధునిక చికిత్సలు అందించబడును. పెద్ద కోతలు లేకుండా హై డెఫినిషన్ ఎండోస్కోప్ సహాయంతో చెవి సమస్యలకు ఖచ్చితమైన చికిత్స.
1: ఆదిత్య ఇఎన్టి కేర్, స్పందన హాస్పిటల్ బిల్డింగ్, జేపీ రోడ్, భీమవరం.
0: మీరు ఎక్కడికి వెళ్తున్నారు, ఏం తింటున్నారు, ప్రతిదీ సోషల్ మీడియాలో పెట్టకండి. మీ వ్యక్తిగత సమాచారం సైబర్ నేరగాళ్లకు అస్త్రం కావచ్చు.
2: వెల్కమ్ బ్యాక్ టు ఆయుష్మాన్ భవ. క్రమం క్రమంగా మనసును ధ్యాన మార్గంలోకి తీసుకెళ్లాలి. అంటే ఏ ఆలోచనని ప్రయత్న పూర్వకంగా లోపలికి తీసుకోకూడదు, ఉద్దేశపూర్వకంగా కొనసాగించకూడదు, బలవంతంగా తొక్కిపెట్టను కూడదు. వచ్చే ఆలోచనలు వస్తూ ఉంటాయి, వెళ్లే ఆలోచనలు వెళ్తూ ఉంటాయి. సినిమా థియేటర్లో ప్రేక్షకుడిలా గమనిస్తూ ఉండడమే. పూల మొక్కల చుట్టూ చక్కర్లు కొట్టి తుర్రున ఎగిరిపోయే సీతాకోక చిలుకల్లా కాసేపటికి అవే కనుమరుగైపోతాయి. ఈ సాధన ద్వారా ఏం ఆలోచించాలో, ఏం ఆలోచించకూడదో, ఆలోచిస్తే ఎంత మోతాదులో ఆలోచించాలో, ఎప్పుడు ఆలోచించాలో కూడా మనమే నిర్ణయించుకునే శక్తి అలవడుతుంది. ఈ దశలో శ్వాస మీద ధ్యాస చాలా ముఖ్యం. గాలి లోపలికెళ్తున్న మార్గాన్ని, బయటకొస్తున్న తీరును పరిశీలిస్తూ ఉండాలి. ఆ సమయంలో శరీరంలోని వివిధ భాగాల్లో కలిగే స్పందనల్ని గమనించాలి. నేను పవిత్రతను లోపలికి తీసుకుంటున్నాను, అపవిత్రతను వదిలిపెడుతున్నాను. నేను బలాన్ని తీసుకుంటున్నాను, బలహీనతను వదిలిపెడుతున్నాను. నేను ప్రశాంతతని తీసుకుంటున్నాను, అశాంతిని వదిలిపెడుతున్నాను. నేను స్వేచ్ఛను తీసుకుంటున్నాను, బంధనాల్ని వదిలిపెడుతున్నాను అన్న భావన కలగాలంటారు స్వామి యతీశ్వరానంద. సో లిసనర్స్, మరి ఈ యోగ నిద్ర గురించి మరిన్ని విషయాలు తెలుసుకునే ముందు ఒక బ్యూటిఫుల్ సాంగ్ ప్లే అవుతుంది, దీన్ని ఆనందించండి.

0: ఇన్నోవేషన్ షాపింగ్ మాల్వారి సమ్మర్ కూల్ కూల్ ఆఫర్లు. ఇన్నోవేషన్ నందు ఓ జనరల్, మిట్సుబిషి, డైకిన్, ఎల్జి, సామ్సంగ్, లాయిడ్, బ్లూ స్టార్, వోల్టాస్ మొదలగు ప్రముఖ కంపెనీల ఏసీలపై అద్భుతమైన ఆఫర్స్ మరియు క్రెడిట్ కార్డ్స్ పై ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ కలదు. 0% నో కాస్ట్ ఈఎంఐ వంటి ఆఫర్స్ తో మీకు ఆహ్వానం పలుకుతోంది ఇన్నోవేషన్ షాపింగ్ మాల్, ఆపోజిట్ శ్రీదేవి హోటల్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9849124000.
1: వెల్కమ్ బ్యాక్ టు ఆయుష్మాన్ భవ. శరీరానికి ఆత్మ లాంటిది, యోగ నిద్రకు సంకల్పం, ఇష్ట కామ్యార్థ సిద్ధ్యర్థ అనో ఇంకోలానో పూజలకు వ్రతాలకు ముందు పురోహితుడు సంకల్పం చెప్పిస్తాడు. గొప్ప స్థానానికి ఎదగాలి, చరిత్రలో నిలిచిపోయే ఆవిష్కరణ చేయాలి, పరిపూర్ణ ఆరోగ్యాన్ని సాధించాలి, ఇలాంటివే ఇంకేవైనా కావచ్చు. యోగ నిద్రలో మనం చెప్పుకునే సంకల్పం సాధ్యమైనంత పాజిటివ్గా ఉండాలి, సాధించగలిగేదై ఉండాలి, సంక్షిప్తంగా సూటిగా ఉండాలి. సంకల్పం అనేది మనకు మనం చెప్పుకునే ప్రతిజ్ఞ, మనకు మనం చేసుకునే వాగ్దానం. కొత్త సంవత్సర తీర్మానాలు రాసుకున్నప్పుడో, జీవిత భాగస్వామికో, తల్లిదండ్రులకో ఫలానా పని తప్పకుండా చేస్తాననో, అసలు చెయ్యననో అన్యమనస్కరంగా మాటిస్తున్నప్పుడు అంతరాత్మ ప్రభావం తక్కువగా ఉంటుంది. యోగ నిద్రలో అలా కాదు, ఆ సమయానికి మనలో నెగిటివ్ శక్తులు ఒత్తిడి నామమాత్రం. కాబట్టే ఆ సంకల్పనకు చాలా శక్తి ఉంటుందంటారు స్వామి రామ. సూక్ష్మ రూపాన్ని ధరించి తల నుంచి పాదాల దాకా శరీరంలోని ప్రతి అవయవాన్ని పలకరించి పరామర్శించి వచ్చే అవకాశమే ఉంటే ఎలా ఉంటుంది? నిజానికి బ్రతుకు పరుగులో పడి మన శరీరాన్ని మనం పూర్తిగా నిర్లక్ష్యం చేస్తున్నా. కమ్మని భోజనాన్ని ముద్దలుగా కలిపి పెట్టే అరచేతిని ఎప్పుడైనా ప్రేమగా స్పర్శించామా? మన భారాన్ని అలవోకగా మోసే పాదాలకి ఏ రోజైనా కృతజ్ఞత చెప్పామా? మన మొహానికో ప్రత్యేకతను తెచ్చిపెట్టిన చక్కని నాసికాన్ని ఒక్కసారైనా హృదయపూర్వకంగా ప్రశంసించామా? లేదు కదా. యోగ నిద్ర మనకు అవకాశాన్ని ఇస్తుంది. ఇదో మానసికమైన పరామర్శ. కుడికాలి చిటికిన వేలు, నాలుగో వేలు, మధ్య వేలు, రెండో వేలు, బొటన వేలు, కాలు, మోకాలు, తొడ, ఆ తర్వాత ఎడమ కాలి చిటికిన వేలు, ఆ తర్వాత ఉదరం, ఆ తర్వాత తల, ఒక్కో భాగం మీద మనోదృష్టి సారిస్తూ ముందుకు వెళ్తాం. చివర్లో మొత్తంగా శరీరం మీద. ఒక్కో మజిలీ పూర్తవుతున్న కొద్దీ వివిధ భాగాల్లో పేరుకుపోయిన ఒత్తిడి తొలగిపోతున్న భావన కలుగుతుంది. సో లిజనర్స్, మరి ఇదండి ఈనాటి ఆయుష్మాన్ భవ కార్యక్రమం. తిరిగి ప్రసారమయ్యే ఆయుష్మాన్ భవలో యోగ నిద్ర గురించి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. అంతవరకు వినండి, వింటూనే ఉండండి రేడియో విష్ణు 90.4. సైనింగ్ ఆఫ్, నేను మీ ఆర్జే ఉదయ.

డాక్టర్ సంజీవ్ హోమియో కేర్ జర్మనీ స్విట్జర్లాండ్ అండ్ హై క్వాలిటీ హోమియో మెడిసిన్ తో చికిత్స చేస్తున్న ఏకైక హోమియో హాస్పిటల్ మన డాక్టర్ సంజీవ్ హోమియో కేర్ డాక్టర్ సత్య సంజీవ్ చిక్కం ఎండి హోమియో ఇన్ఫెర్టిలిటీ పైల్స్ ఫిషర్ కిడ్నీలో రాళ్లు స్త్రీలలో ఫైబ్రాయిడ్స్ పీసీబోడీ ఓవరీ ట్యూమర్స్ ఫిట్స్ పక్షవాతం డయాబెటీస్ థైరాయిడ్ స్పాండిలైటిస్ హెయిర్ ఫాల్ మొటిమలు సోరియాసిస్ బొల్లి లివర్ కిడ్నీ సమస్యలు గాల్ స్టోన్స్ గ్యాస్ట్రిక్ అన్ని దీర్ఘకాలిక వ్యాధులకు 100% ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ట్రీట్మెంట్ చేయబడును. హెడ్ ఆఫీస్ అడ్రస్ గ్రౌండ్ ఫ్లోర్ ఎస్ఆర్ రాజు బిల్డింగ్ టౌన్ రైల్వే స్టేషన్ రోడ్ జ్ఞానాంద కంటి ఆసుపత్రి ఎదురుగా భీమవరం 2 కాంటాక్ట్ 9494565858.

సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజ ఆదరేజ్ షోరూం, భీమవరం. ప్రముఖ కంపెనీల కూలర్స్, ఫ్యాన్స్, మిక్సీలు, గ్రైండర్లు, రైస్ కుక్కర్లు, వాటర్ హీటర్లు, హోమ్ థియేటర్ స్పీకర్స్, స్టెఫ్లేజర్స్, ఐరన్ బాక్స్, గ్యాస్ స్టవ్స్, అహుజ కంపెనీ సౌండ్ సిస్టమ్స్ లభించును. ఎలక్ట్రికల్ గూడ్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ స్పేర్ పార్ట్స్ సేల్స్ అండ్ సర్వీస్ చేయబడును. విచేయండి సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజ ఆదరేజ్ షోరూం, పోలీస్ బొమ్మ సెంటర్, పీపీ రోడ్, భీమవరం. సెల్ 9866742558. సైబర్ నెరగాళ్లు స్మార్ట్ కావచ్చు, కానీ మీరంతకంటే అప్రమత్తంగా ఉండాలి. అవగాహనే అసలైన రక్షణ.

0: இது விஷ்ணு எஃப்எம் 90.4.
1: బెండకాయ పండించడం మరియు నిల్వ చేయడం. బెండకాయ ప్రపంచవ్యాప్తంగా మానవ ఆహారంగా వాడతారు. బెండకాయ ఐరన్, విటమిన్ సి మరియు అధిక పోషక విలువలు కలిగి గర్భిణీ స్త్రీలకు చాలా మేలు చేస్తుంది. బెండకాయ పంట అన్ని కాలాల్లో అధిక లాభాన్ని ఇస్తుంది. కానీ పంట నిల్వ చేసే పద్ధతులు సరిగా లేకపోవడం వలన ఎక్కువ కాలం నిల్వ చేయలేకపోతున్నారు. దానివలన బెండకాయ పండించే వారికి నష్టాలు వస్తున్నాయి. ఇప్పుడు మనం దక్షిణ మాలి వ్యవసాయదారుల నుంచి బెండకాయని పండించడం మరియు నిల్వ చేయడం ఎలా అని నేర్చుకుందాం. బెండకాయని నాటిన తర్వాత 7 నుండి 10 వారాల్లో పంట చేతికొస్తుంది. బెండకాయ పూర్తిగా ముదరక ముందే పంటని సేకరిస్తారు.
2: లేదా బెండకాయలో ఉండే గుజ్జు పదార్థం జిగురువలే ఉంటుంది. స్త్రీలు దీన్ని ఎక్కువగా ఇష్టపడతారు. కనుక మనం దీన్ని మార్కెట్లో విక్రయించినప్పుడు కొనుగోలుదారులు లేత బెండకాయల్ని ఎక్కువగా తీసుకుని ముదిరిన బెండకాయల్ని వదిలేస్తారు, వాటిని కొనరు.
1: బెండకాయల్ని చేతితో పట్టుకొని చూసి ముదిరినవి వదిలేసి వంటకి వీలుగా ఉన్నవి చూసుకోవాలి.
2: పంట పండిన తర్వాత పొలంలోకి వెళ్లి చూసినప్పుడు బెండకాయల్ని చేతితో పట్టుకున్నప్పుడు మొదలు ముదిరిగా ఉండి చివర మెత్తగా ఉన్నా కోత ఆలస్యమైనట్లే, మొత్తం కాయ మెత్తగా ఉంటే పంట సిద్ధమైనట్లే.
3: బెండకాయ లేతగా ఉందా లేదా అని చూడడానికి పైకుసును విరగొడితే తెలుస్తుంది. అది తేలిగ్గా విరిగితే లేతది, విరగకపోతే ముదిరిందని తెలుస్తుంది.
1: మెత్తని బెండకాయల్ని 2 రోజులకు ఒకసారి పరిశీలించాలి. ముదరక ముందే సేకరించాలి. అతి చిన్నగా ఉన్నవి తర్వాత పంట కోసం వదిలేయాలి. బెండకాయల్ని ఎక్కువ కాలం నిర్లక్ష్యం చేస్తే అవి ముదిరి పీచులాగా మారిపోతాయి.
2: లేత బెండకాయల్ని నీళ్లు ఆరేయడానికి సులభంగా ఉంటాయి. కానీ ముదిరిన బెండకాయల్ని ఎండలో ఆరేయక తప్పదు, నీడలో ఆరేయడం కుదరదు. కనుక అవి తినడానికి పనికిరావు.
1: ఒకవేళ ముదిరిన బెండ

0: కాయల్ని అలాగే చెట్ల పైన వదిలేస్తే అవి చెట్టు నుండి బలాన్ని తీసుకుని కొత్త కాపుని తగ్గిస్తాయి. కొత్త కాపు పూర్తిగా నిలిచిపోవచ్చు. ఎల్లప్పుడూ పంటని కత్తితోనే కొయ్యాలి. బెండకాయల్ని అరిచేతులతో తెంపకూడదు. దానివల్ల చెట్టుకి హాని జరిగి పంట ఉత్పత్తి సామర్థ్యం తగ్గిపోవచ్చు. చెట్టు త్వరగా చనిపోవచ్చు. కాయలు కూడా కుళ్ళిపోవచ్చు.
1: బెండకాయ పంటని కత్తితో కోయడానికి గల కారణం ఏంటంటే, పంటని చేత్తో కోయడం వల్ల చెట్టుకి హాని జరగచ్చు, లేదా చెట్టు మొత్తం పైకి ఊడి రావచ్చు. అప్పుడు పంట దిగుబడి తగ్గిపోవచ్చు.
0: పదునైన చాకుతో చెట్టు కాండం మొదలు పట్టుకుని బెండకాయని జాగ్రత్తగా కొయ్యాలి. దీనివల్ల చెట్టు 6 నెలల వరకు కాపుని ఇవ్వగలదు. తద్వారా చెట్టుకి అంటువ్యాధులు కూడా సోకవు.
2: చేత్తో కోయబడిన బెండకాయ చెట్టు 4 పంటల కన్నా ఎక్కువ ఇవ్వలేదు. కత్తితో కోయబడిన చెట్టు ఎక్కువ కాలం అధిక దిగుబడిని ఇవ్వగలదు.
0: అలా కోసిన పంటని శుభ్రమైన వెదురు బుట్టలో భద్రపరుచుకోవాలి. అప్పుడు అవి పాడవకుండా మరియు కుళ్ళిపోకుండా ఉంటాయి. ప్లాస్టిక్ సంచులని ఎప్పుడూ వాడకూడదు. అవి ఎక్కువ ఉష్ణోగ్రతని పుట్టిస్తాయి. లేత బెండకాయ పంటకి ఎక్కువ గాలి ఉండాలి. ఇప్పుడు సేకరించిన బెండకాయ పంటని ఒక పెద్ద బుట్టలో లేదా కార్డ్బోర్డ్ పెట్టెలో కానీ ఒక పద్ధతిలో అమర్చి పైన తడిబట్టని కప్పాలి. దీనివల్ల బెండకాయలకు తేమ తగిలి రోజంతా పాడవకుండా ఉంటాయి. పంట రవాణా సమయంలో జాగ్రత్త వహించాలి. కాయలు ముక్కలైనా నలిగినా తొందరగా పాడవుతాయి. ఎక్కువ కాలం నిల్వ ఉండవు. తాజా బెండకాయల్ని 3 వారాల వరకు ఫ్రిడ్జ్లో పాడవకుండా ఉంచవచ్చు. డెసర్ట్ ఫ్రిడ్జ్లో 2 మట్టి పాత్రలు ఒక్కదానిలో ఒకటి ఉంచి ఇసుకతో వేరు చేయబడతాయి.
2: పంట నిల్వకు స్థానిక ఫ్రిడ్జ్ ఉపయోగకరంగా ఉంటుంది. ఎందుకంటే మనం పెద్ద మొత్తంలో పంట పండిస్తే వాటిని విక్రయించలేము. కానీ విక్రయించలేకపోతే స్థానిక ఫ్రిడ్జ్ లో 2-3 వారాలు పాడవకుండా నిల్వ చేయవచ్చు.
0: చిన్న కూజాలో శుభ్రమైన పొడి బెండకాయలు ఉంచండి. 2 చిన్న జాడీలను వేరు చేసే ఇసుకకు కనీసం రోజుకు ఒక్కసారైనా నీళ్లు పోసి తడిగుడ్డతో కప్పండి. ఇసుక మరియు తడిగుడ్డ జార్ లోపల బెండకాయపై తేమను ఉంచడంలో సహాయపడతాయి. ఫ్రిడ్జ్ను నీడలో ఉంచండి. పాత్రలో తేమ ఉన్నంతకాలం పంట తాజాగా ఉంటుంది. ఇసుకని 6 నెలలకి ఒకసారి మార్చడం ద్వారా దాని సామర్థ్యం పెరుగుతుంది. డెసర్ట్ ఫ్రిడ్జ్లో 3 వారాల వరకు పంటని పాడవకుండా ఉంచవచ్చు. ఫ్రిడ్జ్ తెరిచి అవసరం మేరకు బెండకాయల్ని తీసుకుని మళ్లీ దాన్ని మూసేయాలి. కొత్త పంటని కూడా మళ్లీ అందులో పెట్టుకోవచ్చు. మీరు తాజా బెండకాయల్ని బుట్ట సహకారంతో కూడా భద్రపరచవచ్చు. సదన్ వాలిలో వ్యవసాయదారులు సహజంగా కలపతో చేసిన బుట్టలలో లేదా గడ్డితో చేసిన బుట్టలలో పంటని భద్రపరుస్తారు. బెండకాయల్ని బుట్టల్లో పెట్టి గోనె సంచులతో కానీ కాటన్ బట్టతో కానీ కప్పాలి. నీడలో గాలి వెలుతురు ఉన్న చోట జాగ్రత్తగా పెట్టుకోవాలి. ఎండ తగలనివ్వకూడదు.
1: ఈ విధంగా బెండకాయ పంటని భద్రపరచడం వల్ల తాజాగా ఉంటాయి, త్వరగా పాడుకావు.
0: ఎండబెట్టడం అనేది మరొక నిల్వ చేయు విధానం. ఒక పెద్ద పాత్రలో బెండకాయల్ని వేసి నీటితో శుభ్రంగా కడగండి. దానివల్ల వాటిపై అంటిన దుమ్ము పోతుంది. చాకుతోటి బెండకాయల్ని 1 సెంటీమీటర్కి తక్కువ కాకుండా ముక్కలుగా కొయ్యండి. ఎంత చిన్న ముక్కలు అయితే అంత త్వరగా ఎండుతాయి. బెండకాయల్ని ఒక ఎత్తైన బల్లపైన కానీ, ఒక చేప పైన కానీ, పొడి బట్ట పైన కానీ నీడలో 5 నుంచి 7 రోజుల వరకు ఆరబెట్టండి. ఎత్తైన బల్ల ఉపయోగించడం ద్వారా దుమ్ము తూళి నుండి మనం పంటని కాపాడవచ్చు. మరియు నీడలో ఆరబెట్టడం వల్ల వాటి రంగు మారకుండా బాగా ఎండుతాయి.
1: బెండకాయ ఎండినప్పుడు అది కొంచెం కుదించుకుపోతుంది. మరియు వాటిని మనం చేత్తో పట్టుకున్నప్పుడు అది గలగలా అని శబ్దం వస్తుంది. అది పూర్తిగా ఎండినట్లు మనకు అర్థమవుతుంది.
2: బెండకాయ విత్తనాలు కింద పడి విడిపోయినప్పుడు, వాటి ముక్కలు కుదించి చిన్నవైనప్పుడు అవి ఎండినట్లు అర్థమవుతాయి. కానీ మీరు తొందరపడి వాటిని పూర్తిగా ఎండనివ్వకుండా సేకరించి నిల్వ చేస్తే పూజ పడతాయి. మీరు వాటిని పూర్తిగా నీడలో ఆరేసి నిల్వ చేస్తే తాజాగా ఉంటాయి.
0: చాకుతో బెండకాయల్ని ముక్కలుగా చేసి నీడలో నిల్వ చేయడం వల్ల సంవత్సరం వరకు రంగు మారకుండా పోషకాలతో సహా నిల్వ చేయవచ్చు. ఇప్పుడు మనం నేర్చుకున్నది నెమరి వేసుకుందాం. బెండకాయ విటమిన్ సి మరియు ఐరన్ సమృద్ధిగా కలది. బెండకాయల్ని ముదరకుండా పీచులాగా మారకముందే పంటను కోసేయాలి. పంటని చాకుతో ప్రతి 2 రోజులకు ఒకసారి చెట్టు తెగకుండా, కాపు పాడవకుండా జాగ్రత్తగా కోసి నిల్వ చేసుకోవాలి. దానివలన పంట 6 నెలల వరకు పొడిగించబడుతుంది. లేత బెండకాయ పిందెలను తర్వాత కాపు కోసం ఉంచుకోవాలి. గాలి వెలుతురు ఉన్న బుట్టలో సేకరించిన బెండకాయల్ని నీడలో ఆరబెట్టుకోవాలి. బెండకాయల్ని బుట్టలో పెట్టి తడిబట్టను కప్పడం వలన 1 వారం రోజుల వరకు తాజాగా ఉంటాయి. బెండకాయల్ని

3 వారాల వరకు తాజాగా ఉంచడం కోసం డెసర్ట్ ఫ్రిడ్జ్ని వాడాలి. రోజుకొక్కసారి నీళ్లు జల్లాలి. బెండకాయల్ని సెంటీమీటర్ తగ్గకుండా కోసి నీడలో ఆరబెట్టడం వలన సంవత్సరం వరకు వాటి పోషకాలను రంగుని కోల్పోకుండా జాగ్రత్త పరచవచ్చు. ఎంతకాలం మనం బెండకాయల్ని జాగ్రత్త పరుస్తామో అంతకాలం వరకు మనం డబ్బుని సంపాదించుకోవచ్చు.

పిల్లలు మరియు నవజాత శిశు వైద్యులు మన భీమవరం వాస్తవ్యులు డాక్టర్ బి మోజెస్ ఎంబీబీఎస్ ఎండి పీడియాట్రిక్స్. జ్వరం, జలుబు, దగ్గు, ఆయాసం, డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్, ఫిట్స్, చర్మ సమస్యలు, విరోచనాలు, ఎదుగుదల లోపాలు లాంటి వ్యాధులకు అత్యున్నత చికిత్స అందించబడును. అన్ని రకాల టీకాలు వేయబడును. మా దగ్గర సెంట్రల్ ఆక్సిజన్, నెబులైజర్, మల్టీపారా మానిటర్స్, ఫోటోథెరపీ కలవు. డాక్టర్ గారు అన్ని వేళలా 24 గంటలు అందుబాటులో ఉంటారు. సంప్రదించండి చందమామ పిల్లల వైద్యశాల, వీరమ్మ పార్క్ ఎదురుగా, భీమవరం 1. సెల్ నంబర్ 6304327391.

0: బ్యాంక్ ఆఫ్ బరోడా భీమవరం
1: మీ సొంత ఇంటికలను సాకారం చేసుకోండి.
0: బ్యాంక్ ఆఫ్ బరోడా ద్వారా హోమ్ లోన్స్, కార్ లోన్స్, ఎడ్యుకేషనల్ లోన్స్,
1: హోమ్ లోన్స్ పై అతి తక్కువ వడ్డీ రేటు 7.45% నుండి ప్రారంభం.
0: ఎటువంటి ప్రాసెసింగ్ ఛార్జీలు లేకుండా 3 లక్షల రూపాయల వరకు అతి తక్కువ వడ్డీకే గోల్డ్ లోన్ సదుపాయం.
1: 1 గ్రాము బంగారానికి 10,000 రూపాయల వరకు ఇవ్వబడను.
0: బ్యాంక్ ఆఫ్ బరోడా గోల్డ్ అండ్ గోల్డ్ డిపాజిట్ స్కీమ్. ఫిక్స్డ్ డిపాజిట్స్ పై 555 రోజులకు 6.75% వడ్డీ.
1: సీనియర్ సిటిజన్స్ కి 7.25% వడ్డీ.
0: ట్రస్టెడ్ లెగసీ, స్ట్రాంగర్ ఫ్యూచర్.
1: బ్యాంక్ ఆఫ్ బరోడా ఫస్ట్ ఫ్లోర్ నాగరాజమాల్ ఆపోజిట్ అక్షర స్పెషాలిటీ హాస్పిటల్, జేపీ రోడ్, చిన్నమిరం, భీమవరం.
0: ఫోన్ 0818162234545.

0: మరి మలయాళంలో
1: ఎరివ్.
0: ఓహో, ఇది తీపి మీ భాషలో
1: మధురం.
0: మరి చేదు చేదు చేదు చేదు.

0: పెదాలనేమంటారు?
1: చుండు.
0: నడుముని?
1: ఇటుప్పు.
0: నా పెదాలతో నీ నడుము మీద ఇలా చేస్తే ఏమంటారు?
1: ఆశ దోష అమ్ముమండి మీష.
0: చెప్పమంటుంటే
1: చెప్పనా?

ఎంటర్ప్రైజెస్, అమెరాన్ మరియు లుమినస్ ఈ రెండు బ్రాండ్స్ కి ఆథరైజ్డ్ షోరూమ్. వెన్నెల ఎంటర్ప్రైజెస్ లో బైక్ బ్యాటరీ నుండి బెంచ్ కార్ బ్యాటరీ వరకు, ఇంటికి కావాల్సిన హోమ్ ఇన్వర్టర్ నుండి ఆన్లైన్ యూపీఎస్ వరకు, షోరూమ్స్ కి, హాస్పిటల్స్ కి, అపార్ట్మెంట్స్ కి కావాల్సిన హైయర్ కేబీ యూపీఎస్ మా వద్ద లభించును. ప్రధానమంత్రి మోడీ గారిచే ప్రవేశపెట్టబడిన సబ్సిడీతో లుమినస్ ఆన్ గ్రిడ్ సోలార్ ఇన్స్టాలేషన్ చేయబడును. వివరాలకై సంప్రదించండి వెన్నెల ఎంటర్ప్రైజెస్, ఆపోజిట్ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9989838444.

0: గత 19 సంవత్సరములుగా అత్యంత నాణ్యమైన దంత వైద్యాలకి చిరునామాగా నిలిచి సమాజానికి విశిష్టమైన దంత వైద్య సేవలు అందిస్తున్న విష్ణు దంత వైద్య కళాశాల యందు మీ సౌకర్యం కొరకు పనిచేయు వేళలు పొడిగించడమైనది. సోమవారం నుండి శనివారం వరకు 8:30 నుండి 7:30 వరకు, ఆదివారం మరియు ఇతర సెలవు దినముల్లో 9:00 నుండి 1:00 వరకు వైద్య సేవలు అందించబడును. మా వద్ద పళ్లు శుభ్రపరచుట, పిప్పిపళ్లకు ఫిల్లింగ్స్ పెట్టుట, పిప్పిపళ్లను తీసివేయుట, రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేయుట, క్లిప్ ట్రీట్మెంట్ చేయుట, కట్టుడు పళ్లు కట్టుట, ఇంప్లాంట్ వేయుట, చిగుళ్ల శస్త్రచికిత్స చేయుట, ముఖ, నోటి, దవడ శస్త్రచికిత్సలు చేయుట, డెంటల్ సిటీ స్కాన్లు తీయుట, పిల్లలకు మరియు వృద్ధులకు ప్రత్యేక దంత వైద్య సేవలు అందించబడును.
1: శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్ భీమవరం, అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అన్ని రకాల ఆర్థోపెడిక్ జాయింట్ రీప్లేస్మెంట్ సర్జరీలు మరియు సంతానం లేని వారికి IOI ల్యాబ్, నార్మల్ డెలివరీలు, లాప్రోస్కోపిక్ సర్జరీలను విజయవంతంగా నిర్వహిస్తున్న హాస్పిటల్ శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్. అంతేకాకుండా మా వద్ద ఎమర్జెన్సీ వైద్య విభాగం, పీడియాట్రిక్స్, జనరల్ సర్జరీ, యూరాలజీ మరియు నెఫ్రాలజీ విభాగం నందు డయాలసిస్ సేవలు 24 గంటలు అందుబాటులో ఉండే స్పెషలిస్ట్ డాక్టర్లు మా ప్రత్యేకత. అన్ని ఇన్సూరెన్స్ కేసులు, EHS మరియు ఆరోగ్యశ్రీ తీసుకొనబడును. సంప్రదించండి శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, భీమవరం.

0: వినాయకా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ డాక్టర్ సిబిఆర్ఎస్ గజపతిరాజు సాగిరాజు పీడిసిసి సర్జికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ లాప్రోస్కోపిక్ సర్జన్ డాక్టర్ జిఎన్ దివ్యతేజ సాగిరాజు ఎంఎస్ ఓబిజి గైనిక్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్
1: డాక్టర్ పిడిఎం స్వరూప్ ఎండి జనరల్ మెడిసిన్
0: డాక్టర్ లక్ష్మీ చందన యూరాలజిస్ట్ యూరో గైనకాలజిస్ట్ డాక్టర్ జి ఫణీంద్ర గిరినాథ్ ఎండి పీడియాట్రిక్స్
1: డాక్టర్ ఎస్ పూర్ణచంద్ ఎండి ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్ట్ ఎమర్జెన్సీ క్రిటికల్ కేర్ టీమ్
2: డాక్టర్ పి ప్రవీణ్ ఎంఎస్ ఆర్థోపెడిక్స్ డాక్టర్ మాచవరపు మహేష్ ఎంబీబీఎస్ డిఎన్బి ఎంఎస్ న్యూరో సర్జరీ బ్రెయిన్ అండ్ స్పైన్ సర్జన్ డాక్టర్ ఎన్ మాధురి ఎంబీబీఎస్ ఎంఎస్ ఎంసీహెచ్ సర్జికల్ అంకాలజీ ఎఫ్ఐ ఎంఏఎస్ క్యాన్సర్ సర్జన్
0: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ జేపీ రోడ్ భీమవరం.

ఎందరెందరో శాస్త్రజ్ఞుల పరిశోధన ఫలితాలు, వైజ్ఞానిక అంశాలను ఈనాటి మన విజ్ఞాన దర్శిని కార్యక్రమంతో మీ ముందుకు తీసుకొచ్చింది మన్నడి విష్ణు 90.4. మరి ఆ అంశాలేంటో ఈనాటి మన కార్యక్రమం ద్వారా విందామా? ఇప్పుడు కేంద్రకం గురించి తెలుసుకుందాం. జీవి మనుగడకు పునరుత్పత్తికి మూలాధారం కేంద్రకం. కేంద్రకం కేంద్రక రసంతో నిండి ఉంటుంది. అయితే దీనిలో క్రోమోసోములు ఉంటాయి. ఈ క్రోమోసోమ్లో డిఎన్ఏ ఉంటుంది. ఈ డిఎన్ఏ నిర్మాణాన్ని బట్టే ఆయా జీవుల భౌతిక వారసత్వ లక్షణాలు తరతరాలకు సంక్రమిస్తూ ఉంటాయి. ఈ డిఎన్ఏ నిర్మాణాన్ని బట్టే ఆ జీవి ఎంత ఎత్తు కలిగి ఉండాలి, ఏ రంగు కలిగి ఉండాలి, ఎలాంటి ముక్కు, ముఖం, జుట్టు, ఏ విధమైన ఆరోగ్య అనారోగ్యాలు కలిగి ఉండాలని ఉద్దేశంతో ఆ జీవి జీవిత కాలంలో ఉన్న ధర్మాలన్నీ పొందుపరచబడి ఉంటాయి. మొత్తం మీద కణంలో ఉన్న ముఖ్య నిర్మాణాలు ఇవే. అయితే ఈ జీవ కణంలోని ప్రతి నిర్మాణాన్ని పరీక్షించి చూస్తే ఆ పదార్థమంతా కొన్ని కొన్ని మూలకాల సంయోగ పదార్థమే అని తెలింది. ఇక సైటోప్లాజంలో ఒక రకమైన మూలకం అధికంగా ఉంటే మైటోకాండ్రియాలో మరో రకమైన మూలకం, కణపొరలో ఇంకొక రకమైన మూలకం, క్రోమోసోమ్లో వేరొక రకమైన మూలకం కాస్తంత అధికంగానో తక్కువగానో ఉన్నాయి. మొత్తం మీద కణం అనేది మూలకాల సంయోగ పదార్థమే అని తేలింది. ఇక మానవ ఏమున్నది ఈ దేహం? ఇది అంటే ఇది రక్తమాంసముల అస్థిపంజరం. దీనిపై ఎలరా నీ మమకారం అనే ఒక పాటను వినే ఉంటారు, అవునా? అయితే మన వేదాంతులు మానవ శరీరం అంటే మలమూత్రాలతో

కూడుకున్న రక్త మాంసముల ముద్దగా చిత్రించారు. కాని శాస్త్ర పరిశోధనలో ఈ రక్త మాంసాలతో సరిపుచ్చుకోలేక జంతు జీవకణాల్ని తీసి కాల్చి బూడిద చేసి పరీక్షలు జరిపి, నాయనా, మానవ శరీరం అంటే రక్త మాంసాల ముద్ద కాదు, 29 మూలకాల ముద్ద అని తేల్చి చెప్పేశారు. అంటే ఒక జీవకణంలో జీవ సంబంధమైన ఆంగిక పదార్థం అంటే ఆర్గానిక్ అనేది 90% ఉంటే, ఇనార్గానిక్ అంటే అనాంగిక కర్బనరహిత పదార్థం 10% ఉన్నాయని చెప్పారు. ఇక జీవకణం 70% నీటితో నిండి ఉంటుందని రుజువైంది. ఈ 29 మూలకాలు అత్యవసరమైనవి, అత్యవసరం కానివి అని మళ్ళా 2 రకాలుగా విభజించారు. మొదట అత్యవసర మూలకాలు అంటే ఏంటో తెలుసుకుందాం. ఈ అత్యవసర మూలకాలు తిరిగి 2 విధాలుగా విభజించారు. 1 మిల్లీగ్రాము కన్నా ఎక్కువగా ఉండే వాటిని స్థూల మూలకాలుగా, అంతకంటే తక్కువ పరిమాణంలోనివి సూక్ష్మ మూలకాలుగా విభజించారు. కార్బన్, హైడ్రోజన్, ఆక్సిజన్, నైట్రోజన్, సోడియం, పొటాషియం, కాల్షియం, మెగ్నీషియం, ఐరన్, ఫాస్ఫరస్, సల్ఫర్, క్లోరిన్ అనే ఈ ద్వాదశ మూలకాలు స్థూల మూలకాలుగా ఉన్నాయి. ఈ మూలకాల్లోని మొదటి 4 మూలకాలే కార్బనిక సంయోగాల్లోని ముఖ్యమైన మూలకాలు. అంటే వీటి సమ్మేళనంతో కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్లు, కొవ్వులు అనేవి ఏర్పడతాయి. ఇవే కణంలో 90% ఉండే జీవ పదార్థాలన్నమాట. ఇక సూక్ష్మ మూలకాలుగా కాపర్, జింక్, కోబాల్ట్, మాంగనీస్, మాలిబ్డినం, అయోడిన్, ఫ్లోరిన్, ఈ 9 మూలకాలు సూక్ష్మ మూలకాలు. ఇవి 7, స్థూల మూలకాలు 12. మొత్తం 19 మూలకాలు అత్యవసర మూలకాలుగా గుర్తించారు. ఇక మిగిలినవి 10 మూలకాలైన బ్రోమిన్, బోరాన్, సిలికాన్, ఆర్సెనిక్, నికెల్, అల్యూమినియం, లెడ్, టిన్, వెనడియం, టైటానియంలు అత్యవసరం కాని మూలకాలుగా చెమకట్టారు. అయితే ఏ మూలకం ఏ జీవన చర్యకు తోడ్పడుతుందో ఇప్పుడు మనకు అవసరం లేదు. కాని జీవి దేహం అంటే ఈ 29 మూలకాల సమ్మేళన రూపమే అనేది బోధపడుతుంది కదా. ఇక ఒక వ్యక్తి 145 పౌనుల బరువు ఉంటే అతని శరీరంలోని కొవ్వుతో 7 సబ్బులు, కార్బన్తో 750 డజన్ల పెన్సిళ్లు, ఇనుముతో 2 అంగుళాల పొడవు గల మేకు, గంధకంతో 40 అగ్గిపెట్టెల్లోని పుల్లలకు సరిపడా గంధకం ఇవన్నీ తయారు చేయవచ్చుట. మరి చూసారా మన శరీరంలో ఉండేటువంటి ఈ 29 మూలకాలతో ఏ విధంగా తయారు చేయవచ్చో?

0: డాక్టర్ సంజీవ్ హోమియో కేర్ జర్మనీ స్విట్జర్లాండ్ అండ్ హై క్వాలిటీ హోమియో మెడిసిన్ తో చికిత్స చేస్తున్న ఏకైక హోమియో హాస్పిటల్ మన డాక్టర్ సంజీవ్ హోమియో కేర్ డాక్టర్ సత్య సంజీవ్ చిక్కం ఎండి హోమియో ఇన్ఫెర్టిలిటీ పైల్స్ ఫిషర్ కిడ్నీలో రాళ్లు స్త్రీలలో ఫైబ్రాయిడ్స్ పిసిఓడి ఓవరీ ట్యూమర్స్ ఫిట్స్ పక్షవాతం డయాబెటీస్ థైరాయిడ్ స్పాండిలైటిస్ హెయిర్ ఫాల్ మొటిమలు సోరియాసిస్ బొల్లి లివర్ కిడ్నీ సమస్యలు గాల్ స్టోన్స్ గ్యాస్ట్రిక్ అన్ని దీర్ఘకాలిక వ్యాధులకు 100% ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ట్రీట్మెంట్ చేయబడును. హెడ్ ఆఫీస్ అడ్రస్ గ్రౌండ్ ఫ్లోర్ ఎస్ఆర్ రాజు బిల్డింగ్ టౌన్ రైల్వే స్టేషన్ రోడ్ జ్ఞానాంద కంటి ఆసుపత్రి ఎదురుగా భీమవరం 2. కాంటాక్ట్ 9494565858.
1: చెవి పోట ముక్కు దిబ్బడ గొంతు సమస్య
2: చిన్న పిల్లల నుండి పెద్దల వరకు చెవి ముక్కు గొంతు సమస్యలకు వన్ స్టాప్ సొల్యూషన్ ఆదిత్య ఈఎన్టీ కేర్ భీమవరం.
1: ప్రముఖ ఈఎన్టీ సర్జన్ డాక్టర్ రామకృష్ణ గారిచే ఎండోస్కోప్ సహాయంతో చెవి ముక్కు గొంతు సమస్యలతో పాటు
2: వెర్టిగో టెనిటస్ అలర్జీ సెరిసిటీ స్లీప్ అప్నియా వంటి వాటికి ఆధునిక చికిత్సలు అందించబడును. పెద్ద కోతలు లేకుండా హై డెఫినిషన్ ఎండోస్కోప్ సహాయంతో చెవి సమస్యలకు ఖచ్చితమైన చికిత్స.
1: ఆదిత్య ఈఎన్టీ కేర్ స్పందన హాస్పిటల్ బిల్డింగ్ జేపీ రోడ్ భీమవరం.
3: ఈనాటి విజ్ఞాన దర్శిని కార్యక్రమంలో అనేక విషయాలు తెలుసుకుంటున్నాం కదా. మరి మన శరీరంలో ఉండేటువంటి ఈ 29 మూలకాలే కార్బోహైడ్రేట్స్ అని అంటాం. అంటే పిండి పదార్థం, అంటే చక్కెర్లు అన్నమాట. ఈ కార్బోహైడ్రేట్స్ అనే పేరులోనే ఉంది దాని రహస్యమంతా. పూర్వకాలం మన దేశాన్ని జంబూ ద్వీపం అనేవాళ్ళు. జంబూ అంటే నేరేడు చెట్లు అనే అర్థం. అంటే నేరేడు చెట్ల ద్వీపం అన్నమాట. మన దేశంలో నేరేడు చెట్లు విస్తారంగా వ్యాపించి ఉంటాయని వేరే చెప్పనవసరం లేదు కదా. అలాగే ఈ కర్బనోదగాలు అనేది కూడా ఈ విధంగానే ఉంటాయి. ముందు ఈ పదాన్ని ఒక్కసారి విడగొట్టండి. కర్బనోదకం అంటే కర్బనా ప్లస్ ఉదకం అంటే కర్బనోదకం, అవునా? రెండు పదాలు కలిసి గుణసంధిక్రియ జరిగి కర్బనోదకం అయిందని తెలుగు వ్యాకరణం తెలిసిన ప్రతి వారికి తెలుసు, అవునా కదా? ఇప్పుడు మనకి కావలసిన విధంగా ఇలా విభజిద్దాం. కర్బనం అంటే కార్బన్, మరి దాని సంకేతం సి. ఉదకం అంటే నీరు, మరి దాని సాంకేతికం H2O, అవునా? ఇప్పుడు కలపండి. H2O అంటే హైడ్రోజన్ మరియు ఆక్సిజన్ కదా. అలాగే కర్బనం ప్లస్ ఉదకం. కర్బనం అంటే సి, ఉదకం అంటే నీరు, కాబట్టి H2O. సి ప్లస్ H2O ఏమవుతుంది? సి ప్లస్ H2+O అవుతుంది. ఇప్పుడు చెప్పండి, ఒక రకం చక్కెర అణువులో ఒక కార్బన్ పరమాణువు, రెండు హైడ్రోజన్ పరమాణువులు, ఒక ఆక్సిజన్ పరమాణువు 1:2:1 నిష్పత్తిని కలిగి ఉంటాయనే కదా అర్థం. ఓకే, అంటే కార్బన్ హైడ్రోజన్ ఆక్సిజన్లు 1:2:1 నిష్పత్తిలో కలిస్తే చక్కెర అనేది సృష్టించబడుతుంది. ఇలా గ్లూకోజ్, ఫ్రక్టోజ్, సుక్రోజ్, స్టార్చ్, సెల్యులోజ్ లాంటి చక్కెరలన్నింటిలోనూ వీటి నిష్పత్తి కూడా ఇలాగే ఉంటుంది. ఇక మనం తినే పంచదారలో ఇవి ఏ నిష్పత్తిలో ఉంటాయో, పశువులు తినే గడ్డిలో కూడా ఇవి అదే నిష్పత్తిలో ఉంటాయి. ఇక ఈ కార్బోహైడ్రేట్స్ లో హైడ్రో

కార్బన్ ఆక్సిజన్ల నిష్పత్తి నీటిలో ఉన్న నిష్పత్తిని పోలి ఉన్నది కాబట్టి వీటిని కార్బోహైడ్రేట్స్ అని అంటారు. తెలుగులో మనం కార్బనోదకాలు అని అంటాం. ఇందాకనే కదా మనం తెలుసుకున్నాం. కార్బోహైడ్రేట్స్ అంటే గ్రీకు భాషలో నీటితో చెమర్చిన బొగ్గులు అని అర్థం వస్తుంది. ఇక సేంద్రియ పదార్థాల్లో కొవ్వులు కూడా ముఖ్యమైనవే. అయితే ఈ మూడు మూలకాల నిష్పత్తి మాత్రం మారుతుంది. కొవ్వు పదార్థంలో కార్బనం 77% ఉంటే హైడ్రోజన్ 12% ఉంటుంది. ఇక ఆక్సిజన్ 11% ఉంటుంది. ఇక వీటి శాతాలలో ఇలా మార్పు జరిగేసరికి పిండి పదార్థాలు నూనెలుగా మారుతున్నాయి.

0: మీ కట్టడాల స్వరూపానికి మెరుగైన అనుభూతినిచ్చే టైల్స్ అంజనీ టైల్స్.
1: వినూత్నమైన రంగులు, అద్భుతమైన డిజైన్స్, అన్ని కాలాలకి అనువుగా అందరికి అందుబాటులో ఉన్నవి అంజనీ టైల్స్.
2: అద్భుతమైన నైపుణ్యాలతో టైల్స్ తయారీలో ముందంజలో ఉంది అంజనీ టైల్స్.
0: అత్యాధునిక టెక్నాలజీతో అంతర్జాతీయ ప్రమాణాలతో గ్లేజ్డ్ విట్రిఫైడ్ టైల్స్ రూపకల్పనలో అగ్రగామి సంస్థ అంజనీ టైల్స్.
2: గ్లాసీ ఫినిష్, గ్లాసీ ఫినిష్ బుక్ మ్యాచ్, 3D గ్లాసీ ఫినిష్, మ్యాట్ ఫినిష్, మ్యాట్ వుడ్ ఫినిష్, విట్రిఫైడ్ టైల్స్, అన్ని సైజులలో తయారీ మా ప్రత్యేకత.
0: డ్యూయల్ స్టెప్ క్వాలిటీ కంట్రోల్ ప్రాసెస్ తో పాటు ప్రత్యేకమైన ప్రొడక్ట్ క్వాలిటీ టీమ్ పర్యవేక్షణలో తయారైన టైల్స్ అంజనీ టైల్స్.
1: ఆహ్లాదం, ఆకర్షణీయం, అంజనీ టైల్స్ సొంతం. సత్యశ్రీ కంప్యూటర్స్, మా వద్ద అన్ని రకముల ల్యాప్టాప్స్, డెస్క్టాప్స్ మరియు యాక్సెసరీస్ లభించును. చిప్ లెవెల్ సర్వీసింగ్ మరియు ల్యాప్టాప్ బాడీ ఫ్యాబ్రికేషన్ మా ప్రత్యేకత. రీపబ్లిష్ ల్యాప్టాప్స్ అండ్ డెస్క్టాప్స్ సేల్స్ చేయబడును. స్టూడెంట్ ఐడి కార్డు ఉంటే ల్యాప్టాప్ యాక్సెసరీస్ పై 10% డిస్కౌంట్ లభించును. సంప్రదించండి సత్యశ్రీ కంప్యూటర్స్, ఆపోజిట్ వేణుగోపాల స్వామి టెంపుల్, సండే మార్కెట్, భీమవరం. కాంటాక్ట్ 9703334116 9703334122.
3: వెల్కమ్ బ్యాక్ టు విజ్ఞాన దర్శిని. లిసనర్స్, ఇనాటి విజ్ఞాన దర్శిని కార్యక్రమంలో మనం కార్బోహైడ్రేట్స్ గురించి తెలుసుకున్నాం కదా. ఇప్పుడు జీవి మనుగడకు కార్బోహైడ్రేట్స్, ఫ్యాట్స్ ఎంత ముఖ్యమో ప్రోటీన్స్ కూడా అంత ముఖ్యం. మరి అటువంటి ప్రోటీన్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ప్రోటీనెక్స్, హార్లిక్స్, వీటా, బార్న్విటా, ఓవో మాల్ట్ లాంటివి పాలతో కలిపి పిల్లలకిస్తారు. ఈ డబ్బాల మీద గ్రుడ్డు బొమ్మ వేసి కూడా ఉంటుంది, అవునా? గమనించి ఉంటారు, అంటే గ్రుడ్డులో ప్రోటీన్స్ ఎక్కువగా ఉంటాయన్నమాట. ఈ ప్రోటీన్ యొక్క సాంకేతికం C40H62O12N10. ఇప్పుడు ఒక్కసారి దీన్ని పరిశీలిస్తే మనకు ఒక విషయం తెలుస్తుంది. కార్బోహైడ్రేట్స్ లో కొవ్వుల్లో లేని ఒక మూలకం అదనంగా వాటిలో చేరింది, అది నైట్రోజన్ అన్నమాట. ప్రోటీన్ లో కార్బన్ 32%, హైడ్రోజన్ 50%, ఆక్సిజన్ 10%, నైట్రోజన్ 8% చొప్పున సంయోగం చెంది ఉంటాయి. ఇక ఈ ప్రోటీన్లు ఎమైనో ఆమ్లాలతో ఏర్పడతాయి. ఉదాహరణకు జంతువుల్లోని రక్తం, వృక్షముల్లోని పసురు, ఈ రెండు ఒకే విధమైన ప్రోటీన్స్ ను కలిగి ఉంటాయి. అంటే రక్తంలో ఉండేటువంటి హిమోగ్లోబిన్ అనేది, పసరుల్లో ఉండేటువంటి క్లోరోఫిల్ అనేది ఈ రెండు ప్రోటీన్సే. ఇక ఒక హిమోగ్లోబిన్ మాలిక్యూల్ లో కొన్ని ఎమైనో ఆమ్లాలతో పాటు ఒక ఇనుప పరమాణువు కూడా ఉంటుంది. ఇక క్లోరోఫిల్ మాలిక్యూల్లో కొన్ని ఎమైనో ఆమ్లాలతో పాటు ఒక మెగ్నీషియం పరమాణువు అనేది ఉంటుంది. మన రక్తంలో ఉన్న ఇనుమును తీసి దాని స్థానంలోనే మెగ్నీషియంని చేరిస్తే మన రక్తం అంతా పసరైపోతుందన్నమాట. అర్థమైందా? సరే, ఎమైనో ఆమ్లాలు చాలా ఉన్నాయి. ఇప్పటికి 30 రకాలు కనుక్కున్నారు. ఈ ఎమైనో ఆమ్లాల అనేక సమూహాలు ఒక గొలుసులా కలిసి ఒక ప్రోటీన్ అనేది ఏర్పడుతుంది. అయితే ప్రోటీన్ లో ఏ ఏ మూలకాలు ఉన్నాయో, ఈ అమినో ఆమ్లాలలో కూడా అవే మూల పదార్థాలు ఉన్నాయి అని అనడానికి వాటి నిర్మాణం చూస్తే తెలుస్తుంది. మరి ఆ అమినో ఆమ్లాలు ఏంటంటే గ్లైసిన్, రెండు లూసిన్. ఈ రెండింటిలోనూ ఒక సారూప్యత అంటే ఆకారంలోనూ వాటి మూలకాలలో కనిపిస్తూ ఉంటుంది. తేడా అలా వాటి నిష్పత్తుల్లోనే. అందుకే రకరకాల అమినో యాసిడ్స్ ప్రకృతిలో ఉన్నాయి. ఇక సాంగర్ అనే శాస్త్రవేత్త 17 అమైనో ఆమ్లాలతో ఒక గొలుసును ఏర్పాటు చేసి ఇన్సులిన్ ని తయారు చేశాట. ఇప్పుడు జీవ కణ నిర్మాణాన్ని ఒక్కసారి చూస్తే అందులో మనకు కేంద్రకం ఆర్ఎన్ఏ, డిఎన్ఏ అనే మాటలు కనిపిస్తూ ఉంటాయి. ఇప్పుడు వాటి గురించి తెలుసుకుందాం. కణ మధ్యమంలో న్యూక్లియస్ కేంద్రకం ఉందని చెప్పుకున్నాం, అవునా? ఆ కేంద్రకంలో క్రోమోసోమ్లు అనేవి ఉంటాయి. జీవుల్లో భౌతిక వారసత్వ లక్షణాల్ని ఒక తరం నుండి మరొక తరానికి అతి భద్రంగా తీసుకొచ్చేవి ఇవే. అయితే ఒక జీవి మరొక జీవిగా పరిణితి చెందడానికి ప్రధాన కారకాలు ఈ క్రోమోసోమ్లే. ఒక జీవ కణంలోని కేంద్రకంలో మానవునికి 23 జతల క్రోమోసోమ్లు ఉంటాయి. అంటే ఈ క్రోమోసోమ్లు ఆస్కారిస్లో 1 జత, పారామీషియంలో 15 నుండి 20 జతల వరకు, హైడ్రా వల్గారిస్ లో 16 జతలు, మస్కా డొమెస్టికాలో 6 జతలు, జానా ఎస్కులెంటాల్లో 13 జతలు,

కొలం మాలేవియాలో 40 జతలు, గొరిల్లాలో 24 జతలు. ఇలా ఒక్కో జాతి జీవుల్లో ఒక్కొక్క రకంగా ఉంటాయి ఈ క్రోమోసోమ్లు. లిజనర్స్, మరి ఇంతవరకు ఈనాటి మన విజ్ఞాన దర్శిని కార్యక్రమంలో చాలా విషయాలు తెలుసుకున్నాం కదా. మరి ఈ డిఎన్ఏ ఆర్ఎన్ఏ గురించి తిరిగి ప్రసారమయ్యే విజ్ఞాన దర్శిని కార్యక్రమంలో తెలుసుకుందాం. నమస్కారాలతో శృతి.

సమ్మర్ కూల్ కూల్ ఆఫర్లు ఇన్నోవేషన్ నందు ఓ జనరల్, మిట్సుబిషి, డైకిన్, ఎల్జి, సామ్సంగ్, లాయిడ్, బ్లూ స్టార్, వోల్టాస్ మొదలగు ప్రముఖ కంపెనీల ఏసీలపై అద్భుతమైన ఆఫర్స్ మరియు క్రెడిట్ కార్డ్స్ పై ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ కలదు. 0% నో కాస్ట్ ఈఎంఐ వంటి ఆఫర్స్ తో మీకు ఆహ్వానం పలుకుతోంది ఇన్నోవేషన్ షాపింగ్ మాల్ ఆపోజిట్ శ్రీదేవి హోటల్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9849124000. చిగుళ్ల సమస్యతో బాధపడే వారికి విష్ణు దంత వైద్య కళాశాల చిగుళ్ల వ్యాధుల విభాగం అందిస్తున్న గొప్ప శుభవార్త. చిగుళ్ల నుండి రక్తం కారణం అనే ఇబ్బందితో బాధపడుతున్నారా? మీ నోటి దుర్వాసన సమస్యగా మారిందా? పళ్లు కదిలి తినడానికి కష్టంగా ఉందా? పళ్లపై పేరుకున్న గారల వలన నలుగురిలో నవ్వడానికి అసౌకర్యంగా ఉందా? మీ చిగుళ్ల రంగు మారిందా? ఈ సమస్యలలో ఏదో ఒకటి మీకు అవరోధంగా ఉంటే విష్ణు దంత వైద్య కళాశాలలోని చిగుళ్ల వ్యాధుల విభాగాన్ని ఈరోజే సంప్రదించండి. ప్రతి బుధవారం పళ్ల క్లీనింగ్, డీప్ క్లీనింగ్, చిగురు సంబంధిత సర్జరీలు ఉచితంగా చేయబడును. అవసరమైన ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. చిగుళ్ల వ్యాధుల నుండి ఉపశమనం పొందండి. మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల, విష్ణుపూర్, భీమవరం.

0: ఉత్తర కోస్తాలో గత 30 సంవత్సరాలుగా బేకరీ రంగంలో రారాజు ఫ్రెష్ చాయిస్.
1: పూర్తి నాణ్యత ప్రమాణాలతో అత్యుత్తమమైన రుచికరమైన ఫ్రెష్ చాయిస్ బ్రెడ్స్, బన్స్, రస్క్, కేక్స్ మరియు కుకీస్ తదితర ఉత్పత్తులు ఇప్పుడు మన పట్టణంలో అన్ని దుకాణాల్లో లభ్యమవుతున్నాయి.
0: మీకు నచ్చే, మీరు మెచ్చే రుచికరమైన ఫ్రెష్ చాయిస్ ఉత్పత్తులను ఈ రోజే ఆస్వాదించండి.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఫ్రెష్ చాయిస్.
0: ఫోన్ 7738351695.

0: బ్యాంక్ ఆఫ్ బరోడా భీమవరం
1: మీ సొంత ఇంటికలను సాకారం చేసుకోండి.
0: బ్యాంక్ ఆఫ్ బరోడా ద్వారా హోమ్ లోన్స్, కార్ లోన్స్, ఎడ్యుకేషనల్ లోన్స్,
1: హోమ్ లోన్స్ పై అతి తక్కువ వడ్డీ రేటు 7.45% నుండి ప్రారంభం.
0: ఎటువంటి ప్రాసెసింగ్ ఛార్జీలు లేకుండా 3 లక్షల రూపాయల వరకు అతి తక్కువ వడ్డీకే గోల్డ్ లోన్ సదుపాయం.
1: 1 గ్రాము బంగారానికి 10,000 రూపాయల వరకు ఇవ్వబడను.
0: బ్యాంక్ ఆఫ్ బరోడా గోల్డెన్ గోల్డ్ డిపాజిట్ స్కీమ్. ఫిక్స్డ్ డిపాజిట్స్ పై 555 రోజులకు 6.75% వడ్డీ.
1: సీనియర్ సిటిజన్స్ కి 7.25% వడ్డీ.
0: ట్రస్టెడ్ లెగసీ, స్ట్రాంగర్ ఫ్యూచర్.
1: బ్యాంక్ ఆఫ్ బరోడా ఫస్ట్ ఫ్లోర్ నాగరాజమాల్ ఆపోజిట్ అక్షర స్పెషాలిటీ హాస్పిటల్, జేపీ రోడ్, చిన్నమిరం, భీమవరం.
0: ఫోన్ 0881622345.

మన భీమవరంలో నూతనంగా ప్రారంభించబడిన చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం వన్. పిల్లలు మరియు నవజాత శిశు వైద్యులు, మన భీమవరం వాస్తవ్యులు డాక్టర్ బి మోజెస్ ఎంబీబీఎస్ ఎండి పీడియాట్రిక్స్. జ్వరం, జలుబు, దగ్గు, ఆయాసం, డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్, ఫిట్స్, చర్మ సమస్యలు, విరోచనాలు, ఎదుగుదల లోపాలు లాంటి వ్యాధులకు అత్యున్నత చికిత్స అందించబడును. అన్ని రకాల టీకాలు వేయబడును. మా దగ్గర సెంట్రల్ ఆక్సిజన్, నెబులైజర్, మల్టీపారా మానిటర్స్, ఫోటోథెరపీ కలవు. డాక్టర్ గారు అన్ని వేళలా 24 గంటలు అందుబాటులో ఉంటారు. సంప్రదించండి చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం వన్. సెల్ నంబర్ 6304327391.

0: గోదావరి జిల్లాలోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా ఆర్క్ విష్ణు డెవలపర్స్ వారిచే అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించబడుతున్న గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ ఆర్క్ ద ప్రైడ్.
1: భీమవరంలోనే మొట్టమొదటిసారిగా 2.5 ఎకరాల సువిశాల ప్రాంగణంలో 10 అంతస్తుల్లో 173 BHK లగ్జరీ లివింగ్ హోమ్స్, 2 టవర్ల నిర్మాణం,
0: క్లబ్ హౌస్, రూఫ్ టాప్, స్విమ్మింగ్ పూల్, ఇండోర్ బ్యాడ్మింటన్ మరియు బాస్కెట్ బాల్ కోర్ట్,
1: జిమ్, క్రికెట్ నెట్, జాగింగ్ ట్రాక్, ఇండోర్ గేమ్స్, చిల్డ్రన్ ప్లే ఏరియా, గెస్ట్ రూమ్స్,
0: వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్, సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్, 100% పవర్ బ్యాకప్ వంటి అత్యాధునిక వస్తువులతో రూపుదిద్దుకుంటోంది ఆర్క్ ద ప్రైడ్.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఆర్క్ విష్ణు డెవలపర్స్.
0: ఫోన్ 7996079666.
1: మరికొద్ది క్షణాల్లో మస్ట్ టైం పాస్ కార్యక్రమాన్ని వింటారు.

0: హాయ్ హలో లిజనర్స్, మీరు వింటున్నారు రేడియో విష్ణు 90.4 మస్త్ టైం పాస్. మరి ఈరోజు మీతో మాట్లాడడానికి, మంచి మంచి సాంగ్స్ ప్లే చేయడానికి నేను మీ ఆర్జే పల్లవి అయితే వచ్చేసానండి. మరి మీరు నాతో మాట్లాడాలి, మంచి మంచి సాంగ్స్ వినాలి అనుకుంటే మీరు డయల్ చేయాల్సిన నంబర్ 9704949492. మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు అలా కాల్ చేస్తుండండి, ఈ లోపల ఒక చిన్న బ్రేక్ తీసుకుని వచ్చేస్తా. అంటిల్ దెన్ స్టే ట్యూన్డ్ రేడియో విష్ణు 90.4.
1: ఉభయ గోదావరి జిల్లాల్లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా ఆర్క్ విష్ణు డెవలపర్స్ వారిచే అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించబడుతున్న గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ ఆర్క్ ద ప్రైడ్.
2: భీమవరంలోనే మొట్టమొదటిసారిగా 2.5 ఎకరాల సువిశాల ప్రాంగణంలో 10 అంతస్తుల్లో 173 BHK లగ్జరీ లివింగ్ హోమ్స్, 2 టవర్ల నిర్మాణం,
1: క్లబ్ హౌస్, రూఫ్ టాప్, స్విమ్మింగ్ పూల్, ఇండోర్ బ్యాడ్మింటన్ మరియు బాస్కెట్ బాల్ కోర్ట్,
2: జిమ్, క్రికెట్ నెట్, జాగింగ్ ట్రాక్, ఇండోర్ గేమ్స్, చిల్డ్రన్ ప్లే ఏరియా, గెస్ట్ రూమ్స్,
1: వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్, సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్, 100% పవర్ బ్యాకప్ వంటి అత్యాధునిక వసతులతో రూపుదిద్దుకుంటోంది ఆర్క్ ద ప్రైడ్.
2: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఆర్క్ విష్ణు డెవలపర్.
3: ఫోన్ 7996079366.
4: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, డాక్టర్ సివిఆర్ఎస్ గజపతిరాజు సాగిరాజు, పీడీసీసీ సర్జికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్, లాప్రోస్కోపిక్ సర్జన్, డాక్టర్ జిఎన్ దివ్యతేజ సాగిరాజు, ఎంఎస్ ఓబిజి గైనిక్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్,
5: డాక్టర్ పీడిఎం స్వరూప్ ఎండి జనరల్ మెడిసిన్,
4: డాక్టర్ లక్ష్మీ చందన యూరాలజిస్ట్ యూరో గైనకాలజిస్ట్, డాక్టర్ జి ఫణీంద్ర గిరినాథ్ ఎండి పీడియాట్రిక్స్,
5: డాక్టర్ ఎస్ పూర్ణచంద్ ఎండి ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్ట్ ఎమర్జెన్సీ క్రిటికల్ కేర్ టీమ్,
2: డాక్టర్ పి ప్రవీణ్ ఎంఎస్ ఆర్థోపెడిక్స్, డాక్టర్ మాచవరపు మహేష్ ఎంబీబీఎస్ డిఎన్బి ఎంఎస్ న్యూరో సర్జరీ బ్రెయిన్ అండ్ స్పైన్ సర్జన్, డాక్టర్ ఎన్ మాధురి ఎంబీబీఎస్ ఎంఎస్ ఎంసీహెచ్ సర్జికల్ ఆంకాలజీ ఎఫ్ఐ ఎంఏఎస్ క్యాన్సర్ సర్జన్.
4: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, జేపీ రోడ్, భీమవరం.
6: మన భీమవరంలో నూతనంగా ప్రారంభించబడిన చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం 1 పిల్లలు మరియు నవజాత శిశు వైద్యులు, మన భీమవరం వాస్తవ్యులు డాక్టర్ బి మోజస్ ఎంబీబీఎస్ ఎండి పీడియాట్రిక్స్, జ్వరం, జలుబు, దగ్గు, ఆయాసం, డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్, ఫిట్స్, చర్మ సమస్యలు, విరోచనాలు, ఎదుగుదల లోపాలు లాంటి వ్యాధులకు అత్యున్నత చికిత్స అందించబడును. అన్ని రకాల టీకాలు వేయబడును. మా దగ్గర సెంట్రల్ ఆక్సిజన్, నెబులైజర్, మల్టీపారా మానిటర్స్, ఫోటోథెరపీ కలవు. డాక్టర్ గారు అన్ని వేళలా 24 గంటలు అందుబాటులో ఉంటారు. సంప్రదించండి చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం 1. సెల్ నంబర్ 6304327391.
0: ఆఫ్టర్ ఎ షార్ట్ బ్రేక్ వెల్కమ్ బ్యాక్ టు మస్త్ టైం పాస్. ఓకే లిజనర్స్, ఈరోజు మన ఫస్ట్ కాల్ అయితే లైన్ లో ఉన్నారు, వారితో మాట్లాడేద్దాం. హలో,
7: నమస్తే మేడం.
0: నమస్తే అండి, ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
7: మా నెల్లూరు జిల్లా ఏస్పేట మండలం చుందుదూరుపాడు. నా పేరు బండారు శంకరయ్య మేడం.
0: శంకరయ్య గారు ఎలా ఉన్నారు?

0: బాగున్నా మేడం.
1: నేను చాలా చాలా బాగున్నానండి. మరి ఈరోజు ఒక మంచి క్వశ్చన్తో అయితే వచ్చానండి. మరి హలో హలో,
0: హలో.
1: ఈరోజు ఒక క్వశ్చన్తో వచ్చేసానండి, అయితే అడిగేయమంటారా?
0: ఏం మేడం?
1: ఈరోజు ఒక క్వశ్చన్తో అయితే వచ్చేసానండి, మరి అడగమంటారా?
0: అడగండి.
1: ఒళ్ళంతా కళ్ళు కానీ చూసే శక్తి లేదు, ఏంటది?
0: హలో
1: హలో,
0: అడగండి.
1: ఒళ్ళంతా కళ్ళు కానీ చూసే శక్తి లేదు, ఏంటది? హలో హలో, వినిపిస్తుందండి? ఓకే అండి, లైన్ అయితే కట్ అయింది. మన నెక్స్ట్ కాల్తో మాట్లాడే లోపల ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేద్దాం. ఓకే అండి, మరి మన నెక్స్ట్ కాల్ అయితే లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. హలో,
2: హృదయపూర్వక శుభ సాయంత్రం అమ్మ పల్లవి.
1: శుభ సాయంత్రం అండి, ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
2: నల్లమిల్లి వెంకటరెడ్డి, తూర్పు గోదావరి జిల్లా రాయవర మండలం మాట్లాడిన చెమ్మ.
1: వెంకటరెడ్డి గారు ఎలా ఉన్నారు?
2: చాలా ఉల్లాసంగా, చాలా సంతోషంగా ఉన్నారమ్మా.
1: ఓకే అండి, మరి ఈరోజు క్వశ్చన్ అడుగుదాం అనుకుంటున్నానండి.
2: అడగమ్మా పల్లవి.
1: ఒళ్ళంతా కళ్ళు కానీ చూసే శక్తి లేదు, ఏంటది?
2: ఒళ్ళంతా కళ్ళు చూసే శక్తి లేదు అంటే బహుశా తేనె పట్టేమో అనుకుంటున్నానమ్మా నేను.
1: తేనె పట్టు అంటారా?
2: తేనె పట్టు కూడా మరి ఎక్కువగా ఇది కాకుండా ఇంకోటి ఏదో ఉన్నట్టు కూడా గుర్తొస్తుంది. ఇక నేను తేనె పట్టు అని చెప్పాను మరి.
1: ఓకే అండి, మరి నేను ఆన్సర్ చెప్పే లోపల ఆలోచించండి అయితే.
2: తప్పనిసరిగా అమ్మా, మంచి మంచి క్వశ్చన్ తీసుకొచ్చు, బాగుంది ఇది, చాలా సంతోషం.
1: థ్యాంక్ యూ అండి. మరి చెప్పండి, ఈరోజు ఏ సాంగ్ విందాం అనుకుంటున్నారు?
2: మరి రాజేంద్ర ప్రసాద్ గారు పుట్టినరోజు అంటే ఇవాళ అమ్మా.
1: ఓకే అండి,
2: మరి రాజేంద్ర ప్రసాద్ గారు నటనంటే కూడా నాకు చాలా ఇష్టం, నాకే కాదు అందరికి ఇష్టం. చాలా చక్కగా మంచి అభివృద్ధిలోకి వచ్చారు, ఎన్నెన్నో పాత్రలు పోషించారు ఆయన. కుటుంబ గాథ చిత్రాలు ఏదైనా కూడా నటించారు కదమ్మా.
1: అవునండి,
2: ఆయన చిత్రంలో పాటలు చాలా బాగుంటాయి, సరదాగా ఉంటాయి. నాకు ఎక్కువ ఇష్టమైన పాట ఏంటంటే మిస్టర్ పెళ్ళం చిత్రం నుంచి.
1: ఓకే అండి, ఆ మూవీ నుంచి.
2: ఆ సొగసు చూడతరమ, ఈ ఆ సొగసు చూడతరమ పాట మనం ఎవరికి వినిపిద్దాం అంటే అమ్మా పల్లవి.
1: ఓకే అండి,
2: మన బండారు త్రిమూర్తుల గుప్తా గారు, శాస్త్రీరావు గారు, మాణిక్యాలరావు గారు, బ్రహ్మయ్య గారు, పిన్ని బాబాయ్ గారు, మరి ముడ్డడి జగన్నాథరావు మాస్టర్, అలాగే విష్ణు ఎఫ్ఎం వింటున్న ప్రతి వారికి సరదాగా వింటారని నేను భావిస్తూ పల్లవిని కోరుకుంటూ సెలవు తీసుకుంటానమ్మా పల్లవి.
1: ఓకే అండి, ఇప్పుడు మీరు కోరుకున్న ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే అవుతుంది, విని ఆనందించండి. థ్యాంక్స్ ఫర్ కాలింగ్.

0: ఓకే లిసనర్స్, ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేసాం కదండి. మరి మన నెక్స్ట్ కాల్ అయితే లైన్ లో ఉన్నారు, వారితో మాట్లాడేద్దాం.
1: హలో, నమస్కారం మేడం.
0: నమస్తే అండి, ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: కర్నూలు జిల్లా ఆస్ఫేర్ మండలం తంగడన్న గ్రామం హరినాథ్ రెడ్డి మేడం. బాగున్నారు మేడం?
0: నేను చాలా బాగున్నానండి, మీరు ఎలా ఉన్నారు?
1: బాగున్నా మేడం, వర్షం కూడా కొద్దిగా మొదలైంది మేడం.
0: వర్షం మొదలైందా?
1: సగం సంతోషము, సగం కొద్దిగా ఇదిగా ఉంది మేడం.
0: ఎండలు తగ్గుతాయి.
1: తగ్గినాయి మేడం, కూల్ గా ఉంది మేడం వాతావరణం కూడా.
0: అవునండి, వాతావరణం మారుతుంది కాబట్టి హెల్త్ గురించి జాగ్రత్తలు తీసుకోవాలి మరి.
1: అవును మేడం, అదో అదే మేడం, ఏదో ఒకటి సుఖం ఉంటే ఒకటి కష్టం ఒకటి నష్టం అన్నట్ట. మేడం నేనేమో అది చెప్పినారు కదా మేడం ప్రశ్నకి, జింక అనుకుంటాను, లాస్ట్ కి వింటాను మేడం.
0: జింక అండి, మరి సాంగ్ విందాం అనుకుంటున్నారు
1: మేడం? రాజేంద్ర ప్రసాద్ పుట్టినరోజు, ఆయనకి మరిన్ని జరుపుకోవాలని కోరుకుంటూ మేడం. బృందావనం మేడం?
0: బృందావనం, అవును నించండి.
1: ఓహో, పావురమ బుల్లి పావురమ ఉంది మేడం.
0: ఓకే,
1: రమ్మకృష్ణది బృందావనం మేడం.
0: ఓకే అండి, తప్పకుండా ప్లే చేస్తామండి.
1: మీకు ప్రత్యేకంగా విజయ మేడం గారికి, స్టాఫ్ అందరూ కూడా నమస్కారాలతో ఈ పాట మీకోసం మా కోసం వింటున్న అందరి కోసం మేడం.
0: ఓకే అండి, తప్పకుండా ప్లే చేస్తాం. ఇప్పుడు మీరు కోరుకున్న ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే అవుతుంది, విని ఆనందించండి. థ్యాంక్స్ ఫర్ కాలింగ్.

0: ఓకే లిజనర్స్, ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేసాం కదండి. మరి మన నెక్స్ట్ కాల్ అయితే లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడేద్దాం. హలో.
1: హలో మేడం, నమస్తే అండి.
0: నమస్తే అండి, ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: నేను నాగేశ్వరరావు ఇనుగంటి, భద్రాద్రి కొత్తగూడెం, నెవరు బస్తీ నుంచి మాట్లాడుతున్నాను మేడం.
0: నాగేశ్వరరావు గారు ఎలా ఉన్నారు?
1: బాగున్నాను మేడం.
0: ఓకే అండి, మరి ఈరోజు నేను ఒక క్వశ్చన్ అయితే అడిగాను, విన్నారా మరి?
1: విన్నానండి.
0: మరి దానికి ఆన్సర్ ఏంటంటారు?
1: అయితే ఒళ్ళంతా కళ్ళుంటాయి కానీ ఇంకేదన్నారు దానికి?
0: చూసే శక్తి లేదు.
1: చూసే శక్తి లేదు అంటే జల్లెడే అనుకుంటాను. దత్తమానం జల్లిస్తుంది కానీ దానికి ఎంతైనా అయితే జల్లెడన్నా కావాలి, లేకపోతే నెమలి కళ్ళు, నెమలి ఈకలన్నా కావాలి అనుకుంటున్నాను. రెండిట్లలో ముందు అయితే జల్లెడకే ప్రిఫరెన్స్, తర్వాత నెమలి ఈకలు, నెమలి కళ్ళు.
0: ఓకే అండి, అయితే మీ ఆన్సర్ ని లాక్ చేసేస్తాను. అయితే
1: రెండు చేయండి. అయితే పాట వచ్చేసి పంతులమ్మ సినిమాలో ఎడారిలో కోయిల.

0: హలో అనే పాట మేడం.
1: ఓకే,
0: అలాగే నేను ఒక ఈరోజు చిన్న కవిత ఒకటి చెప్పవచ్చు అంటారా?
1: ఆ చెప్పండి, పర్లేదు.
0: అందం గురించి చెప్తానండి.
1: ఓకే అండి, తప్పకుండా చెప్పండి.
0: ఈ అందం అనే దాని గురించి కొంతమంది గీరగా ఆలోచిస్తారు, నాకేంటి నేనేంటి అందగైతేను. సరే, ఆడోళ్ళను లేడీస్ గురించి కాదు ఎవరినైనా అడుగుతూ చెప్తున్నాను మేడం.
1: ఓకే అండి.
0: అందం ఆకర్షణ ప్రతి వారిలో పొడసూపే ద్విగ్వినీకృత దర్జా రూపం. కొందరిలో సౌమ్యత, మరికొందరిలో గంభీరత. అవును, నిజమే. అందంతో పాటు ఆకర్షణ, ఐశ్వర్యం, ప్రతిష్టాత్మక పదవి, పరపతి, పేరు కోసం గొప్పగా పాకులాడే వాళ్ళకే ఎక్కువగా గీర. మంచిని పంచిపెట్టని ఆభరణంగా పై పైకి మెరుస్తుంటారు మంచు ముత్యంలా. పట్టుకుంటే జారిపోతామేమో అన్న చందంగా తామరాకులపై నీటి బొట్టుల. రేడియో నాగేశ్వరరావు.
1: చాలా బాగా చెప్పారండి.
0: థ్యాంక్ యూ మేడం.
1: ఓకే అండి, ఇప్పుడు మీరు కోరుకున్న ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే అవుతుంది, విని ఆనందించండి. థ్యాంక్స్ ఫర్ కాలింగ్.

0: ఓకే లిజనర్స్, ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేసాం కదండి. మరి మన నెక్స్ట్ కాల్ అయితే లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడేద్దాం. హలో,
1: నమస్తే మేడం గారు.
0: నమస్తే అండి, ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: నా పేరు పుల్లన్న మేడం, సనప గ్రామము అనంతపూర్ జిల్లా. మేడం గారు బాగున్నారు? మేడం గారు
0: నేను చాలా బాగున్నానండి, మీరు ఎలా ఉన్నారు?
1: బాగున్నాం మేడం.
0: ఓకే అండి, మరి ఈరోజు నేను ఒక క్వశ్చన్ అడిగాను, విన్నారా? మరి
1: ఒకటి తేనె పెట్టి అనేది అంటే కందిరీ పెట్టి కానీ తేనె పెట్టి కానీ గ్యారంటీ మేడం గారు. ఒకటి సీతాఫలం అయిన అవుతుంది.
0: ఓకే అండి, కరెక్ట్.
1: సీతాఫలము, సీతాఫలం కాయింది అది కానీ తేనె పెట్టి దానిలో గుర్తు.
0: ఓకే అండి, ట్రై చేశారు. నేను మరి కరెక్ట్ ఆన్సర్ అయితే లాస్ట్ లో చెప్తాను మరి.
1: అవును మేడం, తప్పకుండా వింటాం మేడం. గుళే బకావళి కథలో జానకి బాధ అంటే పాట వినిపించండి మేడం గారు.
0: ఏ మూవీ అండి?
1: గుళే బకావళి కథ.
0: ఆ మూవీలోంచండి.
1: కళలు అలలుపై జలకమాడు జయమాలిని అని ఒక సాంగ్ ఉంటుంది మేడం, జానకి పాట అండి అది.
0: ఓకే అండి, తప్పకుండా ప్లే చేస్తాం. ఇప్పుడు మీరు కోరుకున్న ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే అయిపోతుంది, విని ఆనందించండి. థ్యాంక్స్ ఫర్ కాలింగ్.

0: ఓకే లిసనర్స్, ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేసాం కదండి. మరి మన నెక్స్ట్ కాల్ అయితే లైన్ లో ఉన్నారు, వారితో మాట్లాడేద్దాం. హలో హలో
1: హలో మేడం, నమస్కారం మేడం. శుభ సాయంత్రం మేడం.
0: నమస్తే అండి. ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: మేడం, నాగర్ కర్నూలు జిల్లా పెద్దకొత్తపల్లి మండలం సాతాపురం నుంచి మాట్లాడుతున్నాం మేడం. పేరు లక్ష్మయ్య.
0: లక్ష్మయ్య గారు ఎలా ఉన్నారు?
1: బాగున్నా మేడం, అందరూ మంచి కూడా మేడం, మీరు కూడా మంచి కూడా కోరుకుంటున్నా మేడం.
0: థ్యాంక్ యూ అండి. మరి ఈరోజు ఒక క్వశ్చన్ అయితే అడిగేశానండి, మరి విన్నారా?
1: ఏంది మేడం?
0: ఈరోజు ఒక క్వశ్చన్ అయితే అడిగానండి, విన్నారా?
1: వినలే మేడం.
0: ఒళ్ళంత కళ్ళు కానీ చూసే శక్తి లేదు.
1: శక్తి లేదా?
0: ఒళ్ళంతా కళ్ళుంటాయి కానీ చూడలేదు. ఏంటంటారా? లాస్ట్ లో చెప్తాను. మరి
1: సినిమా మయ్యలోడు మేడం, మయ్యలోడు.
0: ఓకే అండి.
1: రాజేంద్ర ప్రసాద్ సినిమా, రాజేంద్ర ప్రసాద్ గారిది.
0: ఓకే అండి. ఆ మూవీ నుంచి
1: దానిలో మేడం అది మేడం
0: హలో
1: శుభమంత్రకాలు మేడం, శుభమంత్రకాలు అని పడ మేడం.
0: ఓకే అండి, తప్పకుండా ప్లే చేస్తాం. ఇప్పుడు మీరు కోరుకున్న ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే అయిపోతుంది, విని ఆనందించండి. థ్యాంక్స్ ఫర్ కాలింగ్.

0: బ్యాంక్ ఆఫ్ బరోడా భీమవరం
1: మీ సొంత ఇంటికలను సాకారం చేసుకోండి.
0: బ్యాంక్ ఆఫ్ బరోడా ద్వారా హోమ్ లోన్స్, కార్ లోన్స్, ఎడ్యుకేషనల్ లోన్స్,
1: హోమ్ లోన్స్ పై అతి తక్కువ వడ్డీ రేటు 7.45% నుండి ప్రారంభం.
0: ఎటువంటి ప్రాసెసింగ్ ఛార్జీలు లేకుండా 3 లక్షల రూపాయల వరకు అతి తక్కువ వడ్డీకే గోల్డ్ లోన్ సదుపాయం.
1: 1 గ్రాము బంగారానికి 10,000 రూపాయల వరకు ఇవ్వబడను.
0: బ్యాంక్ ఆఫ్ బరోడా గోల్డ్ అండ్ గోల్డ్ డిపాజిట్ స్కీమ్. ఫిక్స్డ్ డిపాజిట్స్ పై 555 రోజులకు 6.75% వడ్డీ.
1: సీనియర్ సిటిజన్స్ కి 7.25% వడ్డీ.
0: ట్రస్టెడ్ లెగసీ, స్ట్రాంగర్ ఫ్యూచర్.
1: బ్యాంక్ ఆఫ్ బరోడా ఫస్ట్ ఫ్లోర్ నాగరాజ్ మాల్ ఆపోజిట్ అక్షర స్పెషాలిటీ హాస్పిటల్ జేపీ రోడ్ చినామిరం భీమవరం.
0: ఫోన్ 0881622354. చిగుళ్ల సమస్యతో బాధపడే వారికి విష్ణు దంత వైద్య కళాశాల చిగుళ్ల వ్యాధుల విభాగం అందిస్తున్న గొప్ప శుభవార్త. చిగుళ్ల నుండి రక్తం కారణం అనే ఇబ్బందితో బాధపడుతున్నారా? మీ నోటి దుర్వాసన సమస్యగా మారిందా? పళ్లు కదిలి తినడానికి కష్టంగా ఉందా? పళ్లపై పేరుకున్న గారల వలన నలుగురిలో నవ్వడానికి అసౌకర్యంగా ఉందా? మీ చిగుళ్ల రంగు మారిందా? ఈ సమస్యలలో ఏదో ఒకటి మీకు అవరోధంగా ఉంటే విష్ణు దంత వైద్య కళాశాలలోని చిగుళ్ల వ్యాధుల విభాగాన్ని ఈ రోజే సంప్రదించండి. ప్రతి బుధవారం పళ్ళ క్లీనింగ్, డీప్ క్లీనింగ్, చిగురు సంబంధిత సర్జరీలు ఉచితంగా చేయబడును. అవసరమైన ప్రతి ఒక్కరూ ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. చిగుళ్ల వ్యాధుల నుండి ఉపశమనం పొందండి. మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల, విష్ణుపూర్, భీమవరం. చెవి పూట, ముక్కు దిబ్బడ, గొంతు సమస్య.
1: చిన్న పిల్లల నుండి పెద్దల వరకు చెవి, ముక్కు, గొంతు సమస్యలకు వన్ స్టాప్ సొల్యూషన్ ఆదిత్య ఇఎన్టీ కేర్, భీమవరం.
0: ప్రముఖ ఇఎన్టీ సర్జన్ డాక్టర్ రామకృష్ణ గారిచే ఎండోస్కోప్ సహాయంతో చెవి, ముక్కు, గొంతు సమస్యలతో పాటు
1: వెర్టిగో, టెనిటస్, అలర్జీ, సైనసైటిస్, స్లీప్ అప్నియా వంటి వాటికి ఆధునిక చికిత్సలు అందించబడును. పెద్ద కోతలు లేకుండా హై డెఫినిషన్ ఎండోస్కోప్ సహాయంతో చెవి సమస్యలకు ఖచ్చితమైన చికిత్స.
0: ఆదిత్య ఇఎన్టీ కేర్, స్పందన హాస్పిటల్ బిల్డింగ్, జేపీ రోడ్, భీమవరం.
2: ఓకే లిజనర్స్, మరి మన నెక్స్ట్ కాల్ అయితే లైన్ లో ఉన్నారు, వారితో మాట్లాడిద్దాం. హలో,
3: నమస్తే మేడం. బాగున్నారా మేడం?
2: నమస్తే అండి. ఎవరు మాట్లాడుతున్నారు? ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
3: నాగరకొండ జిల్లా సాతాపు నుంచి నాగశెట్టి మేడం.
2: నాగశెట్టి గారు ఎలా ఉన్నారు?
3: బాగున్నాను మేడం.
2: ఓకే అండి. మరి ఈరోజు ఒక క్వశ్చన్ అయితే

0: అడిగాను, విన్నారా?
1: విన్నాను మేడం. జల్లెడ మేడం, జల్లెడనే.
0: జల్లెడు అంటారా?
1: అవును మేడం.
0: ఓకే అండి, మరి కరెక్ట్ ఆన్సర్ అయితే లాస్ట్లో చెప్తాను మరి.
1: మంచిది మేడం.
0: ఓకే, మరి చెప్పండి, ఈరోజు ఏ సాంగ్ విందాం అనుకుంటున్నారు?
1: బ్రహ్మచారి మేడం.
0: ఓకే అండి, ఆ మూవీ నుంచి
1: ఈ తోటలో వీరపూసిన పాట.
0: ఓకే అండి, తప్పకుండా ప్లే చేస్తాం. ఇప్పుడు మీరు కోరుకున్న ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే అవుతుంది, విని ఆనందించండి. థ్యాంక్స్ ఫర్ కాలింగ్.

0: ఓకే లిసనర్స్, ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేసాం కదండి. మరి మన నెక్స్ట్ కాల్ అయితే లైన్ లో ఉన్నారు, వారితో మాట్లాడేద్దాం. హలో.
1: హలో, నమస్తే. శుభ సాయంత్రం. శుభ ఆదివారం మేడం.
0: శుభ సాయంత్రం అండి. ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం నుంచి. మస్తాన్ భాషా మేడం.
0: మస్తాన్ భాషా గారు ఎలా ఉన్నారు?
1: బాగున్నా మేడం. బాగున్నారు మేడం అందరు?
0: మేము చాలా బాగున్నామండి.
1: అందరు బాగుండాలి, అందులో మనం ఉండాలి.
0: అంతే అండి.
1: చెప్పండి మేడం.
0: ఈరోజు క్వశ్చన్ అడిగానండి, మరి విన్నారా?
1: లేదు, చెప్పండి మేడం ఒకసారి.
0: ఒళ్ళంతా కళ్ళు కానీ చూసే శక్తి లేదు.
1: ఒళ్ళంతా కళ్ళు కానీ
0: చూసే శక్తి లేదు, ఏంటంటారు?
1: అదైతే ఇంట్లోనే ఉంటది కదా మేడం, డైలీ ఇంట్లో ఉండే వస్తువు అది.
0: ఇంట్లోనే ఉంటుంది అంటారా?
1: మామూలుగా నాకు జస్ట్ అలా చెప్పండి మీరు చాలా, అంటే ఓపెన్ గా ఏం కాదు. ఇంట్లో ఉండే వస్తువేనా, బయట ఉంటదా, వీధిలో ఉంటదా?
0: అది వస్తువు కాదండి.
1: వస్తువు అయితే కాదు.
0: వస్తువు అయితే కాదు.
1: మామూలుగా జస్ట్ అలాగా
0: వస్తువు అయితే కాదు, కానీ అది అందరికి, అది మనందరికి బాగా తెలిసిందే. మీకు రెండు క్లూస్ ఇచ్చేసాను.
1: క్లూస్ యాడ్ ఇచ్చారు మేడం, తెలిసిందే అన్నారు కానీ వస్తువు కాదన్నారు, అంతే కదా. క్లూ యాడ్ ఉంది ఇంట్లో.
0: మరి మీరు ఆన్సర్ చెప్తారు అనుకుంటున్నానండి. మరి
1: ఆదివారం రోజు మళ్ళీ ఏ కాటంలో పెట్టారు మీద.

0: ఆలోచించండి, మీరు ఆలోచిస్తే దొరకని ఆన్సర్ ఉండదు మరి.
1: అంతే మేడం, కరెక్టే.
0: మరి ఈరోజు చెప్పండి, ఈరోజు ఏ సాంగ్ ఉంటారు మరి?
1: మేడం ముందు సాంగ్ అయితే, ఈరోజు ఆదివారం, అందరూ సంతోషంగా హ్యాపీగా ఆల్మోస్ట్ అందరూ సంతోషంగా ఉన్నామని ఆశిస్తూ, మా ఫ్రెండ్స్ అందరి కోసం భీమవరం ఎఫ్ఎం డైరెక్టర్ గారి కోసం, భీమవరం ఎఫ్ఎం టెక్నీషియన్స్ అందరి కోసం ఈరోజు సంక్రాంతి సినిమాలో నుంచి ఆశ ఆశగా నవ్వింది మాతో సంతోషం.
0: ఓకే అండి.
1: ఆ పాట మేడం, మా నాలుగు పేర్లు మేడం.
0: ఓకే అండి.
1: ఆలగడ్డ నుంచి పాలెం పోలయ్య గారు, కర్నూలు నుంచి బ్రహ్మయ్య గారు, ఎఫ్ఎంఎస్ సర్దార్ భాయ్ గారు, బండారు త్రిమూర్తులు గుప్తా గారు, మా ఆత్మీయ ఫ్రెండ్స్, తర్వాత నల్లమిల్లి వెంకటరెడ్డి గారు, ఎల్ఐసి ప్రసాద్ గారు, గురుశంకర్ గారు, అనుగుల మోహన్ గారు. అంతే మేడం, ఇంకెవరైనా మర్చిపోయి చెప్పలేకపోతే మా ఫ్రెండ్స్ అందరూ ఏమనుకోవద్దు నా మీద, సర్కిల్ పెద్దది మాది.
0: సరే అండి,
1: అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. నేనైతే మేడం మీరు చెప్పిన దానికి ఒకటి చెప్తున్నాను, ఏదో ఫన్నీగా అడిగారు కాదు, ఫన్నీగానే.
0: ఓకే అండి.
1: కళ్ళుంటాయి, ఒళ్ళంతా కళ్ళుంటాయి.
0: అవునండి, కానీ చూడలేదు
1: మేడం. రెండు గుర్తు వస్తున్నాయి మేడం నాకు.
0: చెప్పండి మీరు గుర్తొచ్చినవి.
1: ఒకటి టెంకాయ, మూడు కళ్ళు ఉంటాయి టెంకాయ మేడం. చూడలేదు. తర్వాత జల్లెడ.
0: ఓకే అండి, మరి ఆన్సర్ లాస్ట్ లో చెప్తాను మరి.
1: ఓకే మేడం, ఇబ్బంది ఏమి లేదు, మీతో మాట్లాడడమే సంతోషం, చాలా ఎనర్జెటిక్ గా ఉంటది మాకు.
0: ఓకే అండి, ఇప్పుడు మీరు కోరుకున్న ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే అవుతుంది, విని ఆనందించండి. థ్యాంక్స్ ఫర్ కాలింగ్.

0: ఓకే లిజనర్స్, ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేసాం కదండి. మరి మన నెక్స్ట్ కాలర్ అయితే లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడేద్దాం. హలో.
1: హలో అండి.
0: నమస్తే అండి. ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: నేను శ్రీ విష్ణు కాలేజ్ నుంచి మాట్లాడుతున్నానండి.
0: ఓకే అండి. మీ పేరేంటండి?
1: ప్రియా అండి.
0: ఓకే. ప్రియా గారు ఎలా ఉన్నారు?
1: నేను బాగానే ఉన్నానండి. మీరు ఎలా ఉన్నారు? అసలు ఈ మధ్య నా లైవ్లో అసలు కనిపించట్లేదు మీరు.
0: ఓకే అండి, ఈసారి నుంచి మాట్లాడుతూ ఉండండి. మరి
1: ఖచ్చితంగా అండి.
0: మరి రోజు
1: ఎప్పుడు మీరే కదా ప్రశ్న అడుగుతారు, ఈసారి మేము అడగచ్చా ప్రశ్న?
0: ఓకే అండి, మరి ఏంటో అడగండి. హలో.
1: ఒక్క నిమిషం.
0: హలో.
1: హలో.
0: హలో చెప్పండి.
1: పైనేమో గట్టి ఇల్లు, లోపల మాత్రం ఎర్రటి ముత్యాలు లాంటి పిల్లలు, ఏమిటి అది?
0: దానిమ్మ అంటారా?
1: ఓ చాలా తెలివైన వారు.
0: హలో.
1: కరెక్ట్గా చెప్పారండి.
0: ఓకే అండి, మరి మీరు అడిగిన ప్రశ్నకి నేను చెప్పేశాను కదా కరెక్ట్గా ఆన్సర్, మరి నేను అడిగిన ప్రశ్నకు మీరు చెప్తారా?
1: మీరు ప్రశ్న మధ్య ఒకసారి అడుగుతారా?
0: ఒళ్ళంతా కళ్ళు కానీ చూసే శక్తి లేదు, ఏంటది?
1: చాలా కష్టమైన ప్రశ్న అండి.
0: ఆలోచించండి.
1: తేనెపట్టు అనుకుంటుంది.
0: ఓకే అండి, మరి కరెక్ట్ ఆన్సర్ అయితే లాస్ట్లో చెప్తాను. ఈరోజు ఏ సాంగ్ విందాం అనుకుంటున్నారు?
1: 35 నుంచి నీలిమేఘములో అండి. మా ఫ్రెండ్కి డెడికేట్ చేద్దాం అనుకుంటున్నాం.
0: ఓకే అండి, తప్పకుండా ప్లే చేస్తాం. ఇప్పుడు మీరు కోరుకున్న ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే అయిపోతుంది, విని ఆనందించండి. థ్యాంక్స్ ఫర్ కాలింగ్.

0: ఓకే లిజనర్స్, ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేసాం కదండి. మరి మన నెక్స్ట్ కాల్ అయితే లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడిద్దాం. హలో
1: హలో అక్క, బాగున్నావా?
0: హలో
1: హలో అక్క, బాగున్నావా?
0: హలో, ఎవరండి?
1: నా పేరు ఎల్వి అబ్దుల్వహాబ్ అక్క. బాగున్నావా?
0: మేము బాగున్నానండి, మీరు ఎలా ఉన్నారు? హలో
1: హలో అక్క,
0: హలో, మీరు ఎలా ఉన్నారండి? నేను బాగున్నాను.
1: నేను బాగున్నాను అక్క.
0: ఓకే అండి, మరి ఈరోజు క్వశ్చన్ అడిగాను, విన్నారా? మరి
1: వినలేదక్క.
0: అయితే మీకోసం ఇంకోసారి చెప్తాను, మరి వింటారా? ఒళ్ళంతా కళ్ళుంటాయి కానీ చూసే శక్తి ఉండదు, ఏంటది? హలో,
1: నెట్ అక్క.
0: ఏంటమ్మది? నెట్ అంటావా? మరి కరెక్ట్ ఆన్సర్ అయితే ఇంకొంచేపట్లో చెప్తాను, మరి వింటావా?
1: సరే అక్క, నేను ఒక క్వశ్చన్ అడిగినా నిన్ను.
0: ఓకే అమ్మ, నేను ట్రై చేస్తాను.
1: సరే అక్క.
0: హలో
1: హలో అక్క.
0: హలో చెప్పండి క్వశ్చన్.
1: అడగనా?
0: అడగమ్మ.
1: మన దగ్గరే ఉంటుంది, పైకి వెళ్తుంది కానీ కిందకి రాలేదు ఎప్పటికీ.
0: ఏజ్ వయసు
1: అక్క.
0: ఓకే సరే, అయితే ఈరోజు ఏం పాట విందాం అనుకుంటున్నావు? మరి
1: ఈరోజు అక్క బ్రహ్మాస్త్రం మూవీ నుంచి శివ సాంగ్ విందాం అనుకున్నాను అక్క.
0: ఓకే,
1: శివ
0: బ్రహ్మాస్త్రం మూవీ నుంచి
1: శివ
0: శివ సాంగ్. ఓకే అమ్మ, తప్పకుండా ప్లే చేస్తాం. ఇప్పుడు మీరు కోరుకున్న ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే అయిపోతుంది, విని ఆనందించండి. థ్యాంక్స్ ఫర్ కాలింగ్.

ఓకే లిజనర్స్, మన లైవ్ టైం అయితే ఎండింగ్ వచ్చేసింది. ఈరోజు నేను అడిగిన ప్రశ్నకి సమాధానం వచ్చేసి నెమలండి. మన కాలర్స్ అందరూ కూడా ఇంచుమించు దగ్గరగానే ఆన్సర్స్ చెప్పేశారు. ఓకే లిజనర్స్, ఈరోజు మన కాలర్స్తో మంచిగా మాట్లాడేసాం, మంచి మంచి సాంగ్స్ కూడా వినేసాం. మళ్ళీ తిరిగి రేపు ప్రసారమయ్యే మస్ట్ టెంపస్ కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ స్టే ట్యూన్డ్ టు రేడియో విష్ణు 90.4. ఇది విజ్ఞాన వికాస వినోదాల సంగమం. సైనింగ్ ఆఫ్ మీ ఆర్జే పల్లవి.

ఇన్నోవేషన్ షాపింగ్ మాల్ వారి సమ్మర్ కూల్ కూల్ ఆఫర్లు. ఇన్నోవేషన్ నందు ఓ జనరల్, మిట్సుబిషి, డైకిన్, ఎల్జీ, సామ్సంగ్, లాయిడ్, బ్లూ స్టార్, వోల్టాస్ మొదలగు ప్రముఖ కంపెనీల ఏసీలపై అద్భుతమైన ఆఫర్స్ మరియు క్రెడిట్ కార్డ్స్ పై ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ కలదు. 0% నో కాస్ట్ ఈఎంఐ వంటి ఆఫర్స్ తో మీకు ఆహ్వానం పలుకుతోంది ఇన్నోవేషన్ షాపింగ్ మాల్, ఆపోజిట్ శ్రీదేవి హోటల్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9849124000.

డాక్టర్ సంజీవ్ హోమియో కేర్ జర్మనీ స్విట్జర్లాండ్ అండ్ హై క్వాలిటీ హోమియో మెడిసిన్ తో చికిత్స చేస్తున్న ఏకైక హోమియో హాస్పిటల్ మన డాక్టర్ సంజీవ్ హోమియో కేర్ డాక్టర్ సత్య సంజీవ్ చిక్కం ఎండి హోమియో ఇన్ఫెర్టిలిటీ పైల్స్ ఫిషర్ కిడ్నీలో రాళ్లు స్త్రీలలో ఫైబ్రాయిడ్స్ పిసిఓడి ఓవరీ ట్యూమర్స్ ఫిట్స్ పక్షవాతం డయాబెటీస్ థైరాయిడ్ స్పాండిలైటిస్ హెయిర్ ఫాల్ మొటిమలు సోరియాసిస్ బొల్లి లివర్ కిడ్నీ సమస్యలు గాల్ స్టోన్స్ గ్యాస్ట్రిక్ అన్ని దీర్ఘకాలిక వ్యాధులకు 100% ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ట్రీట్మెంట్ చేయబడును. హెడ్ ఆఫీస్ అడ్రస్ గ్రౌండ్ ఫ్లోర్ ఎస్ఆర్ రాజు బిల్డింగ్ టౌన్ రైల్వే స్టేషన్ రోడ్ జ్ఞానాంద కంటి ఆసుపత్రి ఎదురుగా భీమవరం 2. కాంటాక్ట్ 9494565.

చిగుళ్ల సమస్యతో బాధపడే వారికి విష్ణు దంత వైద్య కళాశాల చిగుళ్ల వ్యాధుల విభాగం అందిస్తున్న గొప్ప శుభవార్త. చిగుళ్ల నుండి రక్తం కారణం అనే ఇబ్బందితో బాధపడుతున్నారా? మీ నోటి దుర్వాసన సమస్యగా మారిందా? పళ్ళు కదిలి తినడానికి కష్టంగా ఉందా? పళ్లపై పేరుకున్న గారల వలన నలుగురిలో నవ్వడానికి అసౌకర్యంగా ఉందా? మీ చిగుళ్ల రంగు మారిందా? ఈ సమస్యలలో ఏదో ఒకటి మీకు అవరోధంగా ఉంటే విష్ణు దంత వైద్య కళాశాలలోని చిగుళ్ల వ్యాధుల విభాగాన్ని ఈ రోజే సంప్రదించండి. ప్రతి బుధవారం పళ్ళ క్లీనింగ్, డీప్ క్లీనింగ్, చిగురు సంబంధిత సర్జరీలు ఉచితంగా చేయబడును. అవసరమైన ప్రతి ఒక్కరూ ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. చిగుళ్ల వ్యాధుల నుండి ఉపశమనం పొందండి. మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల, విష్ణుపూర్, భీమవరం.

ఎంటర్ప్రైజెస్, అమెరాన్ మరియు లుమినస్ ఈ రెండు బ్రాండ్స్ కి ఆథరైజ్డ్ షోరూమ్. వెన్నెలా ఎంటర్ప్రైజెస్ లో బైక్ బ్యాటరీ నుండి బెంచ్ కార్ బ్యాటరీ వరకు, ఇంటికి కావాల్సిన హోమ్ ఇన్వర్టర్ నుండి ఆన్లైన్ యూపీఎస్ వరకు, షోరూమ్స్ కి, హాస్పిటల్స్ కి, అపార్ట్మెంట్స్ కి కావాల్సిన హైయర్ కేబీ యూపీఎస్ మా వద్ద లభించును. ప్రధానమంత్రి మోడీ గారిచే ప్రవేశపెట్టబడిన సబ్సిడీతో లుమినస్ ఆన్ గ్రిడ్ సోలార్ ఇన్స్టాలేషన్ చేయబడును. వివరాలకై సంప్రదించండి వెన్నెలా ఎంటర్ప్రైజెస్, ఆపోజిట్ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9989838444.

సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజ ఆదిరేజు షోరూమ్, భీమవరం. ప్రముఖ కంపెనీల కూలర్స్, ఫ్యాన్స్, మిక్సీలు, గ్రైండర్లు, రైస్ కుక్కర్లు, వాటర్ హీటర్లు, హోమ్ థియేటర్ స్పీకర్స్, స్టెఫ్లేజర్స్, ఐరన్ బాక్స్, గ్యాస్ స్టవ్స్, అహుజ కంపెనీ సౌండ్ సిస్టమ్స్ లభించును. ఎలక్ట్రికల్ గూడ్స్ అండ్ ఎలక్ట్రానిక్స్.

ఎలక్ట్రానిక్ స్పేర్ పార్ట్స్ సేల్స్ అండ్ సర్వీస్ చేయబడును. విచేయండి సీతారామా ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజ ఆదిరాజ్ షోరూమ్, పోలీస్ బొమ్మ సెంటర్, టీపీ రోడ్, నివరం. సెల్ 9 6 7 4 2 5 5 8.

0: బ్యాంక్ ఆఫ్ బరోడా భీమవరం
1: మీ సొంతింటికలను సాకారం చేసుకోండి.
0: బ్యాంక్ ఆఫ్ బరోడా ద్వారా హోమ్ లోన్స్, కార్ లోన్స్, ఎడ్యుకేషనల్ లోన్స్,
1: హోమ్ లోన్స్ పై అతి తక్కువ వడ్డీ రేటు 7.45% నుండి ప్రారంభం.
0: ఎటువంటి ప్రాసెసింగ్ ఛార్జీలు లేకుండా 3 లక్షల రూపాయల వరకు అతి తక్కువ వడ్డీకే గోల్డ్ లోన్ సదుపాయం.
1: 1 గ్రాము బంగారానికి 10,000 రూపాయల వరకు ఇవ్వబడను.
0: బ్యాంక్ ఆఫ్ బరోడా గోల్డ్ అండ్ గోల్డ్ డిపాజిట్ స్కీమ్. ఫిక్స్డ్ డిపాజిట్స్ పై 555 రోజులకు 6.8

0: 7.5% వడ్డీ,
1: సీనియర్ సిటిజన్స్ కి 7.25% వడ్డీ,
0: ట్రస్టెడ్ లెగసీ స్ట్రాంగర్ ఫ్యూచర్,
1: బ్యాంక్ ఆఫ్ బరోడా ఫస్ట్ ఫ్లోర్ నాగరాజ్ మాల్ ఆపోజిట్ అక్షర స్పెషాలిటీ హాస్పిటల్ జేపీ రోడ్ చిన్నమిరం భీమవరం.
0: ఫోన్ 0881622345.

శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్ భీమవరం అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అన్ని రకాల ఆర్థోపెడిక్ జాయింట్ రిప్లేస్మెంట్ సర్జరీలు మరియు సంతానం లేని వారికి IUI ల్యాబ్ నార్మల్ డెలివరీలు లాప్రోస్కోపిక్ సర్జరీలను విజయవంతం

నిర్వహిస్తున్న హాస్పిటల్ శ్రీ లక్ష్మి హాస్పిటల్స్. అంతేకాకుండా మా వద్ద ఎమర్జెన్సీ వైద్య విభాగం, పీడియాట్రిక్స్, జనరల్ సర్జరీ, యూరాలజీ మరియు నెఫ్రాలజీ విభాగం నందు డయాలసిస్ సేవలు 24 గంటలు అందుబాటులో ఉండే స్పెషలిస్ట్ డాక్టర్లు మా ప్రత్యేకత. అన్ని ఇన్సూరెన్స్ కేసులు, EHS మరియు ఆరోగ్యశ్రీ తీసుకొనబడును. సంప్రదించండి శ్రీ లక్ష్మి హాస్పిటల్స్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, భీమవరం.

0: చెవి పూట, ముక్కు దిబ్బడ, గొంతు సమస్య.
1: చిన్నపిల్లల నుండి పెద్దల వరకు చెవి, ముక్కు, గొంతు సమస్యలకు వన్ స్టాప్ సొల్యూషన్ ఆదిత్య ఈఎన్టీ కేర్ భీమవరం.
0: ప్రముఖ ఈఎన్టీ సర్జన్ డాక్టర్ రామకృష్ణ గారిచే ఎండోస్కోప్ సహాయంతో చెవి, ముక్కు, గొంతు సమస్యలతో పాటు
1: వెర్టిగో, టెనిటస్, అలర్జీ, సెరిసైటిస్, స్లీప్ అప్నియా వంటి వాటికి ఆధునిక చికిత్సలు అందించబడును. పెద్ద కోతలు లేకుండా హై డెఫినిషన్ ఎండోస్కోప్ సహాయంతో చెవి సమస్యలకు ఖచ్చితమైన చికిత్స.
0: ఆదిత్య ఈఎన్టీ కేర్, స్పందన హాస్పిటల్ బిల్డింగ్, జేపీ రోడ్, భీమవరం.
1: సత్యశ్రీ కంప్యూటర్స్, మా వద్ద అన్ని రకముల ల్యాప్టాప్స్, డెస్క్టాప్స్ మరియు యాక్సెసరీస్ లభించును. చిప్ లెవెల్ సర్వీసింగ్ మరియు ల్యాప్టాప్ బాడీ ఫ్యాబ్రికేషన్ మా ప్రత్యేకత. రీపబ్లిష్డ్ ల్యాప్టాప్స్ అండ్ డెస్క్టాప్స్ సేల్స్ చేయబడును. స్టూడెంట్ ఐడి కార్డు ఉంటే ల్యాప్టాప్ యాక్సెసరీస్ పై 10% డిస్కౌంట్ లభించును. సంప్రదించండి సత్యశ్రీ కంప్యూటర్స్, ఆపోజిట్ వేణుగోపాల స్వామి టెంపుల్, సండే మార్కెట్, భీమవరం. కాంటాక్ట్ 9703334116, 9703334122.

0: ವಿನಾಯಕ ಮಲ್ಟಿ ಸ್ಪೆಷಾಲಿಟಿ ಹಾಸ್ಪಿಟಲ್, ಡಾಕ್ಟರ್ ಸಿಬಿಆರ್ಎಸ್ ಗಜಪತಿರಾಜು ಸಾಗಿರಾಜು, ಪಿಡಿಸಿಸಿ ಸರ್ಜಿಕಲ್ ಗ್ಯಾಸ್ಟ್ರೋ ಆಂಟ್ರಾಲಜಿಸ್ಟ್ ಲ್ಯಾಪ್ರೋಸ್ಕೋಪಿಕ್ ಸರ್ಜನ್, ಡಾಕ್ಟರ್ ಜಿಎನ್ ದಿವ್ಯತೇಜ ಸಾಗಿರಾಜು, ಎಂಎಸ್ ಒಬಿಜಿ ಗೈನಿಕ್ ಅಂಡ್ ಲ್ಯಾಪ್ರೋಸ್ಕೋಪಿಕ್ ಸರ್ಜನ್,
1: ಡಾಕ್ಟರ್ ಪಿಡಿಎಂ ಸ್ವರೂಪ್ ಎಂಡಿ ಜನರಲ್ ಮೆಡಿಸಿನ್,
0: ಡಾಕ್ಟರ್ ಲಕ್ಷ್ಮೀ ಚಂದನಾ ಯೂರಾಲಜಿಸ್ಟ್ ಯೂರೋ ಗೈನಕಾಲಜಿಸ್ಟ್, ಡಾಕ್ಟರ್ ಜಿ ಫಣೀಂದ್ರ ಗಿರಿನಾಥ್ ಎಂಡಿ ಪಿಡಿಯಾಟ್ರಿಕ್ಸ್,
1: ಡಾಕ್ಟರ್ ಎಸ್ ಪೂರ್ಣಚಂದ್ ಎಂಡಿ ಇಂಟರ್ವೆನ್ಷನಲ್ ಪಲ್ಮನಾಲಜಿಸ್ಟ್ ಎಮರ್ಜೆನ್ಸಿ ಕ್ರಿಟಿಕಲ್ ಕೇರ್ ಟೀಮ್, ಡಾಕ್ಟರ್ ಪಿ ಪ್ರವೀಣ್ ಎಂಎಸ್ ಆರ್ಥೋಪೆಡಿಕ್ಸ್, ಡಾಕ್ಟರ್ ಮಾಚವರಪು ಮಹೇಶ್ ಎಂಬಿಬಿಎಸ್ ಡಿಎನ್ಬಿ ಎಂಎಸ್ ಯೂರೋ ಸರ್ಜರಿ ಬ್ರೈನ್ ಅಂಡ್ ಸ್ಪೈನ್ ಸರ್ಜನ್, ಡಾಕ್ಟರ್ ಎನ್ ಮಾಧುರಿ ಎಂಬಿಬಿಎಸ್ ಎಂಎಸ್ ಎಂಸಿಎಚ್ ಸರ್ಜಿಕಲ್ ಆಂಕಾಲಜಿ, ಎಫ್ಐ ಎಂಎಎಸ್ ಕ್ಯಾನ್ಸರ್ ಸರ್ಜನ್.
0: ವಿನಾಯಕ ಮಲ್ಟಿ ಸ್ಪೆಷಾಲಿಟಿ ಹಾಸ್ಪಿಟಲ್, ಜೆಪಿ ರೋಡ್, ಭೀಮವರಂ.
2: మన భీమవరంలో నూతనంగా ప్రారంభించబడిన చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం వన్, పిల్లలు మరియు నవజాత శిశు వైద్యులు, మన భీమవరం వాస్తవ్యులు డాక్టర్ బి మోజెస్ ఎంబీబీఎస్ ఎండి పీడియాట్రిక్స్, జ్వరం, జలుబు, దగ్గు, ఆయాసం, డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్, ఫిట్స్, చర్మ సమస్యలు, విరోచనాలు, ఎదుగుదల లోపాలు లాంటి వ్యాధులకు అత్యున్నత చికిత్స అందించబడును. అన్ని రకాల టీకాలు వేయబడును. మా దగ్గర సెంట్రల్ ఆక్సిజన్, నెబులైజర్, మల్టీపారా మానిటర్స్, ఫోటోథెరపీ కలవు. డాక్టర్ గారు అన్ని వేళలా 24 గంటలు అందుబాటులో ఉంటారు. సంప్రదించండి చందమామ పిల్లల వైద్యశాల, వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం వన్. సెల్ నంబర్ 6304327391.

0: FM 90.4.
1: హాయ్ హలో గుడ్ ఈవినింగ్ లిజనర్స్, మీరు వింటున్నారు రేడియో విష్ణు 90.4 ఇది విజ్ఞాన వికాస వినోదాల సంఘం విత్ మీ ఆర్జే గాయత్రి. వెల్కమ్ టు తీన్ మార్. సో లిజనర్స్, మరి ఇవాళ తీన్ మార్ కార్యక్రమంలో మీకోసం తెలుగు తమిళ హిందీలోని బ్లాక్ బస్టర్ మూవీస్ నుంచి సోఫైట్ సాంగ్స్ అయితే వచ్చేసానండి. మరి ఆ సాంగ్స్ ఏంటి విని ముందు అసలు షార్ట్ బ్రేక్. అంటే ల్యాండ్కే ప్లీజన్ టు రేడియో విష్ణు 90.4 వినండి, మరి వింటూనే ఉండండి.
2: సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజా ఆదరేజు షోరూమ్, భీమవరం. ప్రముఖ కంపెనీల కూలర్స్, ఫ్యాన్స్, మిక్సీలు, గ్రైండర్లు, రైస్ కుక్కర్లు, వాటర్ హీటర్లు, హోమ్ థియేటర్ స్పీకర్స్, స్టెఫ్లేజర్స్, ఐరన్ బాక్స్, గ్యాస్ స్టవ్స్, అహుజా కంపెనీ సౌండ్ సిస్టమ్స్ లభించును. ఎలక్ట్రికల్ గూడ్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ స్పేర్ పార్ట్స్ సేల్స్ అండ్ సర్వీస్ చేయబడును. విచేయండి సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజా ఆదరేజు షోరూమ్, పోలీస్ బొమ్మ సెంటర్, పీపీ రోడ్, భీమవరం. సెల్ 9866742558.
1: వెల్కమ్ బ్యాక్ టు తీన్ మార్. సో లిజనర్స్, మరి మన ముందుకి రాబోతున్న మన ఫస్ట్ తెలుగు సాంగ్ ఏంటంటే ఉప్పెనంద ఈ ప్రేమకి ఫ్రమ్ ద మూవీ ఆరియా 2. అల్లు అర్జున్, కాజల్ అగర్వాల్, నవదీప్ లీడ్ రోల్స్ నటించిన ఈ బ్యూటిఫుల్ మూవీకి మ్యూజిక్ అయితే దేవిశ్రీ ప్రసాద్ అందించగా, కేకే గారు ఆలపించిన ఈ సూపర్ సాంగ్ కి లిరిక్స్ అయితే బాలాజీ గారు అందించారండి. మరి వీళ్ళందరి కాంబినేషన్ వచ్చిన ఈ బ్యూటిఫుల్ సాంగ్ కోసం ప్లే చేసేబోతున్నాం. లిజన్ ఇట్ అండ్ ఎంజాయ్.

0: శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్ భీమవరం అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అన్ని రకాల ఆర్థోపెడిక్ జాయింట్ రీప్లేస్మెంట్ సర్జరీలు మరియు సంతానం లేని వారికి IOI ల్యాబ్ నార్మల్ డెలివరీలు లాప్రోస్కోపిక్ సర్జరీలను విజయవంతంగా నిర్వహిస్తున్న హాస్పిటల్ శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్. అంతేకాకుండా మా వద్ద ఎమర్జెన్సీ వైద్య విభాగం, పీడియాట్రిక్స్, జనరల్ సర్జరీ, యూరాలజీ మరియు నెఫ్రాలజీ విభాగం నందు డయాలసిస్ సేవలు 24 గంటలు అందుబాటులో ఉండే స్పెషలిస్ట్ డాక్టర్లు మా ప్రత్యేకత. అన్ని ఇన్సూరెన్స్ కేసులు, EHS మరియు ఆరోగ్యశ్రీ తీసుకునబడును. సంప్రదించండి శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, భీమవరం.
1: ఓకే లిజనర్స్, ఒక బ్యూటిఫుల్ తెలుగు సాంగ్ అయితే విన్నారు కదా. మరి మీ ముందుకి రాబోతున్నాం మన ఫస్ట్ ఇన్ ది సాంగ్ ఏంటంటే గుమ్మర్ ఫ్రమ్ ద మూవీ పద్మావతి. దీపికా పట్కొని, షాహిద్ కపూర్, అనుప్రియ కల్పి నటించిన ఈ బ్యూటిఫుల్ మూవీకి మ్యూజిక్ అయితే సంజయ్ లీలా బన్సాలి అందించగా, శ్రేయ ఘోషల్, స్వరూప్ ఖాన్ కలిపి ఆల్పించిన ఈ సపెట్ సాంగ్ కి లిరిక్స్ అయితే AM తురాజ్ అందించారండి. మరి వీళ్ళందరి కాంబినేషన్ వచ్చిన ఈ బ్యూటిఫుల్ సాంగ్ కోసం ప్లే చేసేబోతున్నాం. లిజన్ ఇట్ అండ్ ఎంజాయ్.

0: చెవి పూట, ముక్కు దిబ్బడ, గొంతు సమస్య.
1: చిన్నపిల్లల నుండి పెద్దల వరకు చెవి, ముక్కు, గొంతు సమస్యలకు వన్ స్టాప్ సొల్యూషన్ ఆదిత్య ఇఎన్టి కేర్ భీమవరం.
0: ప్రముఖ ఇఎన్టి సర్జన్ డాక్టర్ రామకృష్ణ గారిచే ఎండోస్కోప్ సహాయంతో చెవి, ముక్కు, గొంతు సమస్యలతో పాటు
1: వెర్టిగో, టెనిటస్, అలర్జీ, సెరిసెటీ, స్లీప్ అప్నియా వంటి వాటికి ఆధునిక చికిత్సలు అందించబడును.
2: పెద్ద కోతలు లేకుండా హై డెఫినిషన్ ఎండోస్కోప్ సహాయంతో చెవి సమస్యలకు ఖచ్చితమైన చికిత్స.
0: ఆదిత్య ఇఎన్టి కేర్, స్పందన హాస్పిటల్ బిల్డింగ్, జేపీ రోడ్, భీమవరం.
3: ఓకే లిజనర్స్, ఒక బ్యూటిఫుల్ హిందీ సాంగ్ అయితే విన్నారు కదా, మీకోసం ఒక సూపర్ హిట్ తమిళ సాంగ్ అయితే ప్లే చేసేబోతున్నాం. లిజన్ ఇట్ అండ్ ఎంజాయ్.

0: డాక్టర్ సంజీవ్ హోమియో కేర్ జర్మనీ స్విట్జర్లాండ్ అండ్ హై క్వాలిటీ హోమియో మెడిసిన్ తో చికిత్స చేస్తున్న ఏకైక హోమియో హాస్పిటల్ మన డాక్టర్ సంజీవ్ హోమియో కేర్ డాక్టర్ సత్య సంజీవ్ చిక్కం ఎండి హోమియో ఇన్ఫెర్టిలిటీ పైల్స్ ఫిషర్ కిడ్నీలో రాళ్లు స్త్రీలలో ఫైబ్రాయిడ్స్ పీసీఓడీ ఓవరీ ట్యూమర్స్ ఫిట్స్ పక్షవాతం డయాబెటీస్ థైరాయిడ్ స్పాండిలైటిస్ హెయిర్ ఫాల్ మొటిమలు సోరియాసిస్ బొల్లి లివర్ కిడ్నీ సమస్యలు గాల్ స్టోన్స్ గ్యాస్ట్రిక్ అన్ని దీర్ఘకాలిక వ్యాధులకు 100% ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ట్రీట్మెంట్ చేయబడును. హెడ్ ఆఫీస్ అడ్రస్ గ్రౌండ్ ఫ్లోర్ ఎక్స్ఆర్ రాజు బిల్డింగ్ టౌన్ రైల్వే స్టేషన్ రోడ్ జ్ఞానాన కంటి ఆసుపత్రి ఎదురుగా భీమవరం 2. కాంటాక్ట్ 9494565858.
1: ఓకే లేజర్స్, ఒక బ్యూటిఫుల్ తమిళ సాంగ్ అయితే విన్నారు కదా. మరి మీకోసం ఇప్పుడు రాబోతున్న తెలుగు సాంగ్ ఏంటంటే గాలివారుగా ఫ్రమ్ ద మూవీ అజ్ఞాతవాసి. పవన్ కళ్యాణ్, కీర్తి సురేష్, అను ఇమాన్యుల్ లీడ్ రోల్స్ నటించిన ఈ బ్యూటిఫుల్ మూవీకి మ్యూజిక్ అయితే అనిరుద్ధ్ గారు అందించగా, అనిరుద్ధ్ ఆల్పించిన ఈ సోపెట్ సాంగ్ కి లిరిక్స్ అయితే సిరివెన్నెల సీతారాం శాస్త్రి గారు అందించారు. మరి వీళ్ళందరి కాంబినేషన్ వచ్చిన ఈ బ్యూటిఫుల్ సాంగ్ కోసం ప్లే చేసిపోతున్నాం. లిజన్ ఇట్ అండ్ ఎంజాయ్.

0: చిగుళ్ల సమస్యతో బాధపడే వారికి విష్ణు దంత వైద్య కళాశాల చిగుళ్ల వ్యాధుల విభాగం అందిస్తున్న గొప్ప శుభవార్త. చిగుళ్ల నుండి రక్తం కారణం అనే ఇబ్బందితో బాధపడుతున్నారా? మీ నోటి దుర్వాసన సమస్యగా మారిందా? పళ్లు కదిలి తినడానికి కష్టంగా ఉందా? పళ్లపై పేరుకున్న గారల వలన నలుగురిలో నవ్వడానికి అసౌకర్యంగా ఉందా? మీ చిగుళ్ల రంగు మారిందా? ఈ సమస్యలలో ఏదో ఒకటి మీకు అవరోధంగా ఉంటే విష్ణు దంత వైద్య కళాశాలలోని చిగుళ్ల వ్యాధుల విభాగాన్ని ఈ రోజే సంప్రదించండి. ప్రతి బుధవారం పళ్ల క్లీనింగ్, డీప్ క్లీనింగ్, చిగురు సంబంధిత సర్జరీలు ఉచితంగా చేయబడును. అవసరమైన ప్రతి ఒక్కరూ ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. చిగుళ్ల వ్యాధుల నుండి ఉపశమనం పొందండి. మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల, విష్ణుపూర్, భీమవరం.
1: మంచి తమిళ సాంగ్ అయితే విన్నారు కదా, మరి మీకోసం ఇప్పుడు రాబోతున్న తెలుగు సాంగ్ ఏంటంటే నువ్వుంటే చాలే ఫ్రమ్ ద మూవీ ఆంధ్ర కింగ్ తాలూకా. రామ్ పోతినేని, భాగ్యశ్రీ లీడ్రోస్ కనిపించిన ఈ బ్యూటిఫుల్ మూవీకి మ్యూజిక్ అయితే వివేక్ గారు అందించగా, అనిరుద్ధ్ రవిచంద్రన్ ఆల్పించిన ఈ సపరేట్ సాంగ్ కి లిరిక్స్ అయితే రామ్ పోతినేని గారు అందించారు. మరి వీళ్ళందరూ కాంబినేషన్ వచ్చిన ఈ బ్యూటిఫుల్ సాంగ్ కోసం ప్లే చేసే పోతున్నాం. లిజన్ ఇట్ అండ్ ఎంజాయ్.

0: సత్యశ్రీ కంప్యూటర్స్ మా వద్ద అన్ని రకముల ల్యాప్టాప్స్ డెస్క్టాప్స్ మరియు యాక్సెసరీస్ లభించును. చిప్ లెవెల్ సర్వీసింగ్ మరియు ల్యాప్టాప్ బాడీ ఫ్యాబ్రికేషన్ మా ప్రత్యేకత. రీపబ్లిష్డ్ ల్యాప్టాప్స్ అండ్ డెస్క్టాప్స్ సేల్స్ చేయబడును. స్టూడెంట్ ఐడి కార్డు ఉంటే ల్యాప్టాప్ యాక్సెసరీస్ పై 10% డిస్కౌంట్ లభించును. సంప్రదించండి సత్యశ్రీ కంప్యూటర్స్ ఆపోజిట్ వేణుగోపాల్ స్వామి టెంపుల్ సండే మార్కెట్ భీమవరం. కాంటాక్ట్ 9703334116 9703334012.
1: లిజనర్స్ ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే విన్నారు కదా, మరి మీకోసం ఇప్పుడు రాబోతున్న హిందీ సాంగ్ ఏంటంటే తుజ్మే రబ్ దిక్తా హే ఫ్రమ్ ద మూవీ రబ్ నే బనా ది జోడీ. షారుఖ్ ఖాన్ అండ్ అనుష్క శర్మ లీడ్ రోల్స్ నటించిన ఈ బ్యూటిఫుల్ మూవీకి మ్యూజిక్ అయితే సలీం సులేమాన్ అందించగా, రూప్ కుమార్ రాథోడ్ ఆల్పించిన ఈ సోపెత్ సాంగ్ లిరిక్స్ అయితే జయదీప్ గారు అందించారు. మరి వీళ్ళందరూ కాంబినేషన్ వచ్చిన ఈ బ్యూటిఫుల్ సాంగ్ కోసం ప్లే చేసేపోతున్నాం. లిజన్ ఇట్ అండ్ ఎంజాయ్.

0: ఎంటర్ప్రైజెస్, అమెరాన్ మరియు లుమినస్ ఈ రెండు బ్రాండ్స్ కి ఆథరైజ్డ్ షోరూమ్. వెనల్ ఎంటర్ప్రైజెస్ లో బైక్ బ్యాటరీ నుండి బెంచ్ కార్ బ్యాటరీ వరకు, ఇంటికి కావాల్సిన హోమ్ ఇన్వర్టర్ నుండి ఆన్లైన్ యూపీఎస్ వరకు, షోరూమ్స్ కి, హాస్పిటల్స్ కి, అపార్ట్మెంట్స్ కి కావాల్సిన హైయర్ కేబీ యూపీఎస్ మా వద్ద లభించును. ప్రధానమంత్రి మోడీ గారిచే ప్రవేశపెట్టబడిన సబ్సిడీతో లుమినస్ ఆన్ గ్రిడ్ సోలార్ ఇన్స్టాలేషన్ చేయబడును. వివరాలకై సంప్రదించండి వెనలా ఎంటర్ప్రైజెస్, ఆపోజిట్ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9989838444.
1: లిజనర్స్, ఒక మంచి హిందీ సాంగ్ అయితే విన్నారు కదా, మరి మీకోసం ఒక సూపర్ హిట్ తమిళ సాంగ్ అయితే ప్లే చేసే పోతున్నాం. లిజన్ ఇట్ అండ్ ఎంజాయ్.

0: ചുമ്മ കീഴി.
1: మన భీమవరంలో నూతనంగా ప్రారంభించబడిన చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం 1 పిల్లలు మరియు నవజాత శిశు వైద్యులు మన భీమవరం వాస్తవ్యులు డాక్టర్ బి మోజెస్ ఎంబీబీఎస్ ఎండి పీడియాట్రిక్స్. జ్వరం, జలుబు, దగ్గు, ఆయాసం, డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్, ఫిట్స్, చర్మ సమస్యలు, విరోచనాలు, ఎదుగుదల లోపాలు లాంటి వ్యాధులకు అత్యున్నత చికిత్స అందించబడును. అన్ని రకాల టీకాలు వేయబడును. మా దగ్గర సెంట్రల్ ఆక్సిజన్, నెబులైజర్, మల్టీపారామా మానిటర్స్, ఫోటోథెరపీ కలవు. డాక్టర్ గారు అన్ని వేళలా 24 గంటలు అందుబాటులో ఉంటారు. సంప్రదించండి చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం 1. సెల్ నంబర్ 6304327391.
2: ఓకే లిజనర్స్, ఒక మంచి తమిళ సాంగ్ అయితే విన్నారు కదా. మరి మీకోసం ఇప్పుడు మేము ప్లే చేసేబోతున్న తెలుగు సాంగ్ ఏంటంటే నైరే నైరే ఫ్రమ్ ద మూవీ ఆంధ్రవాల. జూనియర్ ఎన్టీఆర్ అండ్ రక్షిత లీడ్ రోల్స్ నటించిన ఈ మూవీకి మ్యూజిక్ అయితే చక్రి అందించగా, చక్రి అండ్ కౌశల్య కలిపి ఆల్పించిన ఈ సఫే సాంగ్ లిరిక్స్ అయితే భాస్కర్ భట్ల రవికుమార్ గారు అందించారు. మరి వీళ్ళందరూ కాంబినేషన్ వచ్చినాయి. ఇప్పుడు సాంగ్ కోసం ప్లే చేసేబోతున్నాం. లిసన్ ఇట్ అండ్ ఎంజాయ్.

0: బ్యాంక్ ఆఫ్ బరోడా భీమవరం
1: మీ సొంత ఇంటి కలను సాకారం చేసుకోండి.
0: బ్యాంక్ ఆఫ్ బరోడా ద్వారా హోమ్ లోన్స్, కార్ లోన్స్, ఎడ్యుకేషనల్ లోన్స్,
1: హోమ్ లోన్స్ పై అతి తక్కువ వడ్డీ రేటు 7.45% నుండి ప్రారంభం.
0: ఎటువంటి ప్రాసెసింగ్ ఛార్జీలు లేకుండా 3 లక్షల రూపాయల వరకు అతి తక్కువ వడ్డీకే గోల్డ్ లోన్ సదుపాయం.
1: 1 గ్రాము బంగారానికి 10,000 రూపాయల వరకు ఇవ్వబడను.
0: బ్యాంక్ ఆఫ్ బరోడా గోల్డ్ అండ్ గోల్డ్ డిపాజిట్ స్కీమ్. ఫిక్స్డ్ డిపాజిట్స్ పై 555 రోజులకు 6.75% వడ్డీ.
1: సీనియర్ సిటిజన్స్ కి 7.25% వడ్డీ.
0: ట్రస్టెడ్ లెగసీ, స్ట్రాంగర్ ఫ్యూచర్.
1: బ్యాంక్ ఆఫ్ బరోడా ఫస్ట్ ఫ్లోర్ నాగరాజమాల్ ఆపోజిట్ అక్షర స్పెషాలిటీ హాస్పిటల్ జేపీ రోడ్ చినామిరం భీమవరం.
0: ఫోన్ 0881622344.
2: విన్నారు కదండి మీ అందరికి ఈ రోజు సూపర్ హిట్ సాంగ్స్ నచ్చినాయని అనుకుంటున్నాను. మరి రేపు వచ్చే ప్రోగ్రామ్ లో మరికొన్ని సూపర్ హిట్ సాంగ్స్ తో మీ ముందుంటా. అండర్ లైన్ స్టేట్ యూనిట్ రేడియో విష్ణు 90.4 ద విజ్ఞాన వికాస వినోదాల సంగమం. సైనింగ్ ఆఫ్, నేను మీ ఆజయ్ గాయత్రి.

FM 90.4. ఇప్పుడు సమయం 8 గంటలు కావస్తోంది. ఇంతటితో ఈనాటి మా ప్రసారాలు సమాప్తం. తిరిగి రేపు ఉదయం 6 గంటలకు ప్రసారమయ్యే కార్యక్రమాలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారాలతో మీ రేడియో విష్ణు 90.4.